శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ఈనాటి ప్రభాత ప్రసారాలు ఆకాశవాణి ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 2వ రోజు అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 24వ తేదీ గురువారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 56 సెకండ్లు. శ్రోతలందరికీ శుభ

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు 6 గంటల 5 నిమిషాలకు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: సంకష్టహర మహాగణపతి దేవాలయంకి రావడం జరిగింది. లోకల్ కామారెడ్డి జిల్లాలో లోకల్లోనే హౌసింగ్ బోర్డ్ కాలనీ బస్టాండ్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది స్వామి. ఇక్కడ చాలా మొదటిసారిగా వచ్చాను నేను, చాలా అద్భుతంగా చూస్తా ఉంటే వేలాది భక్తులు ఈ భక్తులను చూసి అరే ఇంత మహిమ గలది అసలు ఏంది అని చెప్పేసి లోపలికి వెళ్ళేసరికి అంటే స్వామివారు స్వయంభుగా వెలిసిన శ్రీ సంకష్టహర మహాగణపతి ఆలయము. చాలా బ్రహ్మాండంగా ఉన్నారు వినాయకుడు. ఆయన నిజంగా చెప్పాలంటే చాలా భక్తుల నోటైనాను స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామివారి ముందు నిలబడి మొక్కు మొక్కి ముడుపు కడితే 41 రోజుల్లో కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న భక్తుల నోట్ల చాలా మంది నోట్ల నేను వినడం జరిగింది.
1: మీరు విన్న ఈ మాటలు ఈ శనివారం ప్రసారం కానున్న మన ఆలయాలు కార్యక్రమంలోనివి. తప్పక వినండి, తరించండి.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:40. ఇప్పుడు మీరు వింటారు సూక్తి సుధ కార్యక్రమంలో డాక్టర్ ఆర్వి శర్మ గారు సమర్పించిన హితోక్తులు వింటారు.
1: అనగా అనగా ఒక రాజు, ఆ రాజుగారికి 7 కొడుకులు. వారు ఒకరోజు వేటకు వెళ్లారు. 7 చేపలు తెచ్చారు, ఎండబెట్టారు. అందులో ఒక చేప ఎండలేదు. చేప ఎందుకు ఎండలేదు? గడ్డిమేటు అడ్డం వచ్చింది. గడ్డిమేట ఎందుకు అడ్డం వచ్చావు? ఆవు మేయలేదు. ఆవా ఆవా ఎందుకు మేయలేదు? పాలికాపు నన్ను మేపలేదు. పాలికాపా ఎందుకు మేపలేదు? అవ్వ బువ్వ పెట్టలేదు. అవ్వా అవ్వా ఎందుకు బువ్వ పెట్టలేదు? పిల్లవాడు ఏడుస్తున్నాడు. పిల్లవాడా ఎందుకు ఏడుస్తున్నావు? చీమ కుట్టింది. చీమా ఎందుకు కుట్టావు? నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అంది. ఇది కథ. ఇది తరతరాలుగా ఒకనాడు తెలుగువాడు చిన్నప్పటి నుండి చెవి కోసుకొని మరీ బుద్ధిగా వింటున్న కథ. ఎంత ఆసక్తిదాయకమైన కథ! ఎదురు ప్రశ్న వేయాలి అని అనిపించనంత గొప్ప కథ. కానీ పైకి అంతా అసంబద్ధంగా కనిపించే కథ. ఎలా అంటారా, రాజుగారి కొడుకులు వేటకు వెళ్ళి ఏ పులులనో సింహాలనో తీసుకురావాలి గాని చేపల్ని తీసుకురావడమేమిటి? అందులో ఒక చేప ఎండకపోవడమేమిటి? ఎండితే అన్ని చేపలు ఎండాలి కదా. అసలు గడ్డిమేటు ఒక చేపకే అడ్డవయ్యేంత చిన్నదా? ఇలా ఎన్నెన్నో సందేహాలు. ఇది నిజంగా అర్థం పర్థం లేని కథే గనక అయితే ఇంతకాలం వ్యాప్తిలో ఉంటుందా? ఉండదు కదా. దీనికేదో అంతరార్థం ఉండి తీరాలి. 7 చేపలు 7 దుర్వ్యసనాలకు చిహ్నాలు. అవి కామం, జూదం, పానం, వేట, కఠినంగా మాట్లాడడం, కఠినంగా శిక్షించడం, ధనాన్ని వృధాగా వ్యయం చేయడం. వాటిలో ఒక చేప ఎండలేదు అంటే కామం ఎండలేదు అన్నమాట. అది ఎండితే మిగతావన్నీ ఎండిపోతాయి. కామానికి

0: అంత శక్తి ఉందన్నమాట. అటువంటిది ఎండకపోవటానికి గడ్డిమేటు అనే అజ్ఞానం అడ్డుపడడం కారణం. జ్ఞానమనే ఆవు ఆ అజ్ఞానమనే గడ్డిమేటును తినేయాలి. పాలికాపు అనే గురువే తినిపించాలి. అమ్మలగన్న అమ్మ అనే అవ్వ దయతలచి బువ్వా అనే అంగీకారాన్ని ఇస్తేనే గాని ఆ గురువు జ్ఞానోపదేశం చేయలేడు అన్నమాట. అజ్ఞానంతో ఏడుస్తున్న జీవుడు అనే పిల్లవాణ్ణి ఎందుకేడుస్తున్నావు అని అడిగితే చీమకుట్టింది అని అంటాడు. ఇక్కడ చీమ కూడా కామమే. ఎందుకు కుట్టావు అని అడిగితే నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అని అందట. బంగారంలా కనిపిస్తూ భ్రాంతిని కలిగించే విషయవాసనా ప్రపంచమే పుట్ట. కోరి కోరి కోరికల పుట్టలో వేలు పెడితే ఆ చీమ కుట్టదా? కుట్టి తీరుతుంది. ఇది ఈ కథలోని అంతరార్థం. అయితే ఈ ఏడు దుర్వ్యసనాల వల్ల నాశనమైపోయిన వ్యక్తులు అటు పురాణ కాలంలోనూ ఇటు నేటి నాగరిక ప్రపంచంలోనూ ఉన్నారు. కామం వల్ల రావణ కీచకాదులు, జూదం వల్ల నల ధర్మజాదులు, త్రాగుడు వల్ల శుక్రాచార్యుడు, వేట వల్ల దశరథ పాండురాజులు, కఠినంగా మాట్లాడడం వల్ల సీతాదేవి, కఠిన దండన వల్ల భృగుపత్ని, సొమ్మును దుబారాగా ఖర్చు పెట్టడం వల్ల నిగమశర్మ ఆపదల పాలైనారు. మత్సునకు త్రాగుడుకు బానిస కావడం వల్ల ఆనాడు రాక్షస గురువై ఉండి దెబ్బతిన్నాడు శుక్రాచార్యుడు. కచును వంటి మంచి శిష్యుణ్ణి తాత్కాలికంగా పోగొట్టుకున్నాడు. ఏది ఉపదేశిస్తే రాక్షస వినాశనం జరుగుతుందో ఆ మృత సంజీవనీ విద్యను కచునికి హితోపదేశం చేయవలసిన పరిస్థితిని కొని తెచ్చుకున్నాడు ఆ రాక్షస గురువు. తాను చచ్చి మరీ బతికాడు. చివరికి మద్యపానాన్ని మహాపాతకంగా కట్టడి చేశాడు. ఈ విషయాన్ని నేటి సమాజం ఏమాత్రం గమనించడం లేదు. సాధారణ పురుషులు చాలా వరకు నేడు త్రాగుడుకు బానిసలై కుటుంబాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. కలహాలను, అశాంతిని కొని తెచ్చుకుంటున్నారు. ఈ నిషేధానికై ఎన్ని చట్టాలు వచ్చినా ప్రయోజనం శూన్యం. ప్రజ కళ్ళు తెరవాల్సిన సమయం ఎప్పుడో ఆసన్నమైంది. ఇట్టి ఈ ఏడు చేపల కథను ఎందరో కవులు తమ కడిమెల్ల చూపి రచనల ద్వారా అందలి పరమార్థాలను వరప్రసాదులై చాటిచెబుతూనే ఉన్నారు. అది గ్రహించి జాతి జాగృతం కావాలి.
1: మీరింతవరకు డాక్టర్ ఆర్వి శర్మ గారు సమర్పించిన హితోక్తులు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:45 కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు అప్రమత్తంగా ఉండాలని వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహించనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లంభట్టి విక్రమార్క వెల్లడించారు. రాజధాని అమరావతిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 1548 కోట్ల రూపాయల ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం, పొలాకి, సంతబొమ్మాలి మండలాల మధ్య అర్ధరాత్రి తీరం తాకిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీరం దాటినప్పటికీ వాయుగుండం భూభాగంపై తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వర్షాల పరిస్థితిపై అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు కె నాగరత్న తెలియజేస్తూ,
1: ఉత్తర జిల్లాల్లోని శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి ప్రాంతాలకు ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయగా కేఎస్ఆర్, అట్లాగే పోలవరం, ఏలూరు ప్రాంతాలకు రెడ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. ఈ రోజు రేపు చాలా చోట్ల తేలికపోటు మోస్తారు వర్షాలు ఉండి 1-2 చోట్ల భారీ, అత్యంత భారీ వర్షం 20 సెంటీమీటర్లు కూడా ఉత్తర జిల్లాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
0: మరోవైపు వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో ఈ రోజు రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో వివిధ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో శ్రవణ మాధ్యమం ద్వారా గత రాత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరద నీటిని ఎప్పటికప్పుడు అంచనా వేసి క్షేత్రస్థాయి వరకు అవసరమైన సూచనలు జారీ చేయాలని ఆదేశించారు. వర్షాల కారణంగా నష్టపోయిన పంట విస్తీర్ణాన్ని అంచనా వేయాలని సూచించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఈ రోజు కూడా సెలవులు ప్రకటించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, పోలవరం, కృష్ణా జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్దంగా ఉండాలని సూచించారు. ప్రతి జిల్లాలో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూం, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి ప్రజలకు తక్షణ సహాయం అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. తుఫాను తీరం దాటిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు తప్పక పాటించాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. వాతావరణ శాఖ సూచనల మేరకు విజయనగరం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సముద్రంలో ప్రమాద హెచ్చరికలు తొలగించే వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని మంత్రి సూచించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి అవసరమైన చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రాజధాని అమరావతిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 1548 కోట్ల రూపాయలతో పరిపాలన అనుమతి మంజూరు చేసే ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం పోర్టులో గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ కు 400 ఎకరాలు కేటాయింపునకు రాష్టంలో మౌలిక వసతులు, పెట్టుబడులు, పరిశ్రమలు, వాణిజ్యం, ఇంధన, ఆహార శుద్ది, పర్యాటక రంగాల్లో పెట్టుబడుల ప్రతిపాదనల్ని మంత్రిమండలి ఆమోదించిందని మంత్రి తెలియజేస్తూ,
2: అమరావతి రాజధాని నగరం పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల్లో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద మౌలిక వసతుల అభివృద్ది పనులకు 1,543.98 కోట్ల రూపాయలతో సవరించిన పరిపాలనా అనుమతి మంజూరు చేసేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. భూ సమీకరణ పథకం కింద ఎకరాకంటే తక్కువ పొడి జరీ భూమిని అందించిన అర్హత కలిగిన రైతులకు కనీస వార్షిక భృతి చెల్లించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వ్యవసాయ రంగ అభివృద్దిపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు 10 గంటలకు ప్రసారమవుతుంది. తెలంగాణకు భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహించనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో సదస్సు ఏర్పాట్లు, ప్రచారం, రోడ్షోల నిర్వహణపై కార్యాచరణను ఖరారు చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐతో

0: మాత్రత జరిపించాలని కోరుతూ విజయవాడలోని లోక్ భవన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అలాగే శాప్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి జరిగినట్లు ఆరోపిస్తున్న విషయాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
1: డిఎస్సికి సంబంధించి ప్రొటెస్ట్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ తెలియజేస్తా ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తల మీద నిరుద్యోగుల మీద కూడా వీళ్ళే అటాక్ చేసినారు. కానీ ఈ యుద్ధం మాత్రం కొనసాగుతుంది. ఖచ్చితంగా ఈ యుద్ధంలో న్యాయం ధర్మం అనేది ఏ రోజుకైనా గెలుస్తుంది. తప్పు ఒప్పుకొని ఇప్పటికైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీని కనీసం వేసే కార్యక్రమం జరిగితే కనీసం మన రాష్ట్రంలో ఎగ్జామ్స్ మీద చదువుకుంటున్న పిల్లలు, కష్టపడతా ఉన్న పిల్లలకు కనీసం కాస్త కూస్త భరోసా ఉంటుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చెందిన 459 ల్యాండ్ పార్సిల్ల ఈ వేలంపై నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఎన్ఎల్ఎంసీ నిన్న విశాఖపట్నంలో పెట్టుబడిదారుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఎన్ఎల్ఎంసీ ముఖ్య కార్యనిర్వహణాధికారి సీఈఓ రోహన్ చంద్ ఠాకూర్, ఆర్ఐఎన్ఎల్ సీఎండి ఎంఎన్వీఎస్ ప్రభాకర్ ప్లాట్ల వివరాలు, బిడ్డింగ్ అర్హత ప్రమాణాలు, రిజిస్టేషన్ విధానం, ఎన్ఎస్ట్ మనీ డిపాజిట్, ఈ వేలానికి సంబంధించిన ఇతర నిబంధనలను వివరించారు. ఈ వేలం అక్టోబర్ 12-16 తేదీల్లో 2 విడతలుగా నిర్వహించనున్నారు. ప్రతి వేలానికి ఎన్ఎస్ట్ మనీ డిపాజిట్ ఈఎండిగా 2 లక్షల రూపాయలు నిర్ణయించారు. ఈ వేలానికి ముందు నిర్వహించే పెట్టుబడిదారుల అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయవాడలో, రేపు హైదరాబాద్లో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జాతీయ పోషణ మాసోత్సవాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోషణ్ అభియాన్ ఛాయాచిత్ర ప్రదర్శనను శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం, ఆరోగ్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు అప్రమత్తంగా ఉండాలని వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహించనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క వెల్లడించారు. రాజధాని అమరావతిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 1548 కోట్ల రూపాయల ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ప్రసార వివరాలు 103.2 మెగా హిట్స్ పై మరియు న్యూస్ అని ఐఆర్ మొబైల్ యాప్ లో ఈ ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ప్రసార వివరాల అనంతరం 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 ప్రభాత లహరి. ఇదే కార్యక్రమంలో 7:30 కంఠేశ్వర ఛాతి మరియు శ్వాస ఎమర్జెన్సీ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ బి రాజేశ్వర్ గారు, పల్మనాలజిస్ట్ గారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. అలాగే ఇదే కార్యక్రమంలో 8:00 వేదాంశ్ హాస్పిటల్ నిజామాబాద్ డాక్టర్ ఎం వర్ష దివ్య తేజ గారు, స్త్రీ వైద్య నిపుణులు గారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 సినీ రంజని కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ఇక 9:00 హృదయ రాగాలు వాట్సాప్ సినీ గీతాల కార్యక్రమాన్ని వింటారు. ఇక 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 12:00 హిందీలో వార్తలు, అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 12:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, అలాగే 12:30 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:40 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 1:20 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. ఇక 3:00 నుండి సాయంకాలం 5:00 వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి రిలే వింటారు. సాయంకాలం ప్రసారాలు. సాయంకాలం 5:00 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమాన్ని వింటారు. 5:30 లలిత సంగీతం వింటారు. 5:45 సినీ రంజని, 6:00 హిందీలో వార్తలు, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:30 సమాచార దర్శిని, 6:35 సినీ రంజని, 6:50 వ్యవసాయ సూచనలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 7:00 ప్రసార వివరాలు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం వింటారు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 అభిరుచి, 8:30 జానపద సంగీతం వినవచ్చు. 8:45 హిందీలో వార్తలు, అనంతరం 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 10:00 జపాన్లో జరుగుతున్న ఆసియన్ గేమ్స్ 2026 గాను 20వ సంచిక ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 11:00 హిందీలో వార్తలు, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 11:10 ప్రసారాలు సమాప్తమవుతాయి. ఇవి ఈ ఉదయం నుండి సాయంకాలం వరకు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వాగ్నగర్ నుంచి వారణాసికి సేవాయాత్ర చేస్తున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. శాంతి భద్రతలకు కలుగుతున్న ముప్పులను పరిష్కరించడంలో భద్రతా మండలి అసమర్థత కనిపించడమే కాక సంస్కరణల ఆవశ్యకత తెలియజేస్తుందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. G20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్కు అమెరికా ఆహ్వానం పంపింది. ఆసియా క్రీడల్లో పురుషుల స్కిట్ బృంద విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న అనంత్జీత్ సింగ్ నరుక భౌతేజ్ సింగ్ మిరాజ్ అహ్మద్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వార్నగర్ నుంచి వారణాసికి సేవాయాత్ర చేస్తున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. ఈ సమావేశం ద్వారా సేవాయాత్రికులు తమ అనుభవాలను ప్రధానమంత్రితో పంచుకునే అవకాశం కలుగుతుంది. వివిధ ప్రాంతాల్లో యువతను సంఘటిత పరిచి సేవా కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ప్రేరేపించడమే లక్ష్యంగా సేవాయాత్ర జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా జీవితానికి గుర్తుగా సేవా సంకల్ప యాత్ర సెప్టెంబర్ 15 ప్రారంభమైంది. సేవాయాత్రికులు గ్రామాలు, పట్టణాలు, తాలూకాలు, జిల్లాల్లో ప్రయాణించి ప్రజలు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేలా వారిని ప్రేరేపిస్తారు. ఈ ఒక్క మోటార్ సైకిల్ యాత్ర మాత్రమే కాక ఒక సామాజిక కార్యక్రమంగా ఇది ఉంది. ఈ కార్యక్రమం అక్టోబర్ 7 వరకు జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయాల్లోకి రాకమునుపు జీవితాన్ని ప్రారంభించిన వార్నగర్ నుంచి ప్రస్తుత

సంఘర్షణలు, అంతర్జాతీయ శాంతి భద్రతలు కలుగుతున్న ముప్పులను పరిష్కరించడంలో భద్రతా మండలి అసమర్థత కనిపించడమే కాక సంస్కరణల ఆవశ్యకత తెలియజేస్తుందని అన్నారు. సంస్కరణలు మరింత ఆలస్యమైతే చారిత్రాత్మకంగా అన్యాయం జరిగినట్లేనని ఆయన ఉద్ఘాటించారు. భద్రతా మండలి సంస్కరణల కోసం L69 తో పాటు C10 సభ్యులు కలిసి పనిచేయాలని ఆయన కోరారు. కాగా అభివృద్ధి చెందుతున్న దేశాల సమూహంతో కూడిన L69 ఒక అంతర్జాతీయ ప్రాంతీయ కూటమి. ఇది భద్రతా మండలిలో సమగ్రమైన తక్షణ సంస్కరణలను సాధించడంపై దృష్టి సారిస్తుంది. భద్రతా మండలిపై ఉమ్మడి ఆఫ్ఘన్ వైఖరిని సమర్థించడానికి ఏర్పాటు చేయబడినది C10 కూటమి. ఒమన్ తూర్పు తీరంలో వాణిజ్య నౌక భారత్ వస్తుండగా జరిగిన దాడిలో ఒకరు మరణించారు. 19 మంది భారతీయ పౌరులతో పాటు మొత్తం 27 మంది సురక్షితంగా బయటపడ్డారు. కాగా MV కేప్ వాణిజ్య నౌకపై నిన్న జరిగిన దాడిని భారత్ ఖండించింది. మరణించిన వ్యక్తి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఒమన్లోని భారత రాయబారి కార్యాలయం పరిస్థితిని సమీక్షిస్తుంది. భారత నావికులను సురక్షితంగా తిరిగి మన దేశానికి రప్పించేందుకు ఒమన్ అధికారులతో రాయబారి కార్యాలయం సమన్వయం చేస్తోంది. ఒమన్ అధికారుల సహకారానికి మన విదేశాంగ శాఖ ధన్యవాదాలు తెలిపింది. ఆ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై దాడులు జరగడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ జలమార్గాలలో ఉద్రిక్త వాతావరణం తగ్గించి శాంతి నెలకొనేలా చర్చలు జరగాలని మన దేశం పునరుద్ఘాటించింది. తక్షణం వాణిజ్య నౌకలు, పౌరుల మౌలిక వసతులపై దాడులు ఆగిపోవాలని, అంతర్జాతీయ జలమార్గాల రవాణాకు ఆటంకం కలగరాదని, పరిస్థితి వీలైనంత త్వరగా పునరుద్ఘాటించాలని విదేశాంగ శాఖ కోరింది. మియామిలో డిసెంబర్లో జరిగే G20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను అమెరికా ఆహ్వానించిందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో నిన్న న్యూయార్క్ లో తెలిపారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రో తో సమావేశమైన కొద్దిసేపటికి రూబియో ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడితో పాటు ఇతర ప్రపంచ నాయకులతో సమావేశమయ్యేందుకు ఇది మంచి అవకాశంగా తాము భావిస్తున్నామని, రష్యా తమ ఆహ్వానాన్ని అంగీకరిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్దం 5వ సంవత్సరంలోకి ప్రవేశించిన నేపథ్యంలో యుద్దాన్ని ముగించేందుకు పునరుద్ధరించిన ప్రయత్నాల నేపథ్యంలో అమెరికా ఆహ్వానాన్ని పంపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఓటర్ల జాబితా సవరణతో సహా అన్ని నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా అనేక నిర్ణయాలు తీసుకున్నామని, 40 నూతన కార్యక్రమాలను రూపొందించామని, ప్రత్యేక సమగ్ర ఓటర్ సర్వేతో సహా అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఎన్నికల సంస్కరణలో భాగంగా జరుగుతున్నాయని ఎన్నికల సంఘం పేర్కొంది. సాధారణ సంస్థల్లో కూడా ఒక నిర్ణయం తీసుకునే ముందు భేదాభిప్రాయాలు ఉంటాయని, తుది నిర్ణయం తీసుకునే ముందు సమగ్ర చర్చలు జరుగుతాయని కమిషన్ తెలిపింది. ఎన్నికల విధానాలపై కమిషన్లోని ప్రతి ఒక్క అధికారి సూచనలను, సలహాలు చేసే అధికారం ఉందని, ఇటీవల బీహార్, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, వెస్ట్ బెంగాల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామని సంఘం పేర్కొంది. కొత్త ఉడాన్ పథకం అమలుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర విమానయాన శాఖతో ఒక అవగాహన ఒప్పందానికి వచ్చింది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో విమానయాన శాఖకు చెందిన వివిధ అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ ఒప్పందాన్ని ఇప్పటి వరకు చేసుకున్నాయి. వివిధ వాయుమార్గాలను కలుపుతూ విమానయాన రంగాన్ని బలోపేతం చేసేందుకు, ఇప్పటి వరకు వాయుమార్గాలు నోచుకొని ప్రాంతాలను కలిపే విధంగా కొత్త ఉడాన్ పథకం ఉంది. 2035-36 నాటికి 28,841 కోట్ల రూపాయలతో 120 ప్రాంతాల్లో నూతన విమానాశ్రయాలు రూపొందిస్తారు. పురుషుల స్కీట్ బృంద విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న అనంతజీత్ సింగ్ నరుక, భవతేజ్ సింగాల్, మిరాజ్ అహ్మద్ ఖాన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. సమిష్టి కృషి, సునిశ్చిత దృష్టితో బృందం పథకం సాధించిందని మోదీ సామాజిక మాధ్యమం ద్వారా కొనియాడారు. కాగా ఆసియా క్రీడల 5వ రోజు భారత్ రోయింగ్, ఉషు, అథ్లెటిక్స్, షూటింగ్, కెనాయిస్, స్ప్రింట్ విభాగాల్లో పథకాలు

0: అవకాశం ఉంది. కాగా ఆసియా క్రీడల్లో 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ మహిళల విభాగంలో రజత పథకాన్ని సాధించిన మీరాబాయి చానుకు రాష్టపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. 28 సంవత్సరాల తర్వాత వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో చాను ఘనత సాధించిందని సామాజిక మాధ్యమం ద్వారా ముర్ము తెలిపారు. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో ఇతర ప్రపంచ ఛాంపియన్షిప్లలో చాను ప్రయాణం యువతకు అథ్లెటిక్స్ విభాగంలో ఒక స్ఫూర్తిదాయకంగా ఉందని అన్నారు. పురుషుల సింగిల్ సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న జై మీనాకు కూడా రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విభాగంలో భారత్ మొట్టమొదటిసారి చారిత్రాత్మక ప్రతిభ కనపరిచిందన్నారు. మొట్టమొదటిసారి సాఫ్ట్ టెన్నిస్ బాల్ విభాగంలో భారత్ విజయాన్ని అందించిన జై మీనాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. దేశంలో ఈ క్రీడకు ఒక నూతన అధ్యాయాన్ని జై మీనా సృష్టించారని సామాజిక మాధ్యమం ద్వారా మోదీ తెలిపారు. పురుషుల సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంపికకు 4 అక్టోబర్ వరకు సమయం ఉందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అన్నారు. 17 సెప్టెంబర్ పదవీ కాలం ముగిసిన ప్రస్తుత బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ తన 3 సంవత్సరాల పదవీ కాలం అనంతరం కొనసాగేందుకు ఇష్టపడకపోవడంతో నూతన సెలెక్టర్ ఎంపిక అనివార్యమైంది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్తో 810 కోట్ల రూపాయల విలువైన 160 శాటిలైట్ స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ ఆయుధాల తయారీ ఒప్పందాన్ని రక్షణ శాఖ కుదుర్చుకుంది. రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ సింగ్ కుమార్ సమక్షంలో న్యూఢిల్లీలో నిన్న ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ శాటిలైట్ ఆయుధాలు 2027-28 సంవత్సరాల్లో అందుబాటులోకి వస్తాయి. జాగ్వార్, హక్స్, సుమో విమానాల ద్వారా సురక్షితంగా వీటిని ప్రయోగించి శత్రుదేశాల వైమానిక స్థావరాలను నిర్వీర్యం చేయవచ్చు. విశేషాలు మరొకసారి. సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా వాద్నగర్ నుంచి వారణాసికి సేవాయాత్ర చేస్తున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. శాంతి భద్రతలకు కలుగుతున్న ముప్పులను పరిష్కరించడంలో భారత భద్రతా మండలి అసమర్థత కనిపించడమే కాక సంస్కరణల ఆవశ్యకతను తెలియజేస్తుందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. G20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను అమెరికా ఆహ్వానించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

ప్రభాత లహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. విభిన్న కార్యక్రమాల సమాహార మాల మన ప్రభాత లహరి. ఈ కార్యక్రమంలో ముందుగా ప్రభుద గీతాన్ని వింటారు, అలాగే ప్రకటనలు, సినీ భక్తి గీతంతో పాటుగా 7:30 ఇదే కార్యక్రమంలో కంఠేశ్వర, ఛాతి మరియు శ్వాస ఎమర్జెన్సీ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ బి రాజేశ్వర్ పల్మనాలజిస్ట్ గారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 8:00 వేదాంష్ హాస్పిటల్ నిజామాబాద్ డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ స్త్రీ వైద్య నిపుణులు గారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ముందుగా విందాం ప్రభుదాన్ని మరియు దేశభక్తిని చాటే ప్రభుద గీతం విందాం.

0: ప్రభుత్వ గీతం విన్నారు శ్రోతలు. మీరు వింటున్నారు 103.2 మెగా హెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ఈరోజు ప్రభాత ప్రసారాన్ని మీరు వింటున్నారు. మీరు వింటున్న ఈ కార్యక్రమం ప్రభాత లహరి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రకటనలు.
1: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
2: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, ఈఎస్ఎస్, క్యాష్ లెస్ సౌకర్యం కలదు.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి. సైబాల్
0: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: డాక్టర్ జే బలరాం జాదవ్,
0: ఎత్తు వంకరబల్లకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
2: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
0: డాక్టర్ జే బలరాం జాదవ్,
2: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
0: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: హ్యాపీ యానివర్సరీ డియర్.
0: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
2: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
0: ఏమీ కాలేదనే కదా నా బాధ.
2: అంటే
0: పెళ్ళై 5 ఏళ్ళు అవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
2: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
0: సంప్రదించండి.
2: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
0: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్, ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462253344. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
5: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
2: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
5: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణులు,
5: ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 9032323258. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
0: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
0: 24 గంటలు అత్యవసర సేవలు.
2: NABH గుర్తింపు.
0: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: డాక్టర్ సీను నాయక్,
0: ఎత్తు వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
2: సంప్రదించండి.
0: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
2: ఖలీల్వాడి, నిజామాబాద్.
0: సెల్ 7799050505.
2: డైమండ్ షాప్,
0: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
2: రెడ్ బెడ్, షూటింగ్స్ అండ్ షేటింగ్స్,
0: ఏకైక కంపెనీ షోరూమ్,
2: డైమండ్ షాప్,
0: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాంగ్ క్రాస్ రోడ్, నిజామాబాద్. అబ్బా, పంటి నొప్పి.
2: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
0: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
2: ఖలీల్వాడి, నిజామాబాద్.
0: సెల్ 9912317190.
6: శ్రోతలు, మీరు ఇంతవరకు ప్రకటనలు విన్నారు. మీరు వింటున్నారు ఉదయం ప్రసారాల్లో భాగంగా ప్రభాత లహరి కార్యక్రమాన్ని.

మరి ప్రభాత లహరి కార్యక్రమంలో ఈరోజు ప్రత్యేకతకు సంబంధించి ఉద్దేశించి కొన్ని వివరాలు విందాం. ఈరోజు జాతీయ సేవా పథకం దినోత్సవంగా ఎన్ఎస్ఎస్ భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 24 నేషనల్ సర్వీస్ స్కీమ్ డే జరుపుకుంటారు. విద్యార్థుల్లో సేవాభావాన్ని, దేశభక్తిని, సమయస్ఫూర్తిని పెంపొందించడానికి 1969 సెప్టెంబర్ 24 ఈ పథకాన్ని ప్రారంభించారు. అలాగే ఈరోజు అంతరిక్ష చరిత్రలో భారత్ సాధించిన అద్భుతం, మంగళయాన విజయం, 2014 భారతదేశంలో కీర్తి కిరీటంలో మైలురాయిగా నిలిచిన మార్స్ ఆర్బిటర్ మిషన్ మంగళయాన్, 2014 సెప్టెంబర్ 24 విజయవంతంగా అంగారక గ్రహం మార్స్ కక్షలోకి ప్రవేశించింది. ఈ ఘనత సాధించిన మొదటి ఆసియా దేశంగా భారత్ ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇవి ఈరోజు ప్రత్యేకతను ఉద్దేశించి కొన్ని వివరాలు. శ్రోతలు మీరు వింటున్నారు ప్రభాత లహరి.

ప్రభాత లహరి కార్యక్రమంలో 7:30 మీరు వింటారు. కంఠేశ్వర ఛాతి మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. ఇందులో దగ్గు దమ్ము లాంటి ఛాతి సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి ఛాతి మరియు ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణులు పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు తెలియజేస్తారు. ఇంకా ఇదే కార్యక్రమంలో 8:00 వేదాంశ్ హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్య తేజ గారు తెలియజేస్తారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో ప్రభాత లహరి కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినీ భక్తి గీతం.

0: సినీ భక్తి గీతం విన్నారు. సమయం సరిగ్గా 7:30. మరి ఇంకెందుకు ఆలస్యం? కంఠేశ్వర ఛాతి మరియు శ్వాస ఎమర్జెన్సీ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ బి రాజేశ్వర్ పల్మనాలజిస్ట్ గారి ప్రాయోజిత కార్యక్రమాన్ని విందాం ఇప్పుడు.
1: ప్రాయోజకులు కంఠేశ్వర హాస్పిటల్ దీప హాస్పిటల్ బిల్డింగ్ ద్వారకా నగర్ నిజామాబాద్. ఫోన్ 2225225. దీర్ఘకాలిక దగ్గు దమ్ము ఆయాసం అస్తమా అలర్జీ తరచుగా జలుబు చేయడం తుమ్ములు రావటం ఊపిరితిత్తులలో నీరు చీము చేరడం ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడడం ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులకు నాణ్యమైన వైద్యం అందించే హాస్పిటల్ ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చింది. సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ బి రాజేశ్వర్ ఛాతి వ్యాధుల వైద్య నిపుణులు మరియు క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ కంఠేశ్వర హాస్పిటల్ దీప హాస్పిటల్ బిల్డింగ్ ద్వారకా నగర్ నిజామాబాద్.
2: క్షయ వ్యాధి గురించి అంటే టీబీ వ్యాధి గురించి తెలుసుకోబోతున్నాము. ప్రపంచ వ్యాప్తంగా 10 మిలియన్ల కంటే ఎక్కువగా టీబీ సోకిన వారు ఉన్నారన్నట్టు. అయితే 1.8 మిలియన్ల కంటే ఎక్కువగా ప్రతి సంవత్సరము టీబీ వల్ల మరణాలు సంభవించడం అనేటువంటి జరుగుతుంది. అయితే ప్రపంచ దేశాలతో పోల్చి చూసుకున్నట్లయితే మన దేశంలోనే టీబీ తీవ్రత అనేటటువంటిది అధికంగా ఉంది. మన ఇండియా లోపల 2.5 మిలియన్ల కంటే ఎక్కువగా టీబీ సోకిన వారు ఉన్నారు. ప్రతి సంవత్సరం 4 లక్షల కంటే ఎక్కువ మంది టీబీ వల్ల చనిపోతున్నారు. కాబట్టి ఈ టీబీ వ్యాధి పైన ప్రతి ఒక్కరూ అవగాహన అనేటటువంటిది కలిగి ఉండాలి. అయితే కొంతమంది అడుగుతూ ఉంటారు, టీబీ అంటే ఏంది, టీబీ ఎలా వస్తుంది, టీబీ ఎవరికి వస్తుంది, టీబీ ఏ భాగాలకు వస్తుంది అనేటటువంటి క్వశ్చన్లు చాలా మంది అడుగుతూ ఉంటారు హాస్పిటల్స్ లో. అయితే టీబీ అంటే ఏంటంటే అది ఈ ట్యూబర్క్లోసిస్ అని అంటాము వైద్య పరిభాష లోపల. దాన్ని మనం వాడుక భాష లోపల క్షయ అని అంటాము. క్షయ అంటే క్షీణించడము అని అర్థము. అయితే ఎలా వస్తుందంటే ఈ మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే సూక్ష్మజీవి బ్యాక్టీరియా మూలంగా ఈ టీబీ అనేటటువంటి వ్యాధి లేదా క్షయ అనేటటువంటి వ్యాధి వస్తుంది. టీబీ ఉన్నటువంటి వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు లేదా గట్టిగా నవ్వినప్పుడు ఈ టీబీ క్రీములు గాలిలో వ్యాపిస్తాయి. అయితే గాలిలో ఉన్నటువంటి ఈ క్రీములను ఎవరైనా అంటే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు పీల్చితే వారికి టీబీ వస్తుంది. కొంతమంది అడుగుతూ ఉంటారు, సార్ ఈ టీబీ బయట ఉంటుందన్నారు కదా, వాటిని పీల్చినప్పుడు ప్రతి ఒక్కరికి అంటే ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరికి వస్తుందా అని అడుగుతూ ఉంటారు. కానీ ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి వ్యక్తులకు ప్రతి ఒక్కరికి రాదు. ఎందుకంటే ఎవరైతే టీబీ క్రీములను పీల్చినప్పుడు అవి లోపల ఉండిపోతాయి అన్నట్టు. ఎప్పుడైతే వారి యొక్క

వ్యాధి నిరోధక శక్తి తగ్గిందో, వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ తగ్గినప్పుడు ఈ టీబీ అనేటువంటిది రావడం జరుగుతుంది. అయితే ఏ భాగాలకు వస్తుందని కొంతమంది అడుగుతా ఉంటారు. కొంతమంది సార్ ఇక్కడ మెడపైన గడ్డలైనాయి, కానీ మీరేమో దగ్గు వస్తేనే టీబీ అన్నారు, తెమ్మడి వస్తేనే టీబీ అన్నారు, ఇలా చెప్తా ఉంటారు కదా, మరి నాకు ఇక్కడ మెడ భాగంలో గ్రంథులైనాయి కదా అని చెప్తా ఉంటారు. అంటే ఏ భాగాలకు టీబీ వస్తుంది అనేటువంటిది అవగాహన కూడా ఉండాలన్నట్టు. అంటే టీబీ అనేది ముఖ్యంగా ఊపిరితిత్తులకు వస్తుంది. అయితే మన శరీరం లోపల గోర్లు వెంట్రుకలకు తప్పించి శరీరంలోని అన్ని అవయవాలకు టీబీ సోకేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే రక్త ప్రసరణ ఉన్నటువంటి ప్రతి అవయవానికి టీబీ సోకొచ్చు. అంటే ఉదాహరణకు ఈ ఊపిరితిత్తుల నుంచి ఆవరించి ఉన్నటువంటి పొరలకు గాని, మెడ భాగాన కొంచెం స్వెల్లింగ్స్ రావడము అంటే గడ్డలు కావడం గాని, లేదంటే కడుపుకు అబ్డామిన్ ట్యూబర్క్యులోసిస్ కానీ, లేదంటే బోన్స్ కు రావడం గాని, తర్వాత స్కిన్ కి రావడము, తర్వాత ఈ కంట్లో గాని చర్మానికి గాని, ఇలా ప్రతి అవయవానికి అంటే గోర్లు వెంట్రుకలకు తప్పించి ప్రతి అవయవానికి టీబీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఎవరిలో వస్తుంది టీబీ, ఎవరిలో ఎక్కువ వస్తుంది అనేటటువంటిది కూడా గుర్తుంచుకోవాలి. ఎవరైతే ఈ ఎయిడ్స్ పేషెంట్లు ఉన్నారో వాళ్లలో టీబీ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఒత్తిడి ఎక్కువగా ఉన్న వాళ్ళు, కొందరు స్ట్రెస్ ఎక్కువగా లోనవుతుంటారు, వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ అనేటువంటిది తగ్గిపోతా ఉంటుంది, దాని మూలంగా ఈ టీబీ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది సరైనటువంటి పౌష్టిక ఆహారం తినని వారిలో, అంటే కొంతమంది ఈ ప్రొద్దున పూట బ్రేక్ఫాస్ట్ ను స్కిప్ చేస్తూ ఉంటారు, అన్నం తినరు ప్రొద్దున పూట. అలాగే ప్రోటీన్ పదార్థాలు తీసుకోరు, అంటే గుడ్డు తినకపోవడం గాని, మాంసకృతులు తినకపోవడం గాని, ఇలా జరుగుతుంటుంది అన్నట్టు. అంటే ఎవరైతే మంచి ఆహారము అంటే పౌష్టిక ఆహారం తీసుకోరో వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందికి ఈ హ్యాబిట్స్ మూలంగా, అంటే కొంతమంది స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు గాని, ప్రతిరోజు ఈ ఆల్కహాల్ తాగుతున్నటువంటి వ్యక్తుల్లో కూడా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది, కాబట్టి వారికి కూడా టీబీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటారు, చాలా రోజుల నుంచి కొన్ని వ్యాధులతో బాధపడతా ఉంటారు. అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ గుండె జబ్బులతో బాధపడే వాళ్ళు గాని, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళు గాని, ఆ తర్వాత ఇంకా ఇతర ఏదైనా సరే దీర్ఘకాలికంగా అంటే ఎక్కువ రోజులు డిసీజ్ తోటి బాధపడుతూ వాళ్ళు దానికి కొన్ని రకాల మందులు అంటే కార్టికోస్టీరాయిడ్స్ వాడడం మూలంగా, ఆస్తమా పేషెంట్లలో గాని, ఇంకా రుమటాయిడ్ ఆర్థరైటిస్ గాని, ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేటటువంటి వాళ్ళు టీబీ వచ్చే అవకాశం ఉంటుంది. అదే కాకుండా చిన్న పిల్లల్లో వృద్ధులలో కూడా టీబీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీరిలో వ్యాధి నిరోధక శక్తి ఇమ్యూనిటీ పవర్ అనేటువంటిది తక్కువగా ఉంటుంది. అయితే మరి టీబీ లక్షణాలు ఎలా ఉంటాయో కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. టీబీ లక్షణాలు ఎట్లుంటాయంటే 2 వారాల కంటే ఎక్కువగా దగ్గు రావడము, దగ్గుతో పాటు తెమడ రావడము, సాయంత్రము లేదా రాత్రిపూట జ్వరం రావడము, ఆకలి లేకపోవడము, బరువు తగ్గిపోవడము, అంటే ఒక నెలన్నర లోపల వాళ్ళు 3 నుంచి 4 కిలోలు లేదా 5 కిలోలు బరువు తగ్గిపోవడము, ఆ తర్వాత చెమటలు పట్టడము, తర్వాత నీరసము, నిస్సత్వం అనేటటువంటిది ఈ సాయంత్రం పూట గాని రాత్రి పూట గాని ఉంటాయి అన్నట్టు. ఈ లక్షణాలు ఎవరికైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా పరీక్షలు చేయించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే టీబీ నిర్ధారణకు అతి ముఖ్యమైనటువంటి పరీక్ష ఏంటంటే ఈ దగ్గు, దగ్గుతో పాటు తెమడ వచ్చినప్పుడు ఆ తెమడను ఈ సిబి నాట్ పరీక్ష చేసినప్పుడు ఆ టీబీని నిర్ధారించవచ్చు. అదే కాకుండా ఒకవేళ కొంతమందికి పొడి దగ్గు వస్తున్నట్లయితే వాళ్ళలో ఎక్స్రే తీయడం మూలంగా గాని, లేదంటే వాళ్ళకు తెమడ రాదు కాబట్టి బ్రాంకోస్కోపీ అనే పరికరాన్ని ముక్కులోంచి పంపించి అక్కడి నుంచి తెమడ తీసి పరీక్షించడం అనేటటువంటిది జరుగుతుంది అన్నట్టు. అదే కాకుండా ఈ ఫైన్ నిడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ గాని బయాప్సీ చేయడం మూలంగా టీబీని నిర్ధారించవచ్చు. కానీ అన్నిటికంటే అతి ముఖ్యమైన పరీక్ష ఏంటంటే తెమడ పరీక్ష చేయించుకోవాలి. అది మన గవర్నమెంట్ హాస్పిటల్లో సిబి నాట్ అనే పరికరం ద్వారా ఈ తెమడ పరీక్ష అనేటటువంటిది చేస్తారు. కాబట్టి ఎవరికైతే ఇలా లక్షణాలు ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా తెమడ పరీక్ష చేయించుకోవాలి. ఇక ట్రీట్మెంట్ గురించి కొంతమంది అడుగుతా ఉంటారు, సార్ 15 రోజులు వాడితే బాగుంటుందా, అంటే 4 రోజులు వాడితే బాగుంటుందా, చాలా మంది అడుగుతా ఉంటారు. ఈ టీబీకి ట్రీట్మెంట్ ఖచ్చితంగా క్రమం తప్పకుండా ప్రతిరోజు మందులను 6 నెలల పాటు వేసుకోవాలి. మొదట 2 నెలలు 4 రకాల మందులు వేసుకోవాలి. అందులో ఐసోనియాజిడ్, రిఫామ్సిన్,

0: ఈతంబెటల్, పైరజినమైడ్ అనే మందులుంటాయి. మొదటి రెండు నెలల తర్వాత మిగతా నాలుగు నెలలు మూడు మందులు వేసుకోవాలి. ఐసోనియాజైడ్, రిఫామ్సిన్, ఈతంబెటల్ ఇలాంటి మందులను వేసుకోవాలి. అయితే కొన్ని వ్యాధి అంటే కొన్ని రకాల టీబీ వ్యాధులు అంటే ఈ మొండిగా ఉంటాయన్నట్టు, అంటే మొండి టీబీ వ్యాధి అంటాము. దాన్ని వైద్య పరిభాషలో మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ అంటే ఎండిఆర్ టీబీ అంటాం అన్నట్టు. అయితే ఇది మందులకు లొంగదు. ఈ మందులకు లొంగనటువంటి మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ కి, ఎండిఆర్ టీబీకి మాత్రము 9 నెలల నుంచి 11 నెలల పాటు లేదా సంవత్సరం నుంచి సంవత్సరం మరపాటు ఈ చికిత్స అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా క్రమం తప్పకుండా 6 నెలలు టీబీ మందులు ప్రతిరోజు వేసుకున్నట్లయితే ఖచ్చితంగా టీబీ వ్యాధి అనేటువంటిది తగ్గిపోతుంది. అయితే కొంతమంది అడుగుతా ఉంటారు, మరి మందులు వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి ఎలాంటి ఆహారాన్ని తినాలి అని కొంతమంది అడుగుతా ఉంటారు. అయితే మందులు క్రమం తప్పకుండా ఆర్ఎన్టీసీపీ డాట్స్ ప్రొవైడర్ చెప్పినట్లు వినాలి. అదేవిధంగా ఛాతీ ఊపిరితిత్తుల వైద్య నిపుణులు, పల్మనాలజిస్ట్ చెప్పిన విధంగా వాడాలి. 6 నెలలు ఖచ్చితంగా వాడాలి. ప్రతిరోజు ఎట్టి పరిస్థితులలో మందులు ఆపరాదు. ఒకవేళ మధ్యలో మందులు మానివేస్తే మళ్లీ తిరిగి మొదటి నుంచి మందులు వాడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు మందులు వాడాలి. ప్రతిరోజు ఉడికించినటువంటి కోడిగుడ్డు తినాలి. వారానికి 2 సార్లు లేదా 3 సార్లు మాంసాహారం, అది చికెన్ అయితేనేమి, మటన్ అయితేనేమి, చేపలైతేనేమి, ఖచ్చితంగా తీసుకోవాలి. అదేవిధంగా ప్రతిరోజు ఒక పెద్ద గ్లాస్ పాలు తాగాలి. అదేవిధంగా పండ్లు ఫలాలు మంచిగా తీసుకోవాలి. మందులు పడనట్లయితే డాక్టర్ గారిని సంప్రదించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే టీబీ ఉన్నటువంటి వ్యక్తి దగ్గినప్పుడు ఖర్చు అడ్డు పెట్టుకోవాలి. అలా అడ్డు పెట్టుకున్నట్లయితే వాళ్ళ స్నేహితులను గాని కుటుంబ సభ్యులను గాని వాళ్లకు టీబీ రాకుండా ఇతను కాపాడొచ్చు. అయితే టీబీ సోకినటువంటి వ్యక్తి స్నేహితులు గాని కుటుంబ సభ్యులు గాని వాళ్లకు లక్షణాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా తెమట పరీక్ష అనేటటువంటిది చేయించాలి. టీబీ వ్యాధిపై అవగాహన పెంచుకుని సమాజం లోపల టీబీ ఉన్నటువంటి వ్యక్తులు గాని లేదంటే టీచర్లు గాని లాయర్లు గాని తర్వాత లెక్చరర్లు గాని తర్వాత ఈ సిస్టర్స్ గాని వార్డ్ బాయ్స్ గాని ఇలా అవగాహన కలిగి ఉన్న టీబీ పైన అవగాహన కలిగి ఉన్న వాళ్ళందరూ ఈ ప్రసార సాధనాల ద్వారా అయితేనేమి, పేపర్ల ద్వారా అయితేనేమి టీబీ పైన అవగాహన కల్పించినట్లయితే టీబీ రహిత సమాజాన్ని చూడవచ్చు. అదే కాకుండా ఈ మందులు వాడేటప్పుడు ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ ను కంట్రోల్లో పెట్టుకోవాలి. కొంతమంది ఏం చేస్తుంటారంటే షుగర్ ను కంట్రోల్లో పెట్టుకోకుండా టీబీ మందులు వాడుతూ ఉంటారు. అది చాలా తప్పు. షుగర్ కంట్రోల్లో ఉంటే టీబీ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఒకవేళ షుగర్ ఎక్కువగా ఉన్నట్లయితే టీబీ అనేటటువంటిది ఈ తగ్గడం అనేటువంటిది కొంచెం లేట్ అవుతా ఉంటుంది. అయితే ఎవరైతే బీడీ గాని సిగరెట్ గాని ఏదైనా వ్యసనానికి అలవాటు పడ్డట్లయితే, ప్రతిరోజు మందు తాగుతున్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా అంటే ఒక పద్ధతి ప్రకారం బీడీని సిగరెట్ ని మానేయాలి. అదేవిధంగా మందు తీసుకోకపోతే బాగుంటుంది. సో ఎవరైతే ఈ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో, అంటే ముఖ్యంగా ఈ ఆస్తమా పేషెంట్లు గాని తర్వాత ఈ సిఓపిడి పేషెంట్లు గాని అదేవిధంగా ఈ స్ట్రెస్ తో బాధపడేటువంటి వ్యక్తులు గాని, గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళు గాని, తర్వాత కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే వాళ్ళ ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ప్రతిరోజు నడక అంటే ప్రతిరోజు వాకింగ్ చేయడం గాని, తర్వాత మంచి ఆహారం తీసుకోవడం మూలంగా గాని, అదేవిధంగా యోగా మెడిటేషన్ చేయడం మూలంగా గాని స్ట్రెస్ తగ్గించుకోవడం మూలంగా ఈ వ్యాధి నుంచి బయటపడేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఊర్లో డాట్స్ ప్రొవైడర్ చెప్పినట్టు 6 నెలల కోర్సు ఎట్టి పరిస్థితుల్లో వాడాలి. కొంతమంది ఏం చేస్తుంటారంటే ప్రైవేట్ లో డాక్టర్స్ నా దగ్గరకు వచ్చే కొంతమంది పేషెంట్లు ఒక ఇద్దరు ముగ్గురికి ఏమైందంటే వాళ్ళు నా దగ్గర మెడిసిన్స్ వాడుతున్నారు, అదేవిధంగా అక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ డాక్టర్ ప్రొవైడర్ ఇచ్చే మెడిసిన్స్ కూడా వాళ్ళు వేసుకుంటున్నారు. దాని మూలంగా ఏమవుతుందంటే కిడ్నీ గాని లివర్ సంబంధిత వ్యాధులు, కిడ్నీ లివర్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా వాడకూడదు. ఒకవేళ అలా ఎవరైనా మీకు అక్కడ ఊర్లో మీకు ఏమైనా టీబీ మందులు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా డాక్టర్ గారిని అడగాలి. వాళ్ళకి ఫోన్ చేసి ఎవరైతే టీబీ మందులు ఇచ్చినటువంటి డాక్టర్ ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి అడగాలి, ఇక్కడ కూడా టీబీ మందులు ఇస్తున్నారు, ఇవి వాడాలా వద్దని. సో ఎవరైతే ప్రైవేట్ టీబీ మందులు వాడుతున్నారో వారు మిగతా ఎవరి మందులు వాడకూడదు. ఒకవేళ వాడతా అని అనుకున్నట్లయితే ప్రైవేట్ మందులు ఆపేసి ఆ మందులు వాడాలి. ఎట్టి పరిస్థితుల్లో రెండు మందులు ఒకేసారి వాడకూడదు, దాని మూలంగా దుష్పరిణామాలు సంభవించే అవకాశం ఉంటుంది. సో అదే విధంగా ఈ ప్రభుత్వ చర్యలు కూడా చాలా ఉన్నాయి. వారికి టీబీ పేషెంట్లకు ఎంతో సహకారం చేస్తా ఉంది, వారికి నెలకు 500 రూపాయలని ప్రోత్సాహకంగా అందిస్తా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని యూజ్ చేసుకోవాలి. అదేవిధంగా ఎట్టి పరిస్థితులలో మందులను ఆపరాదు. అదేవిధంగా టీబీ ఉన్నటువంటి వ్యక్తి దగ్గినప్పుడు, అంటే సినిమా హాల్లో గాని, తర్వాత బస్టాండ్లలో గాని, తర్వాత రైల్వే స్టేషన్ లో గాని, జన సమూహం ఉన్నటువంటి ప్రదేశాల్లో దగ్గకూడదు. ఒకవేళ దగ్గొచ్చినట్లయితే ఖచ్చితంగా కర్చీఫ్ గాని, మూతికి మాస్క్ గాని పెట్టుకుంటే బాగుంటుంది. ఇలాంటి జాగ్రత్తలు పాటించినట్లయితే తనను తాను టీబీ వ్యాధి నుంచి లేదా క్షయ వ్యాధి నుంచి రక్షించుకోవడమే కాకుండా తన కుటుంబ సభ్యులను గాని, తన స్నేహితులను గాని, తర్వాత సమాజాన్ని కూడా రక్షించిన వాళ్ళు అవుతారు. టీబీ వ్యాధిని మన దేశం నుంచి, మన ప్రపంచం నుంచి ప్రాణదూలి ఈ సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడిన వారు అవుతారు.
1: కంఠేశ్వర ఛాతి మరియు శ్వాస సంబంధ వ్యాధుల ఎమర్జెన్సీ హాస్పిటల్. శ్వాసకోశ సంబంధ వ్యాధులు మనల్ని ఊపిరాడనీయకుండా చేస్తాయి. ఎంతకు తగ్గని గురక సిఓపిడి, ఐఎల్డి లాంటి దీర్ఘకాలిక వ్యాధులకే కాకుండా బ్రాంకైటిస్, ఇంకా సిగరెట్ తాగటం వల్ల వచ్చే వ్యాధులకు వైద్యం అందించడంలో సుదీర్ఘ అనుభవం ఉన్న వైద్యులు డాక్టర్ బి రాజేశ్వర్ గారు. సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ బి రాజేశ్వర్, ఛాతి వ్యాధుల వైద్య నిపుణులు మరియు క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, కంఠేశ్వర హాస్పిటల్, దీపా హాస్పిటల్ బిల్డింగ్, ద్వారకానగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కంఠేశ్వర హాస్పిటల్, దీప హాస్పిటల్ బిల్డింగ్, ద్వారకానగర్, నిజామాబాద్. ఫోన్ 222-5225.
2: శ్రోతలు, మీరింతవరకు కంఠేశ్వర ఛాతి మరియు శ్వాస ఎమర్జెన్సీ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ బి రాజేశ్వర్, పల్మనాలజిస్ట్ గారి ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. శ్రోతలు, మీరు ట్యూన్ చేశారు 3.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో ప్రభాత లహరి కార్యక్రమాన్ని.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసీ యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసీ హర్ పల్ ఆప్కే సాత్.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: హ్యాపీ యానివర్సరీ డియర్.
6: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
5: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
6: ఏమీ కాలేదనే కదా నా బాధ.
5: అంటే
6: పెళ్ళై 5 ఏళ్ళు అవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
5: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
6: సంప్రదించండి.
5: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
6: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
5: ఫోన్ 0846225334.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ప్రకటనలు విన్నారు కార్యక్రమంలో. ఇప్పుడు ఒక పాట విందాం, శ్రీవారికి ప్రేమలేఖ చిత్ర నుంచి.

0: చక్కటి పాట విన్నారు ప్రభాతలహరి కార్యక్రమంలో. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో మీరు ట్యూన్ చేశారు ప్రభాతలహరి కార్యక్రమాన్ని ఉదయం ప్రసారాల్లో. ఇప్పుడు విందాం వేదాంష్ హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్య తేజ గారు తెలియజేస్తారు. మరి విందాం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంష్ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీనగర్, నిజామాబాద్. వేదాంష్ హాస్పిటల్.
2: పెళ్లై చాలా ఏళ్లైనా సంతానం లేదని చింతిస్తున్నారా? మాతృత్వానికి నోచుకోక దిగులు చెందుతున్నారా?
1: ఇప్పుడు ఆ అవసరమే లేదిక. సంతాన సాఫల్యతకు విశ్వసనీయమైన చిరునామా వేదాంష్ హాస్పిటల్.
2: సంతాన సాఫల్యతలో ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు ఇప్పుడు మన నిజామాబాద్ లో పూర్తికాలం సేవలందిస్తున్నారు.
1: మీరు సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, వేదాంష్ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీనగర్, నిజామాబాద్.
0: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనకు తెలుసుకోవాల్సిన టాపిక్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇది ఎందుకు ఏర్పడుతుంది, దీంతో వచ్చే పరిస్థితుల్లో ఎలా ఎదుర్కోవాలి, ట్రీట్మెంట్ ఏంటి అని మనం ఈరోజు తెలుసుకుందాం. నార్మల్గా ప్రెగ్నెన్సీ అంటే హస్బెండ్ కణాలు, భర్త కణాలు అన్నవి భార్య గర్భాశయంలోకి ప్రవేశించి ట్యూబ్స్ ద్వారా భార్యలో రిలీజ్ అయిన ఎగ్స్తో ఫర్టిలైజ్ అవుతే మనకు ప్రెగ్నెన్సీ వస్తుంది. నార్మలీ ఈ కలయిక జరిగినప్పుడు వచ్చే పిండం అన్నది ట్యూబ్లో నుంచి మళ్ళీ గర్భసంచిలోకి మనకు రావాలి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే మనకు ట్యూబ్స్లో నుంచి రాకుండా ప్రెగ్నెన్సీ అనేది మనకు గర్భసంచిలోకి కాకుండా అయితే ట్యూబ్లోనో ఓవరీలోనో ఇంకెక్కడైనా ప్లేస్లోకి వెళ్ళి అక్కడే స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇలా చేస్తే ఏంటంటే నార్మల్ పరిస్థితుల్లో మనకు గర్భసంచి అన్నది స్ట్రెచ్ అవుతుంటుంది. పిండం పెరిగిన కొద్దీ గర్భసంచి అన్నది పెరుగుతూ పిండం ఎదుగుదలకు హెల్ప్ చేస్తుంది. కానీ ఈ పిండం గర్భసంచిలోకి వెళ్లకుండా మనకు ట్యూబ్లో కానీ ఓవరీలో కానీ అండాశయంలో కానీ ఇంకెక్కడైనా ఉంటే అది ఎదుగుదలకు అయ్యే పరిస్థితులు అక్కడ ఉండవు. దానివల్ల మనకు ఏర్పడే ప్రమాదాలు అన్నవి ఎక్కువగా ఉంటాయి. ట్యూబ్లో పిండం పెరుగుతూ ఉంటే అంత స్ట్రెచబిలిటీ ఉండదు ట్యూబ్కి, సో ట్యూబ్ పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. దీని ఎమర్జెన్సీ. నార్మల్లీ ప్రెగ్నెన్సీకి సంబంధించిన వాటిలో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది చాలా ఎమర్జెన్సీ, అత్యవసరమైన పరిస్థితి అన్నమాట. ఏ టైంలో అయినా దీన్ని వెంటనే డయాగ్నోస్ చేసి ఈజీ ట్రీట్మెంట్, ఎంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే అంత బాగుంటుంది. ఇది నార్మల్లీ ఎందుకు వస్తుంది, నార్మల్ ప్రెగ్నెన్సీస్ కాకుండా ఎందుకు వస్తుంది అంటే ట్యూబ్లో కదలిక సరిగ్గా లేకపోవడం వల్ల. ట్యూబ్లో కదలిక మామూలుగా అండాశయం సైడ్ నుంచి గర్భసంచి వైపు ఉండాలి. కానీ ఇది గర్భసంచి వైపు రాకుండా ట్యూబ్లోనే ఉండిపోవడము, ట్యూబ్ నుంచి బయటకు వచ్చి అండాశయంలో పెరగడము, ఇలాంటివి జరగడం వల్ల మనకు అక్కడ ఆ ప్రెగ్నెన్సీ అన్నది అక్కడ ఫామ్ అవుతుంది. దాన్నే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని పిలుస్తారన్నమాట. ఇది మెయిన్ విషయం మనకి. ఇది ఎలా వస్తుంది, ఏంటి అనేది సరిగ్గా గుర్తించకపోతే ఏమవుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఎన్ని రకాలుగా రావచ్చు. ఒకటి, అది కదలకపోవడం వల్ల ట్యూబ్లోనే రావడం. సెకండ్ వన్, రివర్స్లో కదిలి, నార్మల్గా గర్భసంచి వైపు కాకుండా రివర్స్లో కదిలి అండాశయంలో రావడం కానీ, లేదు అంటే వెళ్ళి ఇంకెక్కడన్నా పొట్టలో ఇంకా వేరే ప్లేస్లో రావడం కానీ, ఈ రెండు జరగవచ్చు. లేదు, గర్భసంచి వైపే వస్తుంది కానీ ఎక్కువగా కదిలి కిందికి గర్భాశయం మూతి వైపు రావడం కానీ, దాని సర్వైకల్ ఎక్టోపిక్ అంటారన్నమాట. ఈ నాలుగు ఛాన్సెస్ అనేవి ఎక్కువగా కామన్గా జరుగుతాయి. ఎక్కడైనా ఉండొచ్చు కానీ ఇవి మోస్ట్ కామన్గా అయ్యే ప్లేసెస్. దానికి కారణాలు, ఒకటి మూమెంట్, సెకండ్ వన్ గర్భసంచికి ఇన్ఫెక్షన్, ప్రాపర్ ప్లేసెస్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ఇలా జరగవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఆ ట్యూబ్లో కదలికను మార్చడం మనం ఏదైనా ఇన్వాలంటరీగా చేసినప్పుడు, అంటే ట్యూబ్కి ఏమన్నా ఆపరేషన్ చేసినా, ట్యూబ్లో ఇన్ఫెక్షన్ ద్వారా మందులు వాడినప్పుడు కానీ, ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు కావడానికి ట్రీట్మెంట్ తీసుకున్నా, ఇలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే మనకు ఆ మూమెంట్, ట్యూబ్లో ఉన్న మూమెంట్ సరిగ్గా ఉండదు. దానివల్ల ఈ ప్రాబ్లం అనేది మనకు ఎక్కువగా వస్తుంది. దీన్ని మనం అంత త్వరగా గుర్తించుకుంటే అంత మంచిది. మనకు ఎలా గుర్తించుకోవాలి, నార్మల్గా ఇది నార్మల్గా ప్రెగ్నెన్సీ లాగే నెలసరి ఆగిపోవడం, నెలసరి స్కిప్ అవడం అన్నది కామన్గా జరిగే ప్రాబ్లం. కానీ దాంతో పాటుగా మనకు అయితే కడుపు నొప్పిగానే ఉంటుంది, లేదు అనుకుంటే కొంచెం కొంచెంగా లైట్ స్పాటింగ్, బ్లీడింగ్ అవ్వడం కానీ ఇలాంటివి ఏమన్నా జరగవచ్చు. ఇంకా ఏంటంటే ఈ ఒక్కొక్కసారి ఏంటంటే ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ట్యూబ్ పెరుగుతూ పెరుగుతూ ఉంటే పగిలిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే గర్భసంచి అంత ఎలాస్టిసిటీ, అంత స్ట్రెచ్ అయ్యే కెపాసిటీ అనేది ట్యూబ్కు ఉండదు. అక్కడ పెరుగుతూ పెరుగుతూ ఉంటే ఆ ప్లేస్ సరిపోక అది పగిలిపోతుంది. అలాంటప్పుడు ఏంటి, బ్లీడింగ్ ఎక్సెసివ్గా, ఎక్కువగా బ్లీడింగ్ అనేది మన అబ్డోమిన్లోకి పొట్టలో అవ్వడం వల్ల షాక్ అవుతుంది అనమాట. లోపల ఎక్కువగా బ్లీడింగ్ అయ్యి ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కువగా అవడం వల్ల షాక్లోకి వెళ్తారు, బీపీ పడిపోతుంది, కళ్ళు తిరిగి పడిపోవడం కానీ, ఎక్కువగా రక్తహీనత కానీ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మ్యాక్సిమంగా మనం వెంటనే గుర్తించడం, ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా గుర్తించగలగాలి. అందుకే ప్రతి ప్రెగ్నెన్సీలో ఏ పేషెంట్కైనా పీరియడ్ స్కిప్ అయ్యాక వచ్చే, ఫస్ట్ టైం వచ్చే ప్రెగ్నెన్సీలో స్కాన్ చేసి డేటింగ్ స్కాన్ అండ్ ప్లేస్మెంట్ స్కాన్ ఇస్ కంపల్సరీ. అది గర్భసంచిలో ఉందా లేదా డిసైడ్ చేస్తుంది, దాంతోపాటు వచ్చిన ప్రెగ్నెన్సీ అనేది మనకు టైమింగ్ని కూడా డిసైడ్ చేస్తుంది అనమాట. సో అందుకే ఎర్లీగా వచ్చినప్పుడు ఎర్లీ స్కానింగ్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. దాన్ని ఎప్పుడు ఎవరు స్కిప్ చేయకూడదు. ఫస్ట్ స్కాన్లో ఎలా గుర్తిస్తాం మనం దీన్ని, ఫస్ట్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్. యూరిన్లో మామూలుగా మనం ఇంట్లో చేసుకుంటాం కదా ప్రెగ్నెన్సీ టెస్ట్, అలాగే చేసుకుంటాం, అది పాజిటివే వస్తుంది. కానీ కొంచెం కొంచెంగా స్పాటింగ్ అవుతూ ఉంటుంది కడుపు నొప్పి. ఏ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వస్తే అటువైపుగా మనకు పెయిన్ ఉంటుంది ఎక్కువగా, అది గమనించుకోవడం, ఇలాంటివన్నీ మెయిన్గా ఉంటాయన్నమాట. దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు, ఫస్ట్ ఎర్లీ స్కానింగ్లో చేస్తే ప్రెగ్నెన్సీ శాక్ అన్నది, గర్భధారణ అన్నది మనకు యుట్రస్లో ఉండకుండా మనకు కనిపించదు, యుట్రస్లో మెయిన్ అది. దాని ద్వారా తర్వాత ట్రేస్ చేస్తూ పోతే ఒకవేళ ట్యూబ్లో ఉంటే పిండం పెరిగేది కానీ ఆ పిండం పెరగడానికి కావాల్సిన పరిస్థితులు అన్నీ మన గర్భసంచిలో ఉండకుండా ట్యూబ్లో ఉంటాయి. ఒకవేళ అది ట్యూబల్ ప్రెగ్నెన్సీ అంటే ట్యూబ్లో వచ్చే ప్రెగ్నెన్సీ అయితే ట్యూబ్లో ఉంటాయి, ఓవరీలో వచ్చే ప్రెగ్నెన్సీ అయితే మనకు ఓవరీలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇలా మనం అల్ట్రాసౌండ్ ద్వారా డయాగ్నోస్ చేస్తూ ఉంటాం. ఇలా మనం తెలుసుకున్న తర్వాత దాన్ని మనం ఎలా ట్రీట్మెంట్ చేయాలి, ఎలా చూసుకోవాలి, ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ట్యూబ్ పగిలిన తర్వాత మనకు లోపల బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఫస్ట్ రక్తహీనతను మనం కరెక్ట్ చేసుకోవాలి. లేదు అంటే ఇంకా షాక్లోకి బీపీ ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటుంది. సో అది కాకుండా ఉండాలంటే మనం మామూలుగా సెలైన్ లెక్కించుకోవడం కానీ, లేదు అంటే ఖచ్చితంగా రక్తం ఎక్కించుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది కంపల్సరీగా ఉంటుందన్నమాట. దానికి మెడికల్ ట్రీట్మెంట్ అవ్వచ్చు, సర్జికల్ ట్రీట్మెంట్ అవ్వచ్చు, మందుల ద్వారా కూడా ట్రై చేయొచ్చు. కానీ దానికి చాలా చిన్నగా ఉండాలి ట్యూబ్లో ఉండే ప్రెగ్నెన్సీ. ఎంత ఎర్లీగా డయాగ్నోజ్ అయితే అలా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, దానికి మందులు వాడవచ్చు. కానీ ఆ మందులతో వాడే రిస్క్లో కూడా ఒక్కొక్కసారి ట్యూబ్ పగిలిపోయే రిస్క్ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఆపరేషన్కి వెళ్లాల్సిందే మనం, ఎమర్జెన్సీగా, ఎనీ టైం ఎనీథింగ్. ఎందుకంటే తల్లి ప్రాణాలు కాపాడుకోవడం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఆ బేబీ ఇంకా ఎదుగుదల ఎలాగో ఉండదు, కానీ తల్లి ప్రాణం కాపాడడం చాలా ఇంపార్టెంట్, కాబట్టి ఖచ్చితంగా సర్జరీకి వెళ్లాల్సిందే మనము, సర్జికల్ ట్రీట్మెంట్ చేయాల్సిందే. దానికి రెండు ఆప్షన్స్, అయితే ఓపెన్ ప్రొసీజర్ ద్వారా చేసుకోవచ్చు, లేదు అంటే లాప్రోస్కోపీ కరెంటు ద్వారా కూడా చేసుకోవచ్చు. ఎక్కడైతే ఆ ప్రెగ్నెన్సీ వచ్చిందో, ఆ పగిలిపోయిన ప్రెగ్నెన్సీ ఉందో, దాన్ని మనం ఆ ట్యూబ్ని తీసేయడం ద్వారా మనం తల్లి ప్రాణాలు అనేది కాపాడుకోవడం జరుగుతుంది.

0: ట్యూబ్ని కాపాడే పద్ధతి ద్వారా కూడా చేయొచ్చు. కానీ నెక్స్ట్ రికరెన్స్ ఛాన్సెస్ తక్కువ ఉండాలి, నెక్స్ట్ టైం మనకు హెల్దీ ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఈ ట్రీట్మెంట్స్ అన్ని కంపల్సరీగా తీసుకోవాలి, తల్లి ప్రాణాలు అన్నవి కాపాడుకోవాలి. ఇది మెయిన్, ఇది అత్యవసరమైన ఎమర్జెన్సీ పరిస్థితి అన్నమాట మనకి. సో తద్వారా మనం మెయిన్గా మనం ట్రీట్ చేయకపోవడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, లోపల బ్లీడ్ అవుతూ ఉన్న కొద్దీ బీపీ ఫాల్ అయిపోయి ఇంటర్నల్ బ్లీడింగ్ అయిపోయి మనకు షాక్లోకి వెళ్ళిపోయి మదర్ డెత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదు ట్యూబ్స్ తీసేసాము, ఎలాంటి పరిస్థితులైనా కాపాడాము, ట్యూబ్ తీసేసాము, మదర్ ప్రాణాలు కాపాడామంటే నెక్స్ట్ టైంలో ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ కూడా పెరగవచ్చు. అంటే పిల్లలు పుట్టకపోవడం అనేది కూడా, ఎందుకంటే ట్యూబ్లోనే మనకి పిండం అనేది ఫామ్ అవుతుంది. ఆ ట్యూబ్ని తీసేసాం వల్ల ఆ ఇన్ఫర్టిలిటీ అన్నది ఉండొచ్చు, ఛాన్సెస్ ఉంటాయి. కానీ 100% ఇన్ఫర్టిలిటీ వస్తుందని కాదు, బట్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఉంటుంది అన్నమాట. అది రాకుండా ఎలా ఉండాలి, మెటర్నల్ స్మోకింగ్ అంటే తల్లి ఇంతకుముందు స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ తీసుకుంటే మోస్ట్లీ ట్యూబ్లో ఆ ట్యూబ్లో ఉన్న మోటిలిటీ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో అది ఎక్కువగా చేస్తూ ఉంటుంది కాబట్టి అది అవాయిడ్ చేయడం అనేది చాలా మంచిది. తెల్లబట్ట కానీ లోపల ఇన్ఫెక్షన్, కడుపు నొప్పి కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే అవి తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. దానివల్ల ఫ్యూచర్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అనేవి చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే వచ్చి స్కానింగ్ చేసుకుని డేటింగ్ చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల మదర్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కానీ మార్బిడిటీ అంటే తల్లికి రిస్క్ ఉండే పద్ధతులన్నీ చాలా వరకు తగ్గించుకోవచ్చు. దీని ద్వారా మనం ఏంటంటే తల్లి ఖచ్చితంగా హెల్తీగా, మెటర్నల్ మార్బిడిటీ అండ్ మోర్టాలిటీ అంటాం అన్నమాట. మోర్టాలిటీ అంటే చనిపోయే సిచ్యువేషన్ దాకా వెళ్ళేది కూడా ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి మనం కాపాడుకోవచ్చు. అది మెయిన్. మనకి ఇలా మనం అన్నీ చూసుకుంటూ సూచనలు పాటిస్తూ కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే ఈ దాని నుంచి మనం బయటపడవచ్చు. అండ్ మనకు ఇలాంటి తగు జాగ్రత్తలన్నీ మీరు కూడా అందరూ గర్భం దాల్చాలనుకున్న వాళ్ళు, పీరియడ్ మిస్ అయిన వాళ్ళు అందరూ ఇలాంటి అన్ని జాగ్రత్తలు పాటిస్తూ త్వరగా ట్రీట్మెంట్స్ తీసుకుంటూ డాక్టర్ని కన్సల్ట్ అవుతారని కోరుకుంటూ ఈ పరిస్థితి నుంచి మీరు అందరూ సేవ్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.
1: వేదాంశ హాస్పిటల్ కేవలం స్త్రీలకు సంబంధించిన ఆరోగ్య సేవలే కాకుండా జనరల్ సర్జరీ వైద్య సేవలు, ల్యాబ్ సౌకర్యాలను కూడా అందిస్తోంది వేదాంశ హాస్పిటల్. యుక్త వయసులో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు, ఋతుక్రమ సమస్యలకు, తరచుగా కడుపు నొప్పితో బాధపడే వారికి అధునాతన వైద్య విధానాలతో విశాలమైన నూతన భవనంలో వైద్య సేవలు అందిస్తోంది వేదాంశ హాస్పిటల్.
2: మీరు సంప్రదించాల్సిన చిరునామా
1: డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, వేదాంశ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీనగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంశ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీనగర్, నిజామాబాద్.
3: శ్రోతలు మీరింతవరకు వేదాంశ హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు. మరి కార్యక్రమాన్ని కూడా విన్నారు. మీరు ట్యూన్ చేశారు 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ అని ఏఆర్ మొబైల్ యాప్లో ఉదయం ప్రసారాల్లో భాగంగా ప్రభాత లహరి కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం, శివాచ.

ప్రభాత లహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:15. కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే ఉంటారు.

0: శ్రోతలు మీరు ట్యూన్ చేశారు సినీ రంజని కార్యక్రమాన్ని. కార్యక్రమంలో తర్వాత పాట వినబోయే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం.
1: భూమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
2: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
1: మరి మనది చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
2: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి, మా ఫోన్ నెంబర్ 9490407880.

శ్రోతలు మీరు వింటున్నారు సినీ రంజని. వింటున్న శ్రోతలకి ఓ గమనిక, ఈ నెల 25వ తేదీ అంటే రేపు శుక్రవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో వివిధ రకాల కంటి సమస్యలకు నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ మూకల గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

అలాగే ఈ నెల 26వ తేదీ శనివారం ఉదయం 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతినగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మెదడులో నరాలు చిట్లిపోవటం, మెదడు పనిచేయకపోవటం, తల తిరగటం, వెనుపూస దెబ్బతినటం, పక్షవతం రావటం, కాళ్ళు చేతులు మూతి వంకర్లు పోవటం గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-4506. ట్యూన్ చేయండి FM 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.

శ్రోతలు మీరు వింటున్నారు ఉదయం ప్రసారాలు. వింటున్న శ్రోతలకి మరో గమనిక, ఈ నెల 26వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతినగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండెపోటు, రక్తపోటు, గుండెదడ, గుండె కవాటాలు మూసుకుపోవటం, గుండె ఆపరేషన్లు, గుండె మార్పిడికి గల అవకాశాల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

ಇಂದು ಬದನ ಕುಂಕರತನ ಮಂದಗಮನ ಮಧುರ ವಚನ ಗಗನ ಜಗನ

రుసరుస వయసులతో ఎడతల దరువులతో ముద్దా.

0: Indu badana chunda gadana manda gamana madhura bachana gagana jagana soka sulalana ve.
1: శ్రోతలు మీరు ట్యూన్ చేశారు 103.2 మెగా హెడ్స్ పై మరియు న్యూస్ అని ఐఆర్ మొబైల్ యాప్లో సినీ రంజన ఈ కార్యక్రమాన్ని వింటున్న శ్రోతలకి ఓ గమనిక. ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కేక్ సవితారాణి గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అలాగే మరో గమనిక. ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కండి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లాకోమా సర్జరీ, రెటినా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాటరాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

కార్యక్రమంలో ఇప్పుడు విందాం చిన్నరాయుడు చిత్ర నుంచి పాటను. గానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర ఆలపించింది సంగీతం ఇళయరాజా, గీత రచన భువన చంద్ర.

కార్యక్రమంలో మీరు వింటున్న ఈ పాట జోడి చిత్రంలోది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించింది, సంగీతం ఏఆర్ రెహమాన్. శ్రోతలు, మీరు వింటున్నారు సినీ రంజని కార్యక్రమం. కార్యక్రమంలో చివరగా మరో పాట విందాం, ప్రేమదేశం చిత్రం నుంచి.

హృదయ రాగాలు వాట్సాప్ సినీ గీతల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం పలికేస్తున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే మీ పేరు, ఊరు, మీకు నచ్చిన పాటను టైప్ చేసి 8462245066 అనే నంబర్కి వాట్సాప్ సందేశం పంపించగలరు. శ్రోతలు గమనించాలి, ఒక చిన్న విరామం తర్వాత, అంటే ఒక 2 రోజుల విరామం తీసుకుని మీ సందేశాన్ని పంపించగలరు.

మరి ఈరోజు మొదటి వాట్సాప్ సందేశం పంపించిన శ్రోతలు ఎవరో చూద్దాం. వీరు ఆహుతి సినిమా నుంచి పాటను కోరుతున్నారు. వీరు ఆటోనగర్ సీఎం రోడ్ నిజామాబాద్ నుంచి కోరుతున్నారు. షేక్ అబ్దుల్ ఖాన్, నిగాస్ పర్వీన్, ఉదయబాను, వి సత్యనారాయణ, మీనా, తాళ సుధీర్, శారద, రవి, సునీత, మరి వీరందరి కోసం ఆహుతి సినిమా నుంచి ఈ పాట. సంగీతం సత్యం, గీతరచన వేటూరి, గానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించింది.

0: శ్రోతులు, అందమైన పాట విన్నారు. మరి మీరు వింటున్నారు 103.2 మెగా హెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో హృదయ రాగాలు వాట్సాప్ సినీ గీతాల కార్యక్రమాన్ని మీరు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
2: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థాల్ టాపికల్ ఫాకల్ సర్జన్,
1: తేజ హాస్పిటల్ దగ్గర ద్వారకా నగర్ నిజామాబాద్,
2: సెల్ 8639345694.
1: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
2: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, ఈహెచ్ఎస్, క్యాష్ లెస్ సౌకర్యం కలదు.
1: మీ కంటి
3: సమస్య. నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ
2: డాక్టర్ జె బల్రామ్ జాదవ్.
5: ఎత్తు వంకర బలకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
2: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
5: డాక్టర్ జె బల్రామ్ జాదవ్,
2: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
5: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
6: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
2: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
6: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
6: ద్వారకా నగర్, నిజామాబాద్,
2: సెల్ 9032323258. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
5: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్.

0: ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా, మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
1: అన్న? నువ్వేం ఫికర్ చేయకు, మై హూనా నీ వాయిస్తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
0: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
2: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి, మా ఫోన్ నెంబర్ 9490407880.
3: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462250666. ట్యూన్ చేయండి FM 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్.

కార్యక్రమంలో ఇప్పుడు మరో సందేశం చూద్దాం. వీరు అడవి దొంగ చిత్రం నుంచి పాటను కోరుతున్నారు. వీరు నిజామాబాద్ ఫాంగ్రా నుంచి రవి, లావణ్య, నవ్య, శ్రీకర్ మరి వీరందరి కోసం ఈ పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, టి సుశీల ఆలపించిన ఈ పాటకు సంగీతం కెవి మహదేవన్.

బాలభారతి బాలబాలికల కదంబ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 8:30 మీ ఆకాశవాణి నిజామాబాద్ FM 103.2 మెగాహెర్ట్స్ పై తప్పక ట్యూన్ చేసుకోండి.

0: దేవాలయాలు మన సంస్కృతి సంప్రదాయాలకు పట్టుకొమ్మలు. ఈ దేవాలయాలు మనలో భక్తి చైతన్యంతో పాటు మనో వికాసాన్ని పెంపొందిస్తాయి.
1: దేవాలయం ఎంత ప్రాచీనమైనదైతే అంత మహిమాన్వితమైనదని భావిస్తాం. అయితే ఇటువంటి మహిమాన్వితమైన దేవాలయాల్ని సందర్శించాలని మనందరికీ ఎంతో ఆసక్తి.
0: మరి వాటి కోసం ఎంతో దూర ప్రాంతాలకు కూడా వెళ్తుంటాం. అలాంటిది వ్యయ ప్రయాసలకు వర్చి ఎంతో దూరం ప్రయాణించకుండానే మన ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లో ఎన్నో మహిమాన్విత దేవాలయాలను ప్రాచీన దేవాలయాలను సందర్శించవచ్చు.
1: అలాంటి ప్రాచీన మహిమాన్వితమైన దేవాలయాల విశేషాలను అందించే కార్యక్రమం మన ఆలయాలు
0: ప్రతి శనివారం ఉదయం 8:30
1: మన ఆలయాలు కార్యక్రమం వినండి, తరించండి.

0: శ్రోతలు మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం మరో చిన్న విరామం.
1: డాక్టర్ సీను నాయక్,
2: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
1: సంప్రదించండి
2: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
1: ఖైల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 7799050505.
1: డైమండ్ షాప్,
2: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
1: రెడీమేడ్, షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్,
2: ఏకైక కంపెనీ షోరూమ్
1: డైమండ్ షాప్,
2: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్. అబ్బా, పంటి నొప్పి.
1: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
2: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
1: కల్లువాడి, నిజామాబాద్.
2: సెల్ 9912317190. అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
1: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
2: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
2: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
1: 9848118027.

విరామం తర్వాత తిరిగి కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు విందాం డాడీ చిత్ర నుంచి పాటని. వినిపించమని వాట్సాప్ సందేశం పంపించిన శ్రోతలు వీరు రెంజల్ మండలం కందకుర్తి గ్రామం నుంచి నిజామాబాద్ జిల్లా రవీంద్రబాబు, ద్రుపదాభాయి. మరి వీరి కోసం ఈ పాట.

ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490407880. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.

0: చేయండి గ్రామస్తులారా. కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింప చేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ
4: పిత్తాశయంలో రాళ్లు, అపెండిక్స్, ఫైల్స్, ఫిస్టులా, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి.
5: డాక్టర్ రమేష్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బెన్సా. సెల్
6: 7036706785. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి. సైబాల్

శ్రోతలు మీరు ట్యూన్ చేశారు హృదయ రాగాలు వాట్సాప్ గీతాల కార్యక్రమాన్ని. ఇప్పుడు విందాం ఆనందం చిత్రం నుంచి పాటను. కోరుతున్న శ్రోతలు వీరు నమస్తే శుభోదయం అంటూ పలకరిస్తున్నారు. మీకు కూడా శుభోదయం అండి. వీరు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఎన్టీఆర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా, నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, భాగ్యశ్రీ, భార్గవి. మరి వీరి కోసం ఈ పాట ప్రసారం చేస్తున్నాం, వినండి. మల్లికార్జున్ సుమంగళి ఆలపించిన పాటకు సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

శ్రుతులు నృత్యం చేశారు హృదయ రాగాలు కార్యక్రమాన్ని. ఇప్పుడు కార్యక్రమంలో మరో పాట విందాం. కోరుతున్న శ్రుతులు వీరు ఆర్ఆర్ చౌరస్తా నుంచి గోవిందా గోవిందా సినిమా నుంచి పాటను వినిపించమని కోరుతున్నారు ఉమారాణి, నరేష్ వంశీ, సాయి, సుచిత్ర, నిహాల్. ఇంకా వీరి కోసం ఈ పాట.

శ్రోతలు మీరు వింటున్నారు హృదయ రాగాలు వాట్సాప్ సినీ గీతల కార్యక్రమాన్ని. మీరు ట్యూన్ చేశారు 103.2 మెగా హెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో. మీరు వింటున్నారు ఉదయం ప్రసారాలు హృదయ రాగాలు కార్యక్రమంలో. ఇప్పుడు విందాం వీరు అభిమాన ఆత్మీయ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం కేంద్రానికి శుభోదయం అంటూ తెలియజేస్తున్నారు. మీకు కూడా శుభోదయం, గుడ్ మార్నింగ్ అండి. వీరు నిజామాబాద్ జిల్లా ఉమ్మడ గ్రామం నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అవేదా ఏషా. మరి వీరు కోరుతున్న పాట డాడీ చిత్రం నుంచే కోరుతున్నారు వీరు కూడా. మరి వీరి కోసం పాట వినిపించేద్దాం.

0: శృతులు మీట్యూన్ చేశారు హృదయ రాగాలు కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకున్న ఒక చిన్న విరామం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: డైమండ్ షాప్,
0: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
2: రెడీమేడ్ షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్,
0: ఏకైక కంపెనీ షోరూమ్
2: డైమండ్ షాప్,
0: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

విరామం తర్వాత తిరిగి కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం సాగర సంగమం చిత్రం నుంచి పాటను వినిపించమని వాట్సాప్ సందేశాన్ని పంపించారు. వీరు హలో నిజామాబాద్ అంటూ పలకరిస్తున్నారు. మీకు కూడా హలో శుభోదయం అండి. వీరు ఆదర్శ్ నగర్ నుంచి కీర్తి రాజ్కుమార్, సంతోష్, సరోజ, లక్ష్మీప్రియ. మరి వీరి కోసం మీరు అడిగిన పాట అందుబాటులో లేకపోవడం వల్ల అదే సినిమా నుంచి ఇంకో పాట వినిపిస్తున్నాం, వినండి.

శ్రోతలు మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమాన్ని వింటున్న శ్రోతలకి ఓ గమనిక. ఈ నెల 25వ తేదీ శుక్రవారం ఉదయం అంటే రేపు 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో వివిధ రకాల కంటి సమస్యలకు నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు.

విన్న పాట దేవుళ్ళు చిత్రంలోది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సంగీతం వందే మాత్రం శ్రీనివాస్. ఈ పాటను కోరుకున్న శ్రోతలు వీరు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద, జానకీరాజు, జయాంష్, ఆర్యన్ మరి పాట విన్నారు కదండి శ్రోతలు. మీరు వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమాన్ని. చివరగా మరో పాట విందాం పూజ చిత్రం నుంచి.

వింటున్న ఈ పాటను కోరుకునే శ్రోతలు, వీరు నిజామాబాద్ జిల్లా న్యూ ఎన్జిఓస్ కాలనీ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి. మరి పాట వినండి.

వింటున్న ఈ పాటతో ఈనాటి హృదయ రాగాలు వాట్సాప్ గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

తేదీ ఆదివారం నాడు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు తెరిచి ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 28 నుంచి 30 వరకు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తలపెట్టిన 3 రోజుల దేశవ్యాప్త సమ్మెను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్ రిమ్స్ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన 3 శిశువుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ మొత్తాన్ని ఇస్తామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనసింహ ప్రకటించారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 కేవలం పెట్టుబడుల సమీకరణకే పరిమితం కాకుండా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచానికి చాటేలా ఉండాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధికారులకు సూచించారు. బతుకమ్మ ప్రాశస్త్యం, ప్రత్యేక వంటకాలు ప్రధానంగా ఆకట్టుకునేలా సాంస్కృతిక శాఖ సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని, G20 బ్రిక్స్ సమ్మిట్ల తరహాలో సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ప్లాన్ చేయాలని ఆదేశించారు. గణేష్ నిమజ్జన మహాశోభాయాత్రకు హైదరాబాద్ సిటీ పోలీసులు సర్వసన్నద్దమయ్యారు. ఈ నెల 25న బాలాపూర్ నుంచి జరిగే తుది శోభాయాత్రను 10,000 CC కెమెరాలు, 24 డ్రోన్లతో బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తారు. బందోబస్తుకు 20,000 మంది సిబ్బందికి తోడు 4 RAF, 2 CRPF కంపెనీలను మోహరించారు. 14,929 మండపాలకు అనుమతులివ్వగా ఇప్పటివరకు 32,878 విగ్రహాల నిమజ్జనం పూర్తయింది. సరిహద్దు భద్రతా దళం సహకారంతో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా రవాణా అవుతున్న 12 కేజీల బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ స్వాధీనం చేసుకుంది. సరిహద్దు బంగారం అక్రమ రవాణాను అరికట్టేందుకు భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి అనేక దాడులు నిర్వహించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకుంటున్న బీహార్, బెంగాల్లోని వివిధ ప్రాంతాల నుంచి 17 కోట్ల రూపాయల విలువైన సుమారు 12 కేజీల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. భారత ఆహార భద్రత ప్రమాణాల అథారిటీ ఉప్పు, చక్కెర లేదా కొవ్వు అధికంగా ఉండే ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై ఫ్రంట్ ఆఫ్ ప్యాక్ న్యూట్రిషన్ లేబులింగ్ ను ఒకే దశలో అమలు చేయాలని ప్రతిపాదించింది. నిర్దేశిత పరిమితిని మించి పోషకాన్ని పేర్కొంటూ అటువంటి ఉత్పత్తుల ముందు భాగంలో ఎరుపు రంగు షట్కోన హెచ్చరికల లేబుల్ను ఉంచాలని ప్రతిపాదించారు. చైనా నుంచి దిగుమతయ్యే తక్కువ ధర కలిగిన డెకార్ పేపర్ సరఫరా నుంచి దేశీయ తయారీదారులను రక్షించేందుకు భారత్ దానిపై యాంటీ డంపింగ్ సుంకాన్ని వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించింది. December 2021లో రెవెన్యూ శాఖ టన్నుకు $110 నుంచి $540 పరిధిలో ఈ సుంకాన్ని 5 ఏళ్ల కాలానికి విధించింది. సుంకం విధింపును 2027 మార్చి 26 వరకు పొడిగిస్తూ ఆ శాఖ నోటిఫికేషన్ సవరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. మరి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. 10:34 ఎగ్జాక్ట్ గా ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో ఇవాళ ఈ ప్రోగ్రామ్ లో మనం ప్లే చేసుకుందాం 2005 నుంచి 2015 ఈ 10 ఇయర్స్ టైం బౌండ్ లో వచ్చిన సూపర్ ట్రాక్స్ ఎవర్ గ్రీన్ హిట్స్ గా మనం ప్లే చేసుకుందాం. 2005 నుంచి 2015 ఈ 10 ఇయర్స్ లో వచ్చిన సినిమాల నుంచి మీకు నచ్చిన పాటల్ని మీరు రిక్వెస్ట్ చేయొచ్చు 0402324085 కీ నెంబర్ 0402324085 నెంబర్ కి. మీరు ఈ 2005 నుంచి 2015 ఈ 10 ఇయర్స్ టైం బౌండ్ లో వచ్చిన మీరు వినాలి అనుకుంటున్న పాటల వివరాలని మాకు షేర్ చేయండి. ఫస్ట్ అయితే కార్తిక్ అండ్ మోహన భోగరాజు పాడిన అదృపోయే పాటతో ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ మనం స్టార్ట్ చేద్దాం. స్టే ట్యూన్.

పారడైజ్ నాని, అదే న్యాచురల్ స్టార్ నాని అండ్ లావణ్య త్రిపాఠి కాంబినేషన్ లో వచ్చిన బలే బలే మగాడి ఓ నుంచి సూపర్ ట్రాక్ మనం విన్నాము. కార్తిక్ అండ్ మోహన భోగరాజ్ పాడారు ఈ పాటని. రైట్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. ఇవాళ ఎవరి

చెప్పిన సాంగ్. డెఫినెట్ గా మీకోసం ఖచ్చితంగా ఒక మంచి పాట ప్లే చేద్దాం. అండ్ ఎవరు ఈ మెసేజ్ మనకి టెక్స్ట్ చేసింది అంటే భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండ, యాదగిరి, శాంత, అభి, హాసిని, వైష్ణవి అండ్ నితిన్. రైట్, మీ అందరి కోసం ఈ టైం బౌండ్ లో వచ్చిన ఇంకొక అదృపయ సూపర్ హిట్ ట్రాక్ గోల్డ్ దేవరాజ్ గారు పాడిన ఈ పాట మీకోసం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: మధురిమ.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇవాళ మనం ప్లే చేసుకుంటున్నాం రైట్ 2005 నుంచి 2015 ఈ టైం బౌండ్ లో, ఈ 10 ఇయర్స్ టైం బౌండ్ లో వచ్చిన పాటల్ని మనం ప్లే చేసుకుంటాం. బౌండ్ లో 2324085 నెంబర్ కి హాయ్ అన్నాయా, ఐ ఆమ్ లతా మోహన్ ఫ్రమ్ నెల్లూర్. హలో చెల్లి. రైట్, బట్ సాంగ్ ఏం కావాలో మనకి మెసేజ్ పెట్టేది చెల్లి. చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మి, శశాంక, గాయత్రి, విస్తృత, మహాద్యుతి, సాయి, మాన్విత, సంహృత, మహాద్యుతి, గీతా నగర్ హైదరాబాద్ నుంచి మనకి మెసేజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా నుంచి బండి రావిరాల విలేజ్ నుంచి లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారు లక్ష్మి, రాములు గౌడ్, రాములమ్మ, చాలా మంది లక్ష్మిలో ఉన్నారు ఈ మెసేజ్లో. అలాగే ఒక రాములమ్మ గారు కూడా మనకు మెసేజ్ చేశారు. హైదరాబాద్ భారతి అంట, ఓకే విబి రైట్. గుడ్ మార్నింగ్ వివిధ భారతి, హైదరాబాద్, కడప, వినయ్, యాంటనీ, ఆరోగ్య, స్వామి మనకు మెసేజ్ చేశారు. బట్ మెసేజ్ మొత్తం కూడా చాలా క్లమ్జీగా ఉందండి. గుడ్ మార్నింగ్ వివిధ భారతి, హైదరాబాద్, గుడ్ మార్నింగ్ అండి. నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి మనకి మెసేజ్ చేస్తున్నారు వరలక్ష్మి, సువర్ణ, సాయి, దేవాంశిక, ఋషిధర్ ఈ మెసేజ్లో ఉన్నారు. అలాగే వెంకటేష్, ఎం వెంకటేష్, నందిపేట, మా పేర్లు చదవండి ప్లీజ్ అంట. డెఫినెట్గా చదివేశానండి. గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్ చరణ్ మనకి మెసేజ్ చేశారు. హాయ్, గుడ్ మార్నింగ్, ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్కి స్వాగతం. వెల్కమ్ అండి, చాలా సేపు అయింది మనం స్టార్ట్ చేసి. ఓకే, వన్స్ అగైన్ వెల్కమ్. నిజామాబాద్ జిల్లా నుంచి శ్రీరామ హనుమానులు, అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ మెసేజ్లో ఉన్నారనమాట. రైట్, మీ అందరి కోసం జెసి గిఫ్ట్, కల్పన గారు పాడిన డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన 2005 నుంచి 2015 ఈ టైం బౌండ్లో వచ్చిన ఇంకొక ఎవర్ గ్రీన్ హిట్ మీకోసం. స్టే ట్యూన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. గురువారం మధ్యాహ్నం అంటే ఈ రోజు మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వారం సమస్యలు, నెలసరి సమస్య గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియదర్శిని పంపన గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టిడి కోడ్ 040 జత చేసి 232408852, 232408853, 295550923 నెంబర్ మరోసారి 295550923 నెంబర్లకు కాల్ చేసి మహిళల్లో అలాగే అమ్మాయిల్లో కనిపించే ప్రధాన గైనకాలజికల్ సమస్యల గురించి నేరుగా డాక్టర్ ప్రియదర్శిని గారితో మాట్లాడవచ్చు. గమనిక విన్నారు.

రైట్, చందమామ సినిమా నుంచి కారుణ్య అండ్ గాయత్రి పాడిన పాట విన్నాము. కేఎం రాధాకృష్ణ గారి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన పాట. రైట్, ఎవర్గ్రీన్ హిట్స్ షో వింటున్నారు. ఇవాళ మనం ప్లే చేసుకుంటున్నాం 2005 నుంచి 2015 ఈ టైం బౌండ్లో, ఈ 10 ఇయర్స్ టైం బౌండ్లో వచ్చిన సూపర్ ట్రాక్స్ ప్లే చేసుకుంటున్నాం. రైట్, ఈ 10 ఇయర్స్ టైం బౌండ్లో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ డీటెయిల్స్ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయొచ్చు 0402324082 నెంబర్కి. హలో శుభోదయం. శుభోదయం, గుడ్ మార్నింగ్. ఈరోజు ఎవర్గ్రీన్ హిట్స్ సాంగ్స్లో మాకు కూడా ఒక మంచి పాట, డెఫినెట్గా మీకోసం ఒక మంచి పాట ప్లే చేద్దాం. నిజామాబాద్ ఆదర్శ్ నగర్ కాలనీ నుంచి కీర్తి, రాజ్ కుమార్, సరోజ, సంతోష్, లక్ష్మీ, ప్రియ, ప్రతీక్ష, సుస్వర, సుమధుర, ఓకే ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయండి మీ పేర్లు, వెరైటీగా కూడా ఉన్నాయి. ఇబ్రహీంపట్నం ఆదిపట్ల నుంచి కరాడి గోపికిషన్, ఉమాదేవి మనకి మెసేజ్ చేశారు. వరంగల్ జిల్లా సంగం మండలం ముండ్రాయి విలేజ్ నుంచి అనుముల, మోహన్, సుభద్ర, రాజ్కుమార్ రచన, మహిర. నార్లవాయి విలేజ్ నుంచి సింగిరెడ్డి, అనిలు, మానస, అన్విక, రిషి, కౌశిక్ రెడ్డి. ముమ్మిడివరం గ్రామం నుంచి మచ్చిక, సుదర్శన్, చంద్రకళ. రైట్, మీ అందరి కోసం ఇంకొక సూపర్ హిట్ ట్రాక్, ఈ టైం బోన్లో వచ్చిన పాట, కాసల శామ్ గారు రాసిన పాటని మీకోసం ప్లే చేస్తున్నా. స్టే ట్యూన్డ్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. 10:30, 42 minutes and 48 seconds ఎగ్జాక్ట్ గా. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇవాళ మనం ప్లే చేసుకుంటున్నాం 2005 నుంచి 2015 ఈ టైం బౌండ్ లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. ఇంతకుముందు మనం ప్లే చేసుకున్న సాంగ్ విలన్ సినిమా నుంచి, విక్రమ్ ఐశ్వర్యరాయ్ యాక్ట్ చేసిన మెయిన్ లీడ్స్ మణిరత్నం గారి డైరెక్షన్ లో విక్రమ్ అండ్ ఐశ్వర్యరాయ్ గారు యాక్ట్ చేశారు. పృథ్వీరాజ్ గారు ఒక సెపరేట్ ఇంపార్టెంట్ రోల్ లో యాక్ట్ చేస్తారు అనమాట ఈ సినిమాలో. సో వీళ్ళ కాంబినేషన్ వచ్చిన సూపర్ హిట్ ట్రాక్ మనం ప్లే చేసుకున్నాం. రెహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చింది. అండ్ ఇదే టైం బౌండ్లో వచ్చిన ఇంకొక సాంగ్ మనం ప్లే చేసుకునే ముందు కొన్ని మెసేజ్లు మనం చదువుదాము. జానకంపేట నుంచి ఎం శ్యామ్ లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సాయి, సోను మనకి గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ అండి. అలాగే శ్యాంపల్లి విలేజ్ నుంచి చింత శ్రీనివాస్, జఫర్గఢ్ మండలం జన్గామ్ డిస్టిక్ నుంచి మనకు మెసేజ్ చేశారు. వరంగల్ జిల్లా కాశీబుగ్గ నుంచి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ అండ్ లోహిత్ ఉన్నారు మెసేజ్లో. మేడ్చల్ జిల్లా కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుంచి మానస, మాధురి, మాలక్ష్మి అండ్ మాధవి ఉన్నారు. అలాగే మనకి ఇంకొక మెసేజ్ చూద్దాము మనము. సాయి దన్సిక ఫిర్జాదిగూడ నుంచి మనకు మెసేజ్ చేశారు. అలాగే రాజేష్, రాణి, రవి, రేఖ, సుజన, మాధవి, ఆంజనేయులు, బుధాన్, పోచంపల్లి నుంచి మనకి మెసేజ్ చేస్తున్నారు. రైట్, మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ ట్రాక్ ఈ టైం బౌండ్లో వచ్చిన పాట, విజయ్ ప్రకాష్ పాడిన పాట అండ్ రెహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్ వచ్చిన పాట.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష కార్యక్రమంలో మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వారం సమస్యలు, నెలసి సమస్యల గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియదర్శిని పంపన గారికి డాక్టర్ ప్రియదర్శిని పంపన గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324082 2324085329550923 నెంబర్లకు కాల్ చేసి మహిళల్లో అలాగే అమ్మాయిల్లో కనిపించే ప్రధాన గైనకాలజికల్ సమస్యల గురించి నేరుగా డాక్టర్ ప్రియదర్శిని గారితో మాట్లాడవచ్చు. గమనిక విన్నారు.

0: రైట్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. అత్తారింటికి దారిది సినిమా నుంచి శంకర్ మహాదేవన్ గారు పాడిన పాట మనం విన్నాము. డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో 2005 నుంచి 2015 ఈ టైం బౌండ్ లో వచ్చిన పాటల్ని మనం ఈరోజు ప్లే చేసుకున్నాం. రైట్, ఇది ఇవాల్టి ఎవర్ గ్రీన్ హిట్స్ షోలో మనం ప్లే చేసుకున్న కొన్ని పాటలు. చాలా మంది చాలా మెసేజ్లు పంపించారు, బట్ చాలా రిక్వెస్ట్ ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా మనం టైం బౌండ్లో ప్లే చేయలేం. బట్ మీరు ఈ పాటలన్నీ కూడా మీ అందరి కోసమే. థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే మెసేజ్ చేశారు వాళ్ళందరికీ కూడా. రైట్, నెక్స్ట్ న్యూస్ హెడ్లైన్స్ తర్వాత గుర్తుకొస్తున్నాయంటూ బోల్డ్ అన్ని విశేషాలు మా ఆర్జే రెడీగా ఉన్నారు మీతో షేర్ చేసుకోవడానికి. అండ్ వినాయక నిమజ్జనాలు అవుతున్నాయి, పిల్లల్ని నిమజ్జనం అయ్యేటప్పుడు కూడా కొన్ని ప్రికాషన్స్ మెయింటైన్ చేయండి, చాలా జాగ్రత్తగా ఉండండి. బయట రెయినీ కూడా ఈ 2-3 డేస్ నుంచి చాలా వర్షాలు కూడా ఉన్నట్టున్నాయి. సో అవన్నీ కూడా ప్రికాషన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఫెస్టివల్ని చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. రైట్, వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.
1: ఓ యా.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో పూర్తిస్థాయి ఉత్పత్తి జరగకపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధికారులను ప్రశ్నించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో విద్యుత్ శాఖ జరిగిన సమీక్షలో ఈ విద్యుత్ కేంద్రానికి G9 బొగ్గు అవసరమని, సింగరేణిలో అది లభ్యం కాదని అధికారులు తెలిపారు. దీంతో మహానది కోల్ ఫీల్డ్స్, కోల్ ఇండియా నుంచి బొగ్గు కొనుగోలుకు చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో చర్చించాలని సీఎం ఆదేశించారు. దసరాలోపు పూర్తిస్థాయి ఉత్పత్తి సాధించాలని స్పష్టం చేశారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు జరిగే ఈ సదస్సు కోసం సచివాలయం సన్నాహక సమావేశం నిర్వహించారు. దాదాపు 10 ప్రత్యేక అధికారుల కమిటీలు మంత్రుల నేతృత్వంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ను ఏర్పాటు చేశారు. ఇంటి ముంగిటనే పౌర సేవలు అందించే మీ సేవ డోర్ డెలివరీ సర్వీసెస్ను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బాగ్లింగంపల్లిలో ప్రారంభించారు. 1100 టోల్ ఫ్రీ నెంబర్ లేదా మీ సేవా పోర్టల్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుంటే జనన మరణ ధృవీకరణ పత్రాలు, ఆదాయ కుల నివాస సర్టిఫికేట్లు, ఈసీ కాపీలు వంటి సేవలను ఇంటి దగ్గరే అందిస్తారు. ఆదిలాబాద్ రిమ్స్లోని నవజాత్ శిశు సంరక్షణ విభాగంలో జరిగిన అగ్ని ప్రమాదంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్పందించింది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, భద్రతా ఏర్పాట్లు, సహాయక చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జస్టిస్ షమీం అక్తర్ నేతృత్వంలోని కమిషన్ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించింది. గణేష్ ఉత్సవాల సందర్భంగా ఖైరతాబాద్, బాలాపూర్ మండపాల వద్ద మహిళలు, యువతుల భద్రత కోసం షీ టీమ్స్ విస్తృతంగా మొహరించాయి. సెప్టెంబర్ 14 నుంచి 23 వరకు ఈవ్టీజింగ్, అభ్యంతరకర ప్రవర్తనకు పాల్పడిన 1530 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 724 మందికి వెరిఫికేషన్ అనంతరం కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరించి వదిలిపెట్టారు. తెలంగాణ హైకోర్టు రేపు సెలవు ప్రకటించింది. గణేష్ నిమజ్జన శోభాయాత్ర కారణంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని హైకోర్టులు, ఇతర కోర్టులకు ఈ సెలవు వర్తిస్తుంది. దీనికి బదులుగా డిసెంబర్ 5 పనిదినంగా ప్రకటించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: వెరీ గుడ్ మార్నింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 11:04 అవుతుంది. మరి కాసేపట్లోనే వింటారు గుర్తుకొస్తున్నాయి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

0: వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటున్నాడు మీ ఆర్జే పవన్. మరి ఈ రోజు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ప్రముఖ గేయ రచయిత గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఓవైపు పాటల్ని మరోవైపు మాటల్ని అందంగా అల్లిన భాషా సవ్యసాచి ఆయన. మాటల విషయం కాసేపు పక్కన పెడితే ఆయన రాసిన పాటలు కేవలం పాటలు మాత్రమే కాదు, మనసు భాషకు వ్యాకరణ గ్రంథాలు. అలాంటి ఎన్నో గీతమాలికలు ఆయన కలం నుండి జాలువారాయి. ఎలాంటి పాటనైనా అవలీలగా రాయగల అరుదైన రచయితల్లో ఆయన ముందు వరుసలో ఉంటారు. ఏ భాష సినిమా అయినా, ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా, ట్యూన్ అయినా, ట్యూన్ మాత్రం ఆయన లిరిక్కు సలాం అంటుంది. ఒక శిల్పి శిల్పం చెక్కినట్టు, ఒక మహారాణికి నగ తయారు చేసినట్లు ఉంటుంది ఆయన పాట రాస్తే. డబ్బింగ్ పాట అంటే చులకనేమో, డబ్బింగ్ పాట సాహిత్యం కాదేమో అనేవాళ్ల నోళ్లు మోయించిన ఆయనకి సంగీతానికి ఇంటి పేరు సాహిత్యం అనేది బలమైన అభిప్రాయం. మరి ఇంతకీ ఎవరా గేయ రచయిత తెలుసుకుందాం మరి కాసేపట్లో. ఓ పాట ప్లే చేస్తాను ఆయన రాసింది, వినండి. ఆయన ఎవరో గుర్తుపట్టండి, ఎవరో మీకు తడితే నాకు వాట్సాప్ ద్వారా పంపించండి, చూద్దాం ఎంతమంది శ్రోతలు కరెక్ట్గా గుర్తుపడతారు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే పవన్.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిద్ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం, మీ ఆర్జే పవన్తో. మరి సంబరాల రాంబాబు సినిమాలోంచి ఒక పాట ప్లే చేశాను కదా నేను, మన శ్రోతలందరూ కూడా చాలా యాక్టివ్గా రియాక్ట్ అయ్యారు. దాదాపు 32 మంది నాకు కరెక్ట్గా గెస్ చేసి ఆన్సర్ పంపించారు. ఎస్, ఆయన గురించే మనం మాట్లాడుకోబోతున్నాం ఇవాళ. మరి ఇంతకీ ఆయన ఎవరంటే, కలం పేరునే తన పేరుగా మార్చుకున్న రాజశ్రీ గారి గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. ఆయనే తన కలం పేరు రాజశ్రీతో ప్రసిద్ధి చెందిన ఇందుకూరి రామకృష్ణం రాజు గారు. 1934 ఆగస్టు 31న విజయనగరంలో అప్పలరాజు నారాయణమ్మలకు జన్మించారు రాజశ్రీ. అయితే రాజశ్రీ గారి ఎయిమ్ పేరు నిజానికి బాగా చదువుకున్నారు, అలాగే సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అని చదువుకుంటున్నప్పుడే డిసైడ్ అయ్యారు. స్నేహితులతో కలిసి నాటకాలు వేసేవాళ్ళు, అలాగే కళల పట్ల ఆయనకి చిన్నప్పటి నుంచి మక్కువ ఉండేదన్నమాట. అయితే సినిమా ఇండస్ట్రీలో సంగీత దర్శకుడుగా రాణించాలి అని చిన్నపట్నం చేరుకున్నారు, కానీ ఎలాంటి అవకాశం వచ్చినా దాన్ని వదులుకోవాలి అనుకోలేదు. మద్రాసు వెళ్లిన వెంటనే ఎంజీఆర్ గారికి కథ చెప్పారు, ఒప్పించారు. అదే తేడవంద మాపిళ్ళ అనే ఒక తమిళ సినిమా. అలా కథారచయితగా రాజశ్రీ గారి సినీ ప్రస్థానం మొదలైంది. కెరీర్ మొదట్లో పినిశెట్టి గారు, కడారి నాగభూషణం గారు, సముద్రాల జూనియర్ గారి దగ్గర అసిస్టెంట్ గా పనిచేశారు. చాలా మంది రైటర్స్ కి గోస్ట్ రైటర్ గా కూడా పనిచేశారు. రాజశ్రీ గారికి చెన్నైలో ఉన్నప్పుడే తమిళ భాష పట్ల చాలా పట్టు ఏర్పడింది. 1960లో వచ్చిన తెలుగు సినిమా రమాసుందరి అనే సినిమాలో మొదటి పాట రాశారు రాజశ్రీ గారు. తర్వాత 1963లో వచ్చిన పరువు ప్రతిష్ట ఎన్టీఆర్ గారి సినిమా, ఇక ఆ సినిమాలో ఆయన రాసిన పాటలతో ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు రాజశ్రీ గారికి. మాట్లాడుకుందాం ఇవాళ రాజశ్రీ గారు రాసిన మంచి మంచి పాటలు విందాం, అలాగే ఆయన సినీ ప్రస్థానాన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 9899855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: 11 గంటలు దాటి 19 నిమిషాలు స్టూడియో క్లాక్ లో మీరు వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. గేయ రచయిత స్పెషల్లో భాగంగా మనం మాట్లాడుకుంటున్నాం రాజశ్రీ గారి గురించి. ఇక రాజశ్రీ గారి సినీ కెరీర్ విశేషాలను ఒక్కసారి మనం గమనిస్తే గనక 1963లోనే ఆయన మూఢనమ్మకాలు అనే డబ్బింగ్ సినిమాకి రచన చేసి పాపులర్ అయ్యారు. ఎవరి రాజశ్రీ అనే క్వశ్చన్ చాలా మందిలో రైజ్ అయింది అనమాట. పట్ల ఎందుకంటే తమిళ తెలుగు భాషల మీద అంత పట్టున్న రచయిత రాజశ్రీ గారు. అండ్ 70వ దశకంలో వచ్చిన బంగారు గాజులు, మట్టిలో మాణిక్యం సినిమాలకు ఉత్తమ కథా రచయితగా నంది అవార్డులు అందుకున్నారు రాజశ్రీ గారు. సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి కొద్ది కాలంలోనే నంది పురస్కారాలు అందుకున్న రచయితగా కూడా రాజశ్రీ గారికి మంచి పేరుంది. ఇక ఆయనకున్న మరొక పేరేంటంటే అనువాద రారాజుగా అఖండ ఖ్యాతిని సంపాదించిన రాజశ్రీ గారు స్ట్రెయిట్ తెలుగు చిత్రాల్లో కూడా ఏ సినీ కవికి తీసిపోని పాటలు రాశారు. కొంతమందికి ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఒక కైండ్ ఆఫ్ పాటలు రాస్తే అదే ముద్ర వేసేస్తారు, కానీ రాజశ్రీ గారు ఆ ముద్ర నుంచి తప్పించుకోగలిగారు. డబ్బింగ్ పాటలు ఎలా రాసేవారో అలాగే తెలుగు పాటలు కూడా అంతే గొప్పగా రాసేవారు రాజశ్రీ గారు. రాజశ్రీ గారి బహు

హిట్ముఖ ప్రజ్ఞాశాలికి సినిమా ఇండస్ట్రీ దాసోహం అయిపోయింది అప్పట్లో. రచయితగా రాణిస్తూనే 1965లో సింహాచల క్షేత్ర మహిమ అనే చిత్రంతో దర్శకుడుగా కూడా మారారు. అందుకే ఆయనని సవ్యసాచి అని నేను ఉపోద్ఘాతంలో చెప్పానన్నమాట. అండ్ ఈ సినిమాకి మాటలు పాటలు కూడా రాసింది రాజశ్రీ గారే. తర్వాత చదువు సంస్కారం, నిజం నిద్రపోదు, వెంకన్న బాబు, మామా కోడలు సినిమాలకి సంగీత దర్శకత్వం కూడా వహించారు రాజశ్రీ గారు. ఆయన ఏమవ్వాలి అని సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు, దాన్ని కొంచెం లేటుగా అయినా సరే సాధించి చూపించారన్నమాట. మరి రాజశ్రీ గారు రాసిన ఒక అద్భుతమైన పాట విందాం. తర్వాత రాజశ్రీ గారి సినిమా కెరీర్ గురించి మరిన్ని విశేషాలు గుర్తు చేసుకుంటూ ఆయన రాసిన పాటలు వింటూ ఎంజాయ్ చేద్దాం. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో AERO లేదా BFOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మహిళల్లో వచ్చే గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియదర్శిని పంపన గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324 08 2 2324 08 3, మరొక నెంబరు 2955 09 23 నెంబర్లకు కాల్ చేసి మహిళల్లో అలాగే అమ్మాయిల్లో కనిపించే ప్రధాన గైనకాలజికల్ సమస్యల గురించి నేరుగా డాక్టర్ ప్రియదర్శిని పంపన గారితో మాట్లాడవచ్చు. ట్యూన్ చేసుంచండి ఈరోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ కార్యక్రమం కోసం. గమనిక విన్నారు.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: అవుతోంది స్టూడియో క్లాక్ లో సమయం. రాజశ్రీ గారి గురించి గుర్తు చేసుకుంటున్నాం గేయ రచయిత స్పెషల్లో భాగంగా. ఆంధ్ర దిలీప్ కుమార్ గా పేరుగాంచిన చలం గారు రాజశ్రీ గారి కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అలాగే ఎక్కువగా సత్యం గారికి తన కెరీర్ స్టార్టింగ్ లో పాటలు రాసేవారు రాజశ్రీ గారు. ఇందాక మనం విన్న పాట కూడా సత్యం గారు కంపోజ్ చేసింది, అల్లరి పిల్లలు సినిమాలోది. ఇక ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయని చెప్పుకున్నాం కదా, సంబరాల రాంబాబు, బుల్లెమ్మ బుల్లోడు, తులాభారం, దేవుడమ్మ, రాముడే దేవుడు, ఊరికి ఉపకారి లాంటి సినిమాల్లో రాజశ్రీ గారు రాసిన పాటలు తెలుగునాట మారుమోగిపోయాయి. చలంగారి ప్రోత్సాహం వల్లే రాజశ్రీ గారు అద్భుతమైన తెలుగు పాటలు రాశారు. ఇక ఆయన రాసిన ప్రేమ గీతాలైతే మనస్సు లోతుల్లో రెపరెపలాడే ప్రేమ లేఖల్లా ఉంటాయి. పదే పదే చదువుకున్న మొదటిసారి చదువుతున్న అనుభూతే కలుగుతుంది మనకి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586. గుర్తుకొస్తున్నాయి Go Retro with Akashwani Telugu.
1: 11 గంటలు దాటి 37 నిమిషాలు స్టూడియో క్లాక్లో గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. నేను మీ ఆర్జే పవన్. గుర్తుకొస్తున్నాయిలో గేయ రచయిత స్పెషల్లో రాజశ్రీ గారి సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన రాసిన అద్భుతమైన పాటలు వింటూ ఉన్నాం కదా. ప్రేమసాగరం సినిమా గుర్తుందా? 1983 ఆ ప్రాంతంలో కాలేజ్ డేస్లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పబోయేదానికి కనెక్ట్ అవుతారు. అనువాద బ్రహ్మగా రాజశ్రీ గారు అనునిత్యం ఎందరికో ఆదర్శంగా నిలుస్తారు. డబ్బింగ్ సినిమా అంటే చాలు, అందులో రాజశ్రీ గారి పేరు తప్పకుండా ఉంటుంది. ఉయిరుళ్ళు వరై ఉషా అనే సినిమా 1983 విడుదలైన తమిళ చిత్రాన్ని టి రాజేందర్ గారు అన్నీ తానే నిర్మించారు. ఈ సినిమాని తెలుగులో ప్రేమ సాగరం పేరుతో విడుదల చేశారు. తమిళతో పాటు తెలుగులో కూడా సెన్సేషనల్ హిట్ అయింది సినిమా. ఒక డబ్బింగ్ సినిమా సంవత్సరం పాటు థియేటర్స్లో ఆడడం అంటే ఆషామాషి విషయం కాదు. ఇప్పటికీ ఈ సినిమానే రికార్డ్ అనమాట. తెలుగు వర్షన్కు రాజశ్రీ గారు రాసిన చక్కనైన ఓ చిరుగాలి అనే పాట కాళిదాసు విరహ గీతిలా నా సాగుతూ ఉంటుంది. అండ్ ఈ పాటలో ఆయన వాడిన పదప్రయోగం ఏదైతే ఉందో, ఉషాదూరమైన నేను ఊపిరైన తీయలేను అని రాశారు రాజశ్రీ గారు. ఆయన ఎందుకలా రాశారంటే, టి రాజేందర్ గారి సతీమణి పేరు ఉషా. సినిమా టైటిల్ కూడా తన భార్య పేరు మీద ఉన్న ప్రేమతోనే పెట్టుకున్నారు రాజేందర్ గారు. అండ్ ఆ పేరుని పాటలో ఇమిడ్చి తన పాఠవాన్ని తెలియజేశారు రాజశ్రీ గారు. మరొకసారి ఆ పాట వింటూ ఆ ప్రేమ సాగరంలో ఉన్నటువంటి లోతేంటో, రాజశ్రీ గారి కలంలో ఉన్న ఆ గొప్పతనం ఏంటో మనం కూడా ఒక్కసారి గుర్తు చేసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

రాజశ్రీ గారు రాసిన మరొక అద్భుతమైన పాట జానకమ్మ గారి కంఠంలో వింటూ ఉంటే ప్రాణం అలా హాయిగా తేలిపోతూ ఉంటుంది కదా. నిజంగా సంగీతానికి ఉన్నటువంటి గొప్పతనం మ్యాజిక్ అదే అనమాట. రాజశ్రీ గారు రాసిన అద్భుతమైన పాటల్లో ఈ పాట కూడా ఒకటి. సాహిత్యంలో మనం భూతద్దం పెట్టి వెతికినా కూడా ఎక్కడా కూడా తెలుగు పదం అనేది మిస్ అవ్వకుండా ఉంటుందన్నమాట. అంత గొప్పగా రాస్తారు రాజశ్రీ గారు. డబ్బింగ్ పాటని యథాతథంగా తర్జుమా చేస్తే ఏముంది, అదేమవుతుంది, ట్రాన్స్లేషన్ మాత్రమే అవుతుంది. ఇంపుగా ఉండాలి అంటే బాణీకి తగ్గట్టు భావం చెడిపోకుండా తెలుగుకరించాలన్నమాట. ఆ విద్య మన రాజశ్రీ గారికి పెన్నుతో పెట్టిన విద్య. ఆయన అనువదించిన అనేక పాటలు అర్థాలు నిజానికి వేరు. వాటిని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చి అందమైన పదాలు కూర్చి ఆశ్చర్యపరచడం ఆయనకే చెల్లింది. అందుకే ఆ పాట సూటిగా శ్రోతల గుండెల్లోకి వెళ్ళింది. ఆయన రాసిన ఓ పాపా సినిమాలోని మాకేరాని చిన్నదాని అనే పాట ఒక సెన్సేషన్. చెప్పితే తప్ప అది డబ్బింగ్ పాట అని ఎవరికి తెలియదన్నమాట. బాలుగారు స్వయంగా యాక్ట్ చేసి అప్పట్లో గుక్క తిప్పుకోకుండా పాడిన చరణాలు ఒక ట్రెండ్ సెట్టర్. డబ్బింగ్ పాటను తేట తెలుగు పాటగా మలిచి ఎవరికి నోట మాట రాకుండా చేశారు రాజశ్రీ గారు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఇలా వింటూ వెళితే అసలు రాజశ్రీ గారి అద్భుతమైన పాటలకి అంతే ఉండదన్నమాట. ఈ రోజంతా వినాలనిపిస్తుంటుంది ఆయన రాసిన పాటలు. కానీ మనకున్న సమయం గంటసేపే కాబట్టి వీలైనన్ని ఎక్కువ మంచి పాటలు మనం ప్లే చేసుకుంటూ ఉన్నాం గుర్తుకొస్తున్నాయిలో. ఇక రాజశ్రీ గారి గురించి మాట్లాడుకుంటే 270 చిత్రాలకు 15,000 పాటలు రాసి సింహభాగం డబ్బింగ్ పాటలు రాసిన రచయితగా ముందు వరుసలో ఉంటారు రాజశ్రీ. అందుకే ఆయన డబ్బింగ్ కింగ్ అయ్యారు. ఆయన రాసిన తెలుగు చిత్రాల కన్నా అనువాద చిత్రాల జాబితానే 10 ఎక్కువ. స్ట్రెయిట్ తెలుగు చిత్రాల్లో రాజశ్రీ కళాన్ని ముందుకు నడిపించింది చలంగారైతే, డబ్బింగ్ చిత్రాల్లో విరివిగా అవకాశాలిచ్చింది దర్శకులు మణిరత్నం గారు. ఆయన డైరెక్ట్ చేసిన తమిళ చిత్రాల్లోని పాటలు తెలుగులో కూడా బాగా పాపులర్ అయ్యాయి అంటే అది ఖచ్చితంగా రాజశ్రీ గారి చేతి చలువే. ఆయన తెలుగులో తీసిన ఒకే ఒక స్ట్రెయిట్ సినిమా గీతాంజలి, ఒక క్లాసిక్ కదా. గీతాంజలి సినిమాకి మాటలు రాసింది ఎవరో తెలుసా? మన రాజశ్రీ గారే. పాటలు వేటూరి గారు రాస్తే మాటలు రాజశ్రీ గారు రాస్తారనమాట. మరి మనం సుశీలమ్మ గొంతులో పాట విన్నాం, జానకమ్మ గొంతులో పాట విన్నాం. మరి వాణి జయరామ్ గారు పాడిన పాట అద్భుతమైన పాట ఒకటి ఉంది రాజశ్రీ గారు రాసింది ఘర్షణ సినిమాలోంచి, వినేద్దాం ఆ పాటని. స్టే ట్యూన్డ్.

ఇక మణిరత్నంగా డైరెక్ట్ చేసిన మౌనరాగం, నాయకుడు, ఘర్షణ, అంజలి, దళపతి, రోజా చిత్రాల్లో రాజశ్రీ గారి పాటలు ఆల్ టైమ్ హిట్స్. ప్రేమసాగరం, ప్రేమ పావురాలు, జెంటిల్మ్యాన్, సింధూర పువ్వు, విచిత్ర సోదరులు ఇలా చెప్పుకుంటూ పోతే రాజశ్రీ గారు పాటలు రాసిన ప్రతి చిత్రం దాదాపు హిట్టే. లిప్ సింక్ ని అనుకరిస్తూ సందర్భం, సన్నివేశానికి అనుగుణంగా పాటలు రాయడం అంటే మాటలు కాదు. ఆ అనువాద కళ రాజశ్రీ గారికి అద్భుతంగా అబ్బింది. అదే డబ్బింగ్ పాటకు కొత్త సొబగులు అద్దింది. ఆయన ఉన్నా లేకపోయినా, తరాలు మారినా ఆ పదాల్లోని భావం ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. ఇది ఈనాటి గుర్తుకొస్తున్నాయి.

ఆకాశవాణి హైదరాబాద్ ఉదయంలో సమయం 12 గంటలకు వస్తుంది. మరికొన్ని క్షణాల్లో హిందీలోను ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: లెస్లీ లూయిస్, అనుష్క, సునీత సారథి పాడిన పాట, రచన చంద్రబోస్, సంగీతం హారిస్ జయరాజ్, సైనికుడు సినిమాలోంచి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనైన్ కార్యక్రమంలో మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వారం సమస్యలు, నెలసరి సమస్యల గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియదర్శిని పంపన గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టిడి కోడ్ 040 జత చేసి 2324-0852, 2324-0853, మరొక నెంబరు 2955-0923 నెంబర్లకి కాల్ చేసి మహిళల్లో అలాగే అమ్మాయిల్లో కనిపించే ప్రధాన గైనకాలజికల్ సమస్యల గురించి నేరుగా డాక్టర్ ప్రియదర్శిని పంపన గారితో మాట్లాడవచ్చు. ఈరోజు మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ కార్యక్రమంలో గమనిక విన్నారు. మీరు వింటున్న కార్యక్రమం చైతన్య స్ఫూర్తి, నేను ఆర్జే పవన్. మనం ఈ ములుగు జిల్లాలోని తాడువాయి మండలంలో గిరిజన మహిళలు ప్రధానంగా ఈ సైంటిఫిక్ మెథడ్లో ఉత్పత్తి చేస్తున్న తేనె గురించి, అలాగే వాళ్ళకి చేయూతనిస్తున్నటువంటి ఒక సామాజిక సంస్థ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, ములుగు జిల్లాలోని తాడువాయి మండలంలో గోనేపల్లి, మేడారం, ఊరట్టం, కొండపర్తి, అంకంపల్లి గ్రామాల గిరిజన మహిళలు ఏం చేస్తున్నారంటే, ఆధునిక తేనెటీగల పెంపకంలో ఆదర్శంగా నిలుస్తున్నారు అందరికీ. అండ్ గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తోంది ఇందిరా మహిళా శక్తి పథకం కింద, అలాగే గవర్నమెంట్తో పాటు వీళ్ళకి మొత్తం గైడెన్స్ ఇచ్చేది హంబుల్ బీ అనే సామాజిక సంస్థ అన్నమాట. ఈ ప్రాజెక్టులో తొలిసారిగా 4 గ్రామాల్లో 60 యూనిట్లు, అంటే యూనిట్స్ ప్రకారం తేనెని ఉత్పత్తి చేస్తారు కదా, కాబట్టి 60 యూనిట్లను ఏర్పాటు చేశారు. నేను పైన చెప్పిన 4 గ్రామాలు ఏవేంటి, గోనేపల్లి, మేడారం, ఊరట్టం, కొండపర్తి, ఆ 4 గ్రామాల్లో 60 యూనిట్లు ఏర్పాటు చేశారు. అలాగే ప్రత్యేక స్థలాన్ని సిద్ధం చేసుకుని ఈ ఎండుగడ్డి

అన్నిటిని ఒక స్ట్రక్చర్గా ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసిన సంస్థ హంబుల్ బీ, అలాగే కలపతో చేసిన 10 ప్రత్యేక పెట్టెల్ని స్టాండ్లపై వరుస క్రమంలో అమర్చి ఈ బీ మిత్ర అంటారనమాట, ఈ హంబుల్ బీ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఎలా పెంచాలి తేనెటీగల్ని, వాటికి ఆహారంగా ఏది ఇవ్వాలి, ఎంత అవ్వాలంటే వాళ్ళకి గైడెన్స్ ఇచ్చే ఈ హంబుల్ బీలో బీ మిత్ర అనే వాళ్ళు కూడా అక్కడ పనిచేస్తారు. వాళ్ళ పర్యవేక్షణలో ఈ తేనెటీగల్ని పెంచుతారనమాట. మరి వీళ్ళు ఎలా ఆదర్శంగా నిలుస్తున్నారు అందరికీ, ఈ తేనెటీగల పెంపకం వల్ల వాళ్ళు ఎంత లాభాన్ని ఆర్జిస్తున్నారు, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం మరి కాసేపట్లో. వింటూ ఉండండి ఆకాశవాణి.

0: కుమార్ సాను నిష్మా పాడిన పాట, రచన చిన్ని చరణ్, సంగీతం వందే మాతరం శ్రీనివాస్, ఆయుధం సినిమా నుంచి.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వారం సమస్యలు, నెలసరి సమస్యల గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియదర్శిని పంపన గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324-0852, 2324-0853, మరొక నెంబరు 2955-0923 నెంబర్లకి కాల్ చేసి మహిళల్లో అలాగే అమ్మాయిల్లో కనిపించే ప్రధాన గైనకాలజికల్ సమస్యల గురించి నేరుగా డాక్టర్ ప్రియదర్శిని పంపన గారితో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈరోజు మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ కార్యక్రమంలో గమనిక విన్నారు.

సాకేత్ పాడిన పాట మనిశర్మ గారి సంగీతం, అనంత్ శ్రీరామ్ సాహిత్యం, పరుగు సినిమా నుంచి విన్నారు. ఇక హంబుల్ బీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఈ హంబుల్ బీతో పాటు సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ సెర్ప్ అనే సంస్థతో కలిసి ఈ గిరిజన మహిళలకు అదనపు ఆదాయం కల్పించేందుకు ఈ ప్రాజెక్టు అమలు చేస్తున్నామని హంబుల్ బీ సంస్థ అంటోంది. రెండో విడతలో కూడా మరొక 4 గ్రామాల్లో అదే 60 యూనిట్స్ ఏర్పాటు చేసే ప్రణాళిక ఆల్రెడీ ఆన్ పేపర్ ఉందని చెప్తున్నారు వాళ్ళు. వ్యవసాయ పనులతో పాటు అదనపు ఉపాధి కూడా పొందుతున్నారు. అలాగే బాక్సులను చెక్ చేస్తున్నప్పుడు తేనెటీగలు కుట్టి చేతులు వాపు వచ్చినా సరే భరిస్తూ శ్రమిస్తున్నారు అక్కడి మహిళలు. అండ్ ఈ హంబుల్ బీ సహకారంతో గిరిజన మహిళలు తమ కష్టార్జితంతో సరికొత్త జీవనోపాధి సృష్టించుకుంటున్నారన్నమాట. అంటే లాభాపేక్ష లేకుండా కూడా ఇలాగా ఒక మారుమూల గిరిజన గ్రామాల్లోకి వెళ్ళి పనిచేయడం అన్నది అన్ని సంస్థలు చేసే పని కాదు. మనం ఖచ్చితంగా ఈ హంబుల్ బీని అభినందించి తీరాలి. ప్రకృతి సంపదను సమర్థంగా వాడుకుంటూ కుటుంబాలకు ఆర్థికంగా భరోసా కల్పిస్తున్న ములుగు ఏజెన్సీ మహిళల కృషి రాష్ట్రంలోని ఇతర మహిళా సంఘాలకు కూడా గొప్ప ఆదర్శంగా నిలుస్తోందన్నమాట. మరి మనం కూడా ఇలాంటి మంచి మంచి ప్రయత్నాలు ఇంకా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది ఈనాటి చైతన్య స్ఫూర్తి.

0: వార్తలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. నిజాయితీ, బాధ్యత, దేశభక్తి వంటి సద్గుణాలు కలిగిన యువశక్తి దేశానికి అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సేవయే జీవితానికి ప్రధాన లక్ష్యమని, అది ప్రతి ఒక్కరిలో అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిషా తీరం వెంబడి కళింగపట్నం వద్ద తీరం దాటి భూభాగం మీద ప్రయాణిస్తోంది. 2026 ఆసియా క్రీడల్లో భాగంగా ఉషు మహిళల 60 కేజీల సాందా విభాగంలో రజత పథకాన్ని సాధించిన రోషి బీనాదేవి నవరంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. గుజరాత్లోని వడోదరాలో అంతర్జాతీయ ఆధ్యాత్మిక ధ్యాన కేంద్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ పునరుద్ధరణకు ఆధ్యాత్మిక జాగృతి ప్రాజెక్టును రాష్ట్రపతి ప్రారంభించారు. యువత కోసం వికసిత భారత్ దేశ అంతర్గత శక్తిని మేల్కొలుపు కార్యక్రమాన్ని దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. నిజాయితీ, బాధ్యత, దేశభక్తి వంటి సద్గుణాలు కలిగిన యువశక్తి దేశానికి అవసరమని ముర్ము అన్నారు.
1: युवाओं को सशक्त, संस्कारवान, आत्मनिर्भर, शांतिपूर्ण और जिम्मेदार बनाना हम सब की जिम्मेदारी. हमें ऐसे युवा तैयार करना है जो ज्ञान, टेक्निक और कौशल से युक्त, साथ ही आत्मविश्वास, आत्म अनुशासन, सकारात्मक सोच, संवेदनशीलता और नैतिक मूल्यों से भी परिपूर्ण.
0: సేవయే జీవితానికి ప్రధాన లక్ష్యమని, అది ప్రతి ఒక్కరిలో అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజకీయాల్లో అత్యున్నత స్థానం పొందినప్పటికీ సేవే పరమార్థంగా ఉండాలని అన్నారు. వాదనగర్ నుంచి వారణాసి వరకు సేవయాత్ర చేస్తున్న యువతతో దృశ్య మాధ్యమం ద్వారా మోదీ మాట్లాడారు. సేవో పరమో ధర్మః, సేవయే అత్యున్నత మార్గంగా ఉండాలని ప్రధానమంత్రి అన్నారు.
2: सेवा यही मुख्य हमारा काम होना चाहिए और हम सेवा कर कर के ही सेवा का संदेश देंगे, शब्दों में नहीं देंगे. हमारे आचरण से लोगों को पता चले कि राजनीति में सत्ता कितनी ही क्यों न बड़ी हो जाए, लेकिन हमारा मार्ग सेवा का ही रहेगा. हम कभी भी सेवा के मार्ग से नहीं विचलित होंगे, कितने ही ऊंचे शिखर पर पहुंचेंगे, लेकिन सेवा परमो धर्म इस भाव को लेकर आगे बढ़ेंगे.
0: ఈ కార్యక్రమంలో సేవాయాత్రికులు తమ అనుభవాన్ని ప్రధానమంత్రితో పంచుకున్నారు. యాత్రలో భాగంగా వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటడం, పరిశుభ్రతా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వ పథకాల పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నట్లు ప్రజలు తమతో చెప్పారని సేవాయాత్రికులు ప్రధానమంత్రితో చెప్పారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా వివిధ దేశాల నాయకులతో మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ చర్చలు జరిపారు. నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి టామ్ బ్రెన్సన్స్తో ఉక్రెయిన్ పరిస్థితులపై మాట్లాడిన జయశంకర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సంవత్సరం మొదట్లో నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా చేసిన వాగ్దానాలపై తదుపరి చర్యలు పట్ల చర్చలు జరిపారు. ఫిన్లాండ్ విదేశాంగ మంత్రి ఎలీనా వాల్డెనస్తో యూరోపియన్ యూనియన్తో ద్వైపాక్షిక సహకారంపై చర్చలు జరిపారు. సాల్వోనియా విదేశాంగ మంత్రి థామస్ కజర్తో భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. భారత్ కారికోమ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో కరేబియన్లోని పునరుత్పాదక ఇంధన సంస్థలకు శిక్షణతో పాటు ఆరోగ్య రంగంలో సహకారంపై జయశంకర్ చర్చించారు. పసిఫిక్ ద్వీప మహాసముద్ర దేశాలతో వాతావరణ మార్పులు, ఎలినో ప్రభావం, అంతరిక్ష రంగాల్లో సహకారంపై జయశంకర్ చర్చలు జరిపారు. దేశ ప్రగతిలో మారిటైమ్ రంగం కీలక భూమిక పోషిస్తుందని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలవనరుల మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. మారిటైమ్ పరిశ్రమ అభివృద్ధికి మౌలిక సదుపాయాల ఆధునికీకరణ, సంస్కరణలు తమ ప్రభుత్వం తీసుకుందని సామాజిక మాధ్యమం ద్వారా మంత్రి చెప్పారు. ప్రపంచ మారిటైమ్ డే సందర్భంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సముద్రయాన దినోత్సవం మారిటైమ్ డేని జరుపుకుంటున్నారు. ప్రపంచ మారిటైమ్ పరిశ్రమ కార్మికుల కృషిని గుర్తిస్తూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఆఖరి గురువారాన్ని మారిటైమ్ డేగా జరుపుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్నారు. కాగా నెలవారీ ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర కోస్తాంధ్ర దక్షిణ ఒడిశా తీరం వెంబడి కళింగపట్నం వద్ద తీరం దాటి భూభాగం మీదుగా ప్రయాణిస్తోంది. దీని ప్రభావం వల్ల దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తీవ్ర వాయుగుండం ప్రభావం

అధికంగా ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలకు పలు విమానాలను దారి మళ్లించారు. విశాఖ నుంచి విజయవాడకు వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని శంషాబాద్కు మళ్లించారు. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రం వెళ్లాల్సిన స్టార్ ఎయిర్లైన్స్ విమానాన్ని బెంగళూరుకు మరలించారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఎయిర్లైన్స్కు చెందిన పలు విమానాలు రద్దయ్యాయి. తెలంగాణలో పలు చోట్ల 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఎరుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో మహిళలు, ట్రాన్స్జెండర్ వ్యక్తులకు సురక్షమైన, పరిశుభ్రమైన, గౌరవప్రదమైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రూపొందించిన దుర్గా ఈ ఆటో పథకానికి ఢిల్లీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం మొదటి దశలో 1,300 పింక్ ఎలక్ట్రిక్ ఆటోలను గుర్తించిన లబ్ధిదారులకు అందిస్తారు. టాక్సీ డ్రైవర్ల కొరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భారత్ టాక్సీ అనే పథకాన్ని ప్రకటించారు. భారత్ టాక్సీలో ద్విత్రిచక్ర వాహన చోదకులు కమిషన్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. వారికి 5 లక్షల రూపాయల వరకు సామాజిక భద్రత లభిస్తుంది. లక్నో, గోరఖ్పూర్, వారణాసి, ప్రయాగ్రాజ్లలో ఇప్పటికే భారత్ టాక్సీ సేవలు అందుబాటులో ఉన్నాయి. గ్రేటర్ నోయిడా యమునా ఎక్స్ప్రెస్ రహదారిపై గత రాత్రి స్లీపర్ బస్సుకు నిప్పట్టుకోవడంతో కనీసం 9 మంది మరణించారు. బస్సు అద్దాల నుంచి బయటకు దూకి మిగిలిన వారు ప్రాణాలతో బయటపడ్డారు. జవారు పోలీస్ స్టేషన్ పరిధిలో దయంత్పూర్ గ్రామ సమీపంలో ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడ్డ త్వరగా కోలుకోవాలని కోరారు. ప్రధానమంత్రి జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. ఈరోజు స్టాక్ మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 704 పాయింట్లు నష్టపోయి 74,124 వద్ద, నిఫ్టీ 235 పాయింట్లు నష్టపోయి 23,212 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకింగ్, బీమా, గనులకు సంబంధించిన స్టాక్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇంధనం, ధాన్యం రంగాలకు సంబంధించి రష్యా, ఉక్రెయిన్ మధ్య పరిమిత కాల కాల్పుల విరమణ ఒప్పందాన్ని అన్వేషించడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికా తెలిపింది. ఇరు దేశాలు ఇటువంటి ఏర్పాటుపై ఆసక్తి చూపాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో తెలిపారు. తాము మాస్కో కీవులతో చర్చలు జరిపామని, తమ అధికారులు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్తో పాటు రష్యా అధికారులతో చర్చలు జరుపుతున్నారని అన్నారు. ఇంధనం, మౌలిక సదుపాయాల అంశంపై ఇరుపక్షాల వాదనలు భిన్నంగా ఉన్నందున ఒక ఒప్పందానికి రావడం కష్టమని రూబియో తెలిపారు. డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ల మధ్య శిఖరాగ్ర సమావేశంలో ఎటువంటి చర్చలు జరగలేదని రూబియో తెలిపారు. ఇటువంటి శిఖరాగ్ర సమావేశాలు ఉండబోవని తెలిపారు. 2026 ఆసియా క్రీడలో భాగంగా ఉషు మహిళల 60 కేజీల శాండా విభాగంలో రజత పతకాన్ని సాధించిన రోషి బీనాదేవి నోరంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 3 వరుస ఆసియా క్రీడలు 3 పతకాలు సాధించిన రోషి బీనాదేవి చరిత్ర సృష్టించారని రాష్ట్రపతి అన్నారు. స్కల్స్ విభాగంలో సత్నం సింగ్, సల్మాన్ ఖాన్ కాంస్య పథకం సాధించడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రీడల్లో వీరు పథకం సాధించడం పట్ల సమిష్టి కృషికి, పట్టుదలకు తార్కాణమని అన్నారు. విశేషాలు మరొకసారి. నిజాయితీ, బాధ్యత, దేశభక్తి వంటి సద్గుణాలు కలిగిన యువశక్తి దేశానికి అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సేవయే జీవితం ప్రధాన లక్ష్యమని, అది ప్రతి ఒక్కరిలో అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిషా తీరం వెంబడి కళింగపట్నం వద్ద తీరం దాటి భూభాగం మీదుగా ప్రయాణిస్తోంది. 2026 ఆసియా క్రీడల్లో భాగంగా ఉషు మహిళల 60 కిలోల శాండా విభాగంలో రజత పతకాన్ని సాధించిన రోషి బీనాదేవి నోరంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12:40 దాటి 38 సెకండ్లు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారి
1: ఆపాత మధురం ఆలోచనామృత.

ద పారడైజ్ సినిమాలో నుంచి ఒక మంచి పాట వినేద్దాం. అద్దుల జంగిరెడ్డి ఆకునూరి దేవ్ పాడిన పాట, రచన కాసల్ల శ్యామ్, సంగీతం అనిరుద్ధ్ రవిచంద్రన్.

0: దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మరి ఇది ఈట్ ఫిట్ టైం కదా. ప్రతిరోజు మనం మంచి మంచి హెల్దీ టిప్స్ మాట్లాడుకుంటాం, అలాగే హెల్దీ ఈటింగ్ గురించి మాట్లాడుకుంటాం. కాబట్టి ఇవాళ కూడా కొన్ని హెల్త్ టిప్స్ మాట్లాడుకుందాం ఈట్ ఫిట్లో. కొందరు నిద్ర లేవగానే ఏం చేస్తారు, వెంటనే కొంతమంది బెడ్ కాఫీ తాగుతారు, కొంతమంది బ్రష్ చేయగానే వెంటనే కాఫీ లేదా టీ పడిపోవాలి, లేకపోతే వాడు బుర్ర పని చేయదన్నమాట. అంతలా దానికి హ్యాబిట్యుయేట్ అయిపోయి ఉంటారు. అయితే వీటికి బదులుగా పరగడుపున కొన్ని పదార్థాలు తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చని చెప్తున్నారు నిపుణులు. అండ్ అంతేకాదు, ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయంట. మరి అవేంటో తెలుసుకుందామా. ముందుగా ఉసిరి. ఉసిరిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడతాయన్నమాట. ఉసిరిని గుజ్జుగా చేసి గోరువెచ్చని నీటిలో కలుపుకుని పరగడుపునే తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుందంట. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం తేనె. తేనె కూడా చాలామంది స్వీట్గా ఉంటుంది కదా అమ్మో షుగర్ అనుకుంటారు, కానీ తేనె మోతాదులో తీసుకోవడం మంచిదే. పరగడుపునే గోరువెచ్చటి నీటిలో తేనె నిమ్మరసం కలిపి తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చాలామంది ఫాలో అవుతూ ఉంటారు. ఇది ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీరంలోని హానికారక బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మ జీవులతో పోరాడడానికి కావలసిన శక్తిని శరీరానికి అందిస్తాయంట. ఇలా తేనెను రోజు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఒబెసిటీ, అధిక బరువు ఉన్న వాళ్ళు కూడా తగ్గే అవకాశం ఉంటుందంటున్నారు డైటీషియన్లు, అలాగే న్యూట్రిషన్ ఎక్స్పర్ట్లు. ఇంకొకటి, మన ఇంట్లో ఉండే నేచురల్ ఔషధం లాంటి తులసి మొక్క. రోజు తులసి ఆకుల్ని నమలడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. 5 తులసి ఆకుల్ని తీసుకుని, 5 అంటే 5 కాదు, ఒక గుప్పెడు ఎన్ని వస్తే అన్ని తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరగడుపునే ఆ ఆకులు తిని ఆ నానబెట్టిన నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి కూడా తాగేయాలి. దానివల్ల ఏమవుతుందంటే దగ్గు జలుబు లాంటి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే వెంటనే రిలీఫ్ వస్తుంది. అంతేకాదు, తులసి రసం తాగితే చర్మానికి, మన హెయిర్కి, అలాగే దంతాలకు కూడా ఎంతో మంచిదంట. వెల్లుల్లి గురించి తెలుసుకుందాం ఒక పాట విన్న తర్వాత. వెల్లుల్లి వల్ల మనకు వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి మాట్లాడుకుందాం. అందుకన్నా ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది మీకోసం. కారుణ్య పాడింది చిరుత సినిమాలోంచి, భాస్కర్ భట్ల గారి సాహిత్యం, మణిశర్మ గారి సంగీతం. స్టే ట్యూన్డ్.

ఎయిట్ ఫిట్ వింటున్నారు. ఎయిట్ ఫిట్లో మనం శరీరానికి మేలు చేసే ఔషధాలాంటి ఆహార పదార్థాల గురించి మాట్లాడుకుంటున్నాం. పరగడుపును తీసుకోవడం వల్ల వెల్లుల్లి గురించి చెప్తా అన్నాను కదా, సహజ సిద్ధమైన యాంటీబయాటిక్గా పిలిచే వెల్లుల్లిలో యాంటీ మైక్రోబియల్ యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి జలుబు దగ్గు లాంటి ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు కావలసిన శక్తిని శరీరానికి అందిస్తాయి. హార్ట్కి కూడా చాలా మంచిది వెల్లుల్లి. అందుకే వెల్లుల్లిని రోజు ఆహారంలో భాగం చేసుకోవడంతో పాటు పరగడుపునే రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బల్ని నమిలి ఆపై గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుందంటున్నారు డైటీషియన్ ఎక్స్పర్ట్స్. అలాగే మరొక విషయం ఏంటంటే, వయస్సు పెరిగే కొద్దీ శరీరంలో కొన్ని మార్పులు చోటు చేసుకోవడం సహజమే కదా. అలాగే ఈ 35 ఏళ్ళు దాటిన మహిళల్లో కూడా శారీరకంగా సౌందర్యపరంగా కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. అలాగని అన్నింటికీ హార్మోన్స్లో వచ్చే హెచ్చు తగ్గులే కారణమని తేలిగ్గా తీసుకోకూడదు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే కొన్ని అసాధారణ మార్పులు అంతర్గతంగా ఉన్న ఆరోగ్య సమస్యలకు ఇండికేషన్స్ అని చెప్తున్నారు. కాబట్టి ఈ వయస్సు

లో తమ శరీరంలో వచ్చే మార్పుల్లో ఏవి సాధారణమైనవి ఏవి అసాధారణమైనవి అన్న విషయాల్లో ప్రతి మహిళ అవగాహన పెంచుకోవడం ముఖ్యమంటున్నారు. అండ్ వర్కింగ్ ఉమెన్ అయితే ఇంకొంచెం ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. పనిలో పడి ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయకుండా, మనకి మనం సర్ది చెప్పుకోకుండా, అసలు ఎందుకు ఇలా అవుతోంది అని ఆలోచించి డాక్టర్స్ని సంప్రదించి వాళ్ళు సజెస్ట్ చేసిన డైట్ని తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మంచి హెల్త్ని మెయింటైన్ చేయొచ్చని చెప్తున్నారన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం ఈ ఫిట్లో మరిన్ని విషయాలు ఈ పాట తర్వాత. స్టే ట్యూన్.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్ అంత డబ్బా?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్ 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
4: డబ్బుని పోగొట్టుకుంటారు.
5: ఆర్బిఐ అంటుంది
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: ఈట్ ఫిట్ లో మనం ఈ మిడిల్ ఏజ్ లేడీస్లో వచ్చే సమస్యల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. అయితే 35 దాటిన కొంతమంది మహిళలు చిన్న పనులకే అలసిపోతూ ఉంటారు, నీరసించిపోతూ ఉంటారు. ఇవి గమనిస్తూ ఉంటాం మనం. ఇందుకు వయస్సు పెరిగే కొద్దీ ఇంటి బాధ్యతలు పెరిగిపోవడం, వీటితో పాటు ఆఫీస్ పనులు బ్యాలెన్స్ చేసుకోలేక సతమతమైపోవడం, ఇలాంటివన్నీ కారణం కావచ్చు అంటున్నారు. కాబట్టి ఇలాంటి బిజీ షెడ్యూల్స్లో ఏంటంటే ఎప్పుడూ కూడా మనం తక్కువ తిన్నా వీలైనన్ని ఎక్కువ సార్లు తింటే మన బాడీలో ఉన్న మెటబాలిజం కానీ లేకపోతే స్ట్రెంగ్త్ కానీ మెయింటైన్ అవుతుంది అనమాట. అలాంటి వాటిలో అరటిపండ్లు, అంటే ఈ డయాబెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ బనానాని అవాయిడ్ చేసినా కూడా ఓట్స్ కానీ నట్స్ కానీ కోడిగుడ్లు ఆకుకూరలు వంటి శక్తినిచ్చే పదార్థాలు తీసుకోవడం మంచిదని చెప్తున్నారు. అండ్ కొంతమంది మహిళల్లో 35 దాటిన తర్వాత ప్రీ మెనోపాజ్ లక్షణాలు మొదలవుతాయి. వీటి వల్ల రాత్రుళ్ళు నిద్ర పట్టకపోవడం, ఒక్కసారిగా మెలకు వచ్చి ఒళ్ళంతా చెమటలు పట్టడం, దీనివల్ల కూడా కొంతమంది ఎక్కువగా పానిక్ అవుతూ ఉంటారు, ఎందుకు ఇలా జరుగుతోంది అని చెప్పి. కాబట్టి వాటన్నిటికీ కూడా ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్సే కారణం అంటున్నారు. కాబట్టి పడుకునే ముందు గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయడం, గోరువెచ్చటి పాలు తాగడం, ఆహ్లాదకరమైన మ్యూజిక్ వినడం, అలాగే రోజు ఖచ్చితమైన నిద్ర వేళల్ని పాటించడం మంచిది అని ఈ హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారన్నమాట. వయస్సు పెరిగే కొద్దీ చర్మంలోని కొలాజన్ కూడా ఉత్పత్తి తగ్గిపోతుంది, ఫలితంగా ఈ వృద్ధాప్య ఛాయలు రావడం, చర్మం పొడిబారిపోవడం, స్ట్రెచ్ అవ్వడం, స్కిన్, ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి 35 దాటిన మహిళల్లో ఇవి సహజమే అని చెప్తున్నా కూడా హార్మోన్స్ ప్రాబ్లం వల్ల జుట్టు రాలిపోవడం, నెరిసిపోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి. కాబట్టి ఏదైనా సరే మంచి కాల్షియం దొరికే ఫుడ్ని తింటూ ఈ సోయా ఉత్పత్తులు, పాల పదార్థాలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటే విటమిన్ డి కోసం చేర్చుకోవడం మంచిదన్నమాట. ఒకవేళ ఈ గుడ్లు నాన్ వెజ్ తినని వాళ్ళు వాటి సప్లిమెంట్స్గా సోయా లేకపోతే శనగలు ఇలాంటివి తీసుకుంటే బోన్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుందన్నమాట. మరి ఇది ఇవాళ ఈట్ ఫిట్. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: వంశీగారు రాసిన పాట ఇళయరాజు గారి కంపోజిషన్ లో ఉన్నికృష్ణన్ శ్రేయా ఘోషాల్ పాడారు అనుమానాస్పదం సినిమా నుంచి.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1:10, తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: వార్తలు చదువుతున్నది అక్క పెద్దిం రుణాలిని. ముందుగా ముఖ్యాంశాలు. దానం నాగేందర్ ఎమ్మెల్యేగా అనర్హుడని ప్రకటించిన హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దానం వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ఈరోజు డిస్మిస్ చేసింది. బ్యాంక్ యూనియన్ల సమ్మె నేపథ్యంలో ఈ నెల 27న ఆదివారం అన్ని బ్యాంకులు తెరిచి ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హైదరాబాద్లో వైభవంగా సాగిన గణపతి నవరాత్రోత్సవాల ముగింపు వేడుకలకు రాష్ట్ర

ఘర్ వాపసీ చట్ట సభలకు వర్తించదని స్పష్టం చేసింది. ఎత్తిపోతల పథకాల పంపులకు, వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో ఆటంకాలు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. విద్యుత్ శాఖపై ఎంసీఆర్ హెచ్ఆర్డీలో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ అన్ని థర్మల్ కేంద్రాలు పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి చేయాలన్నారు. అవసరానికి తగినట్లు విద్యుత్ కొనుగోలు చేయాలని, జెన్కోకు సింగరేణి నాణ్యమైన బొగ్గు సరఫరా చేయాలని సూచించారు. సాగుకు కేవలం సోలార్ విద్యుత్తునే సరఫరా చేయాలని కేంద్రం డిస్కంలకు సూచించినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు జరిగే ఈ సదస్సు కోసం సచివాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. దాదాపు 10 ప్రత్యేక అధికారుల కమిటీలు, మంత్రుల నేతృత్వంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ను ఏర్పాటు చేశారు. దేశ విదేశాల్లో రోడ్ షోలు నిర్వహిస్తామని, వార్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామని తెలిపారు. 2047 నాటికి తెలంగాణను $3 trillion ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమన్నారు. ఇంటి ముంగటికే పౌర సేవలు అందించే మీ సేవ డోర్ డెలివరీ సర్వీసెస్ను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బాగ్లింగంపల్లిలో ప్రారంభించారు. టోల్ ఫ్రీ నెంబర్ 1100 లేదా మీ సేవా పోర్టల్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుంటే జనన మరణ ధృవీకరణ పత్రాలు, ఆదాయ, కుల, నివాస సర్టిఫికెట్లు, ఈసీ కాపీలు వంటి సేవలను ఇంటి దగ్గరే అందిస్తారు. తొలి దశలో క్యూర్ ప్రాంతాల్లో అమలు చేసి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని మంత్రి తెలిపారు. ఆదిలాబాద్ రిమ్స్లోని నవజాత శిశు సంరక్షణ విభాగంలో జరిగిన అగ్ని ప్రమాదంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్పందించింది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, భద్రతా ఏర్పాట్లు, సహాయక చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జస్టిస్ షమీం అక్తర్ నేతృత్వంలోని కమిషన్ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. ఈ నెల 28 నుంచి 30 వరకు బ్యాంక్ యూనియన్ల సమ్మె నేపథ్యంలో ఖాతాదారుల సౌకర్యార్థం ఈ నెల 27న ఆదివారం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు తెరిచి ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వారాంతపు సెలవులైన 26, 27 తేదీలతో సమ్మె కలిసి రావడంతో వరుసగా 5 రోజుల పాటు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ఆదివారం అన్ని బ్యాంకు శాఖలు కరెన్సీ చెస్ట్లు పూర్తి స్థాయిలో మధ్యేసేందుకు రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఇచ్చింది. అత్యవసర బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకే బొగ్గు కొరత పేరుతో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు. నల్గొండ జిల్లా దామరచెల్లలోని ప్లాంట్ను మాజీ ఎమ్మెల్యేలతో కలిసి సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, 20 రోజులకు సరిపడా బొగ్గు నిల్వ చేసుకోవాల్సి ఉన్నా ప్రభుత్వం సక్రమంగా దిగుమతి చేసుకోవడం లేదని విమర్శించారు. హైదరాబాద్లో వైభవంగా సాగిన గణపతి నవరాత్రోత్సవాల ముగింపు వేడుకలకు సర్వం సన్నద్ధమైంది. రాష్ట ప్రభుత్వ యంత్రాంగం, పోలీస్ విభాగం భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రేపు జరిగే మహానిమజ్జన శోభాయాత్రతో ఉత్సవాలు పరిసమాప్తి అవుతాయి. బాలాపూర్ గణేష్ నుంచి జరిగే తుది శోభాయాత్ర కోసం అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఊరేగింపు సాగే మార్గాల్లో 10,000 సీసీ కెమెరాలు, 24 డ్రోన్లు, దాదాపు 10 హైరేజ్ కెమెరాలను నిఘా కోసం ఉపయోగిస్తున్నారు. వీటిని బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ నెంబర్ సెంటర్కు అనుసంధానించి నిమజ్జన వేడుకలను పర్యవేక్షించనున్నారు. శోభాయాత్ర వినాయక సాగర్ పొడవున 20,000 మంది సిబ్బందికి తోడు 4 ఆర్ఏఎఫ్, 2 సిఆర్పీఎఫ్ కంపెనీలను, 53 బీడీ టీంలను మోహరించారు. ప్రధాన జలాశయాల వద్ద గజ ఈతగాళ్లను, రెస్క్యూ బోట్లను సిద్ధంగా ఉంచారు. 14,929 మండపాలకు అనుమతులు ఇవ్వగా ఇప్పటి వరకు 32,878 విగ్రహాల నిమజ్జనం పూర్తయిందని అధికారులు తెలిపారు. డీజేలు, బాణాసంచాపై నిషేధం ఉందని, అసభ్య ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకుంటామని సిపి సజ్జనార్ హెచ్చరించారు. మరోవైపు
గణేష్ ఉత్సవాల సందర్భంగా గణపతి మండపాల వద్ద మహిళలు యువతుల భద్రత కోసం షీ టీమ్స్ విస్తృతంగా మోహరించాయి. సెప్టెంబర్ 14 నుంచి 23 వరకు ఈవ్ టీజింగ్ అభ్యంతకర ప్రవర్తనకు పాల్పడిన 1530 మందిని అదుపులోకి తీసుకున్నాయి. వీరిలో 724 మందికి వెరిఫికేషన్

0: అనంతరం కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరించి వదిలిపెట్టారు. 48 మందికి శిక్ష పడింది. ప్రధాన మండపాలు, రద్దీ ప్రాంతాలు, నిమజ్జన మార్గాల్లో షీ టీమ్స్ నిఘా కొనసాగిస్తున్నాయి. 47వ సామూహిక గణపతి నిమజ్జనం వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రావినూతల శశిధర్ తెలిపారు. సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ శాంతియుతంగా వేడుకలు ముగిసేలా ప్రభుత్వానికి సహకారం అందిస్తున్నామని, నగరంలో పలు ప్రాంతాల్లో స్వాగత వేదికలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
1: భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పటిష్టమైనటువంటి భద్రతను పోలీసు విభాగం అన్ని చర్యలు తీసుకుని చేయడం జరిగింది. 30,000 మంది పోలీసు సిబ్బంది భద్రతల్లో పట నిమగ్నమై ఉన్నారు. సామాజిక సంస్థల సహకారంతో ప్రసాద వితరణ కేంద్రాలను, మంచినీటి వ్యవస్థలను, ప్రజలకు కనీస అవసరాలను తీర్చేటువంటి అన్ని ఏర్పాట్లను భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి పూర్తి చేసింది.
0: కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం ఊరేగింపు ఘనంగా కొనసాగుతున్నాయి. నిన్న సాయంత్రం నుండి విరామం లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ యువత వర్షంలో తడుస్తూ నృత్యాలు చేస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు. కరీంనగర్లోని పాత బజార్లో చిన్న హనుమాన్ దేవస్థానం వద్ద ఏర్పాటు చేసిన 1వ నంబర్ గణపతికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,
2: వేడుకల్లో రాజకీయాలకు అతీతంగా ఆ భగవంతుడి ఆశీర్వచనంతో మనమందరం కూడా పిల్లా జిల్లాతో బాగుండాలని సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ నిర్వాహకులకు అభినందన తెలియజేస్తున్నాను. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి 47 సంవత్సరాలుగా సామూహిక వేడుకలు ఏ విధంగా జరుపుతా ఉన్నాయో, ఖైరతాబాద్ 72 సంవత్సరాలు ఏ విధంగా వేడుకలు జరుగుతూ ఉన్నాయో, పాత బజారు కూడా రికార్డు నుంచి 80 సంవత్సరాలుగా విఘ్నేశ్వరుని పూజలు చేసి అందరినీ చల్లగా చూడమని ప్రార్థిస్తా ఉన్నాం.
0: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో రేపు జరిగే గణేష్ నిమజ్జనానికి పోలీస్ మున్సిపల్ యంత్రాంగాలు విస్తృత ఏర్పాట్లు చేశాయి. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ బి సుమతి ఆధ్వర్యంలో సుమారు 5,749 మంది పోలీస్ సిబ్బంది, 1,200 మంది ట్రాఫిక్ సిబ్బంది బందోబస్తులో పాల్గొనున్నారు. ప్రధాన ఊరేగింపు మార్గాలు, నిమజ్జన కేంద్రాలను సుమారు 5,000 సీసీ కెమెరాలు డ్రోన్లతో పర్యవేక్షించనున్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గణేష్ నిమజ్జనాల సందర్భంగా పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కార్పొరేషన్ అదనపు కమిషనర్ సిఎన్ రఘుప్రసాద్ తెలిపారు. నిమజ్జన కేంద్రాల వద్ద సేకరించే పూలు, పచ్చ వ్యర్థాలను ఇతర చెత్తతో కలపకుండా ప్రత్యేకంగా సేకరించి వాటిని సేంద్రియ ఉత్పత్తుల తయారీకి వినియోగించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
3: మన నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం అనేది మనందరి బాధ్యత. గణేష్ ఉత్సవాల సందర్భంగా పూలు, ఆకులు, పత్రి వంటి పూజా వ్యర్థాలు ఉంటాయి. ఇవన్నీ కూడా చెత్తలో కలవకుండా సపరేట్ గా విడిగా సేకరించాలి. ఆ పూల వ్యర్థాలతోటి అగరబత్తి చేయడం అనేది యాక్టివిటీ ఒకటి జరుగుతుంది. స్వచ్ఛత అనేది కేవలం మున్సిపాలిటీ బాధ్యతే కాదు, మనందరి బాధ్యత. అందరం కలిసి ముందుకు నడుద్దాం. స్వచ్ఛ మల్కాజ్గిరి, స్వచ్ఛతా హీ సేవను మన జీవన విధానంగా మార్చుకుందాం.
0: రాష్ట్రంలో పలు చోట్ల ఈరోజు, రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ముఖ్యాంశాలు మరొకసారి. దానం నాగేందర్ ఎమ్మెల్యేగా అనర్హుడని ప్రకటించిన హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దానం చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ఈరోజు డిస్మిస్ చేసింది. బ్యాంక్ యూనియన్ల సమ్మె నేపథ్యంలో ఈ నెల 27న ఆదివారం అన్ని బ్యాంకులు తెరిచి ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హైదరాబాద్లో వైభవంగా సాగిన గణపతి నవరాత్రోత్సవాల ముగింపు వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ విభాగం, భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి.

0: వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వార సమస్యలు, నెలసరి సమస్యల గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియదర్శిని పంపన గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085232 2324085353, మరొక నెంబరు 295509923 నెంబర్లకి కాల్ చేసి మహిళల్లో అలాగే అమ్మాయిల్లో కనిపించే ప్రధాన గైనకాలజికల్ సమస్య గురించి నేరుగా డాక్టర్ ప్రియదర్శిని పంపన గారితో మాట్లాడవచ్చు, మీ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. ఈ మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ కార్యక్రమంలో గమనిక విన్నారు.
2: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3:00 నుండి 4:00 మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1:23. ఇప్పుడు కొన్ని ఫిల్మ్ గీతాలు విందాం. ముందుగా మీ అందరి కోసం లెజెండ్ సినిమాలోంచి నరేందర్ రీటా పాడిన ఒక ఎనర్జెటిక్ నెంబర్ వచ్చేస్తోంది. రచన రామజోగయ్య శాస్త్రి గారు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: పౌర్ణమి సినిమాలోంచి ఉన్న పాట అది. రచన సీతారామ శాస్త్రి గారు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, బాలుగారు, చిత్రగారు పాడారు.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
1: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
2: మీట్ ద స్టార్.
3: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, విబి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: అన్నయ్య సినిమా నుంచి పాట వింటున్నారు. ఉదిత్ నారాయణ్, సుజాత పాడిన పాట. రచన వేటూరి గారు, సంగీతం మణిశర్మ.

అలసాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమా.
1: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వార సమస్యలు, నెలసరి సమస్యల గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియదర్శిని పంపన గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0400 STD కోడ్ జత చేసి 2324085223 2324085853, మరొక నెంబరు 2955092923 నెంబర్లకి కాల్ చేసి మహిళల్లో అలాగే అమ్మాయిల్లో కనిపించే ప్రధాన గైనకాలజికల్ సమస్యల గురించి నేరుగా డాక్టర్ ప్రియదర్శిని పంపన గారితో మాట్లాడవచ్చు. ఈ మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ కార్యక్రమంలో తప్పక ట్యూన్ చేసుకోండి. హలో డాక్టర్ ఈ మధ్యాహ్నం 2:15 గమనిక విన్నారు.

0: కేజేఎస్ దాస్ గారు పాడిన పాటిది. సాయి శ్రీహర్ష సాహిత్యం, మణిశర్మ గారి సంగీతం. కళ్యాణరాముడు సినిమా నుంచి.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989851052కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటు

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాతమధురం ఆలోచనామృతాల నిధి.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వార సమస్యలు, నెలసరి సమస్యల గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ గారు ఎస్టేట్ కోడ్ 040 యాడ్ చేసి 2324085 2324085 మరొక నెంబర్ 2955092 ఈ నెంబర్కి ఫోన్ చేసి మహిళల్లో అలాగే అమ్మాయిల్లో కనిపించే ప్రధాన గైనకాలజికల్ సమస్య గురించి నేరుగా డాక్టర్ ప్రియదర్శిని పంపన గారితో మీరు మాట్లాడవచ్చు. ఈ మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ కార్యక్రమంలో గమనిక విన్నారు.

పెడ్డి సినిమా నుంచి విన్నారు పాట. రచన అనంత్ శ్రీరామ్, సంగీతం గానం ఏఆర్ రెహమాన్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2 గంటలు కావస్తోంది. మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 2:15. ఇప్పుడు యశోద హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు అనుసంధానకర్త శ్రీమతి కె నీలిమ.
1: సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
2: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
3: శ్రోతలకు నమస్కారం. తల్లి, చెల్లి, అక్క, ఆలి, ప్రతి ఇంట్లో ఇలా అనేక బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళల పాత్ర గురించి చెప్పనవసరం లేదు. సమన్వయం చేసుకుంటూ బిజీ లైఫ్కి అలవాటు పడిపోతున్నారు. ఇలా మహిళలు తమ బాధ్యతల్లో పడిపోయి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకుంటున్నారని అనేక సర్వేలు కూడా చెబుతున్నాయి. అవును, మరి కొన్ని ఆరోగ్య సమస్యలు మహిళలను అసాధారణంగా ప్రభావితం చేస్తున్నాయని, అలాంటి వారిలో గర్భాశయ సమస్యలు, నెలసరి సమస్యలు, గర్భాశయ ముఖద్వార సమస్యలు వంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియదర్శిని పంపన్ గారు అంటున్నారు. మరి మహిళల్లో ఈ గర్భాశయ అలాగే గర్భాశయ ముఖద్వార సమస్యలు, నెలసరి సమస్యలు ఎందుకు వస్తున్నాయి, కారణాలేంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాల గురించి మనం డాక్టర్ ప్రియదర్శిని గారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి

0: 2324085223240853295509523 ఈ నెంబర్కి కాల్ చేసి మహిళల్లో వచ్చే నెలసరి సమస్యలు అలాగే గర్భాశయ సమస్యల గురించి మీరు నేరుగా మాట్లాడుకోవచ్చు. నమస్తే డాక్టర్ ప్రియదర్శిని గారు.
1: నమస్తే అండి.
0: డాక్టర్ ప్రియదర్శిని గారు, మహిళల్లో వచ్చే సాధారణ గైనిక్ సమస్యలు ఏంటి, ఎందుకు వస్తాయి?
1: నార్మలీ ఇప్పుడు మనం కామన్గా చూసేది ఏంటి అని అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అంటే నెలసరి అనేది రెగ్యులర్గా ఎవ్రీ 28 to 30 డేస్కి రాకపోవడం. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే వైట్ డిశ్చార్జ్ ఆర్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఉండటము. ఈ రెండు సమస్యలు మనం ఎక్కువగా చూస్తున్నాము. ఇవి ఎందుకు వస్తాయి అని అంటే మొదటిది వచ్చేసి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అంటే నెలసరి అనేది సరిగ్గా 28 to 30 డేస్కి రాకుండా 1.5 మంత్ 2 మంత్స్కి అలాగ రావడం. మోస్ట్ కామన్గా ఎవరికి చూస్తున్నాము అని అంటే మ్యారీడ్ అయిన వాళ్ళకి చూస్తున్నాము, ఇప్పుడు అన్మ్యారీడ్ వాళ్ళకి, టీనేజ్ గర్ల్స్కి కూడా చూస్తున్నాం. బికాస్ మన డైటరీ చేంజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్ వలన ఈ నెలసరి సమస్యలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి. అండ్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ వైట్ డిశ్చార్జ్ లాంటివి అని అంటే మనం హైజీన్ మెయింటైన్ చేయకపోవడము. అండ్ ఇప్పుడు యంగ్ వాళ్ళకి అవనివ్వండి అండ్ మ్యారీడ్ వాళ్ళకి అవనివ్వండి, బికాజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ వలన డయాబెటీస్ అనేది, అంటే షుగర్ వ్యాధి అనేది ఎక్కువైపోతుంది, దాని వలన కూడా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తున్నాయి.
0: డాక్టర్ ప్రియదర్శిని గారు, ఇప్పుడు గర్భాశయ సమస్యలు, గర్భాశయ మొక్క సమస్యల గురించి కూడా మాట్లాడుకున్నాము. అసలు ఇవి, ఈ సమస్యలు ఎందుకు ఈ మధ్యలో ఎక్కువ కనిపిస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి?
1: నెలసరి సమస్యలు మనం ముందుగా చెప్పుకున్నట్టు మన లైఫ్ స్టైల్ చేంజెస్, డైటరీ హ్యాబిట్స్, అంటే ఎక్కువ షుగరీ స్వీట్స్ తీసుకోవడము, ఆర్ జంక్ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఆయిలీ ఫుడ్స్ తీసుకోవడము, బయట ఫుడ్ తీసుకోవడము, వెజిటబుల్స్ అనేవి తక్కువ తీసుకోవడము, రెడ్ మీట్ లాంటివి ఎక్కువ తీసుకోవడం వలన ఈ సమస్యలన్నీ వస్తున్నాయి.
0: ఒక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, నమస్తే అండి. మీ పేరు అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు సరస్వతి మేడం, నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి.
2: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
1: గుడ్ ఆఫ్టర్నూన్ మా, చెప్పండి.
2: నాది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మేడం. ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ ప్రయాణం వచ్చేస్తాయి. సో అలా రావడం ఏమైనా ఇష్యూ అడుగుదామని.
1: అంటే ఇప్పుడు మీకు 28 డేస్ తీసుకుంటే ఎన్ని రోజులకు ఒకసారి వస్తుందమ్మా? అంటే ఎవ్రీ 15 డేస్కి వస్తుందా, లేకపోతే 22-23 డేస్కి అలాగ వస్తుందా?
2: అంటే లాస్ట్ మంత్ నేను 31st అయ్యాను, మళ్ళీ 24th ఇవాళ అయిపోయాను.
1: 1 వీక్ అయ్యారు, అంటే 24 డేస్కి అయ్యారు. సి, మనం నార్మల్గా 28 డేస్ది తీసుకుంటాం పీరియడ్, రెగ్యులర్ ఎన్ని డేస్కి అవ్వాలి అనేది 28 డేస్ సైకిల్ లాగా తీసుకుంటాం. సో 28 డేస్ సైకిల్ నుంచి 1 వీక్ ముందు, అంటే 21 డేస్ ఆర్ 1 వీక్ తర్వాత, అంటే 35 డేస్, ఈ 21 to 35 డేస్ ఎప్పుడు వచ్చినా పర్వాలేదు, అంత పెద్ద సమస్య ఏమి కాదు. అదే మరి 21 డేస్ కంటే తక్కువ రావడం, 35 డేస్ కంటే ఎక్కువ రోజులు రావడంతో మాత్రం ప్రాబ్లం అవుతుంది. అప్పుడు మాత్రం మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి వస్తుంది.
2: మాక్సిమం 24 డేస్
1: అలాగా వస్తే ఓకే, నో ప్రాబ్లం. కాకపోతే అట్లా వచ్చినప్పుడు మీకు ఏమైనా హెవీ బ్లీడింగ్ అవుతున్నాయా, క్లాట్స్ అంటే గడ్డల్లాగా పడుతుందా, సివియర్ పెయిన్ వస్తుందా ఏమైనా ఉంటే మాత్రం కన్సల్ట్ చేయాల్సి వస్తుంది.
2: ఓకే. అండ్ ఇంకోటి మేడం, ఫ్రమ్ లాస్ట్ 6 మంత్స్ డిశ్చార్జ్ అనేది అంతకు ముందు వరకు బాగానే ఉండేది, బట్ లాస్ట్ 6 మంత్స్ నుంచి ఎక్కువ లేదు అన్నమాట.
1: వైట్ డిశ్చార్జ్ అనేది
2: కాదు,
1: బ్లీడింగ్ అంటున్నారా మీరు? అంటే మీకు ఇంతకు ముందు ఎన్ని డేస్ అయ్యేది, ఇప్పుడు ఎన్ని డేస్ అవుతుంది?
2: ఇంతకు ముందు కూడా 7 డేస్, ఐ మీన్ మొత్తం కంప్లీట్ 7 డేస్ అవ్వకపోయేది, 7th డే వరకు అలా చూపించేది. ఫస్ట్ 3 డేస్ మాత్రమే బాగా అయ్యేది, ఇంకా దాని తర్వాత కొంచెమే అయ్యేవే. ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఉంది, కాకపోతే ఫస్ట్ 2-3 డేస్ బాగా అయ్యేది అనమాట ఇంతకు ముందు. ఇప్పుడు ఏమంత అంతగా అవ్వట్లేదు.
1: ఓకే, సారీ. మీ ఏజ్ తెలుసుకోవచ్చా అండి? మీ ఏజ్ తెలుసుకోవచ్చా?
2: 27 ఇయర్స్.
1: ఓకే, మీరు మ్యారీడా? లేదు. మీ ఏం జాబ్ చేస్తారు, మీరు వర్కింగా చదువుతున్నారా ఏంటి? వర్కింగ్, సాఫ్ట్వేర్. నైట్ షిఫ్ట్స్ ఉంటాయా మీకు? స్లీప్ అనేది ఎలా ఉంటుంది, ప్రాపర్ స్లీప్ ఉంటుందా లేదా? సో ఈ బ్లీడింగ్ అనేది తగ్గుతుంది ఇట్లా అనుకుంటే, మీరు ప్రాపర్గా ఫ్లో అయ్యేది ఇంతకు ముందుకి కంపారిటివ్లీ ఇప్పుడు తగ్గింది అని అంటే బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ ఇన్ యువర్ బాడీ. మీ బాడీలో హార్మోనల్ చేంజెస్ వలన ఇట్లా అవుతుంది. సో మీరు ప్రాపర్ డైట్ చేయడము, అంటే జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడము, హెల్దీ డైట్ తీసుకోవడము, అండ్ ప్రాపర్ స్లీప్, కంటిన్యూస్ 7 to 8 hours ఆఫ్ స్లీప్ ఉండడము. అండ్ ఇంకొకటి మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నవీ డేస్ మీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో ఏముంటుంది అని అంటే, నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, డే అంతా వచ్చి పడుకుంటాం, మాకు వర్కౌట్ చేయడానికి టైం ఉండట్లేదు, ఇదే రీజన్ చెప్తారు. సో అట్లీస్ట్ 24 hours మీరు 30 minutes కూడా మీకోసం మీరు స్పెండ్ చేయకపోతే ఎలా? సో 30 minutes అనేది వర్కౌట్ మాత్రం కంపల్సరీ చేయాలి, అప్పుడు కానీ మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అంటే మేజర్ ప్రాబ్లమ్స్ మెడిసిన్స్ యూజ్ చేయాలి అలాంటి వరకు వెళ్లకుండా సింపుల్ డైట్ అండ్ ఎక్సర్సైజ్, డైట్ అండ్ ఎక్సర్సైజ్తో మీ పీరియడ్స్ని మీరే, ఎక్కడ హాస్పిటల్కి కూడా వెళ్ళిన అవసరం లేదు, మీరే మీరు క్యూర్ చేసుకోవచ్చు ఇట్లాంటి చిన్న చిన్న సమస్యల్ని, మేజర్ సమస్యలు కాదు, చిన్న చిన్న పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్. ఫస్ట్ మనం డాక్టర్ దగ్గరికి పోయినా డైట్ అండ్ ఎక్సర్సైజ్ చెప్తాం, తర్వాత హార్మోన్ పిల్సా వాట్ ఎవర్ ఏంటి అన్నది చూస్తాము. సో డైట్ అండ్ ఎక్సర్సైజ్ చేయండి, ప్రాపర్ స్లీప్ తీసుకోండి, అండ్ మీ పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి.
2: మేడం ఇంకోటి, ఒకసారి 10 days గ్యాప్ కూడా వస్తుంది అన్నమాట. ఇప్పుడు నార్మల్ 1 week ఉంది, ఒకసారి 10 days అలా కూడా వస్తుంది.
1: 10 days దాటిపోయిద్దా?
2: దాటిపోదు. సపోజ్ నాది 11th ఉంది అనుకోండి, ఫస్ట్ కే అయిపోయేదాన్ని.
1: అటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఒకసారి కలవండి మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని, ఒకసారి కన్సల్ట్ చేయండి, గైనకాలజిస్ట్ ని. ఓకేనా? థ్యాంక్ యూ.
0: మీరు వింటున్నారు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో. నెలసరి సమస్యలు, అలాగే గర్భాశయ సమస్యలు, గర్భాశయ ముఖద్వార సమస్యల గురించి డాక్టర్ ప్రియదర్శిని పంపన్ గారు, ప్రముఖ గైనకాలజిస్ట్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ నెంబర్లకు కాల్ చేసి మీకేమైనా గైనిక్ సమస్యలున్నా, నెలసరి సమస్యలున్నా, గర్భాశయ సమస్యలున్నా, గర్భాశయ ముఖద్వార సమస్యలున్నా కూడా డాక్టర్ ప్రియదర్శిని గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. డాక్టర్ ప్రియదర్శిని గారు, ఇప్పుడు గర్భాశయానికి సంబంధించి సాధారణంగా కనిపించే సమస్యలు ఏంటండి?
1: గర్భాశయంలో గడ్డలు అంటారు, అంటే ఫైబ్రాయిడ్స్. ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల కూడాను ఇది ఏజ్ని బట్టి అవి కాజ్ చేసే డిసీజెస్ అనేసి డిఫరెంట్గా ఉంటాయి. లైక్ ఇప్పుడు రిప్రొడక్టివ్ ఏజ్ అంటే మ్యారీడ్ వాళ్ళు 25 to 35 years ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏంటి అని అంటే, అది ఉన్న లొకేషన్ని బట్టి ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆర్ అదర్వైజ్ పెరిమెనోపాజ్ అంటాము, అంటే 40-45 ఆ ఏజ్ గ్రూప్లో వచ్చేసి హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఫైబ్రాయిడ్స్ గురించి. ఇంకొకటి ఏంటి అంటే, మోస్ట్ కామన్ నవీ డేస్ మీరు అందరూ కూడా వినే ఉంటారు, HPV వ్యాక్సిన్, సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్. సో ఇదేంటి అని అంటే, ఇది ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ సర్వైకల్ క్యాన్సర్ ఇన్ ఇండియన్ ఉమెన్. ఎందుకు అని అంటే, ఎర్లీ మ్యారేజెస్ అవ్వడము అండ్ బికాస్ ఆఫ్ అన్హైజినిటీ, మల్టిపుల్ చిల్డ్రన్ ఉండడము, మల్టీప్యారిటీ అంటాం దాన్ని, ఇట్లాంటివన్నీ అండ్ హై రిస్క్ బిహేవియర్ ఆఫ్ ది హస్బెండ్ ఉండడం ఆర్ ఫీమేల్ ఉండడం, వీటన్నిటి వల్ల సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి ఏంటి అంటే, ప్రివెన్షన్ అండ్ స్క్రీనింగ్ ఈ రెండు ఉంటాయి. ప్రివెన్షన్ ఏంటి, ఎలా తీసుకుంటాము అంటే, లైక్ వ్యాక్సిన్, మనం చిన్నపిల్లలకి ఎలాగ వ్యాక్సిన్ ఇస్తాము బీసీజీ పోలియో అలానే, దీనికి కూడా వ్యాక్సిన్ ఉంటుంది. ఈ వ్యాక్సిన్ని 9 to 14 years బాయ్స్ అండ్ గర్ల్స్కి ఇవ్వచ్చును, అండ్ 15 to 45 years టీనేజ్ గర్ల్స్ ఆర్ మ్యారీడ్ ఉమెన్ కూడా తీసుకోవచ్చును. దీంతో ఏమవుతుంది అంటే, మనం HPV ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా HPV ఇన్ఫెక్షన్ అనేది ఎవ్రీ ఉమెన్ ఇన్ దేర్ లైఫ్ ఎప్పుడో ఒకసారి వస్తుంది. యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి అది నలిఫై చేయడానికి, కంట్రోల్ చేయడానికి ఉంటుంది. ఆర్ అదర్వైజ్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటే, అది వస్తుంది పోతుంది వస్తుంది, ఒక ట్రిగ్గర్ పాయింట్, థ్రెషోల్డ్ పాయింట్ వచ్చినప్పుడు అది మనకి క్యాన్సర్కి తారితీసే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసమని సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఎవ్రీ మ్యారీడ్ విమెన్ ఫర్ ఎవ్రీ 3 years ప్యాప్ స్మియర్ స్క్రీనింగ్ అనేది ఉంటుంది. ఈ ప్యాప్ స్మియర్ స్క్రీనింగ్ అంటే ఏం లేదు, జస్ట్ ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేసి ఆ సర్వైకల్ సెల్స్ని తీసి టెస్ట్కి పంపిస్తారు. ఇది సింపుల్ OPD ప్రొసీజరు, దానికి ఏమి అనిస్తీషా కానీ ఓటీ ఆపరేషన్ థియేటర్లో చేయాలి అట్లా ఏమి ఉండదు. సింపుల్ మీరు వచ్చి ఒక 10 minutes డాక్టర్ తోటి మీ ప్రాబ్లం చెప్పి డాక్టర్ చూసి తీద్దాము అని అంటే తీసుకొని జస్ట్ మీరు వెళ్ళిపోవచ్చును. జస్ట్ సింపుల్ ప్రొసీజరు. స్క్రీనింగ్ ఎందుకు చేస్తాము అని అంటే, ఏమైనా చేంజెస్ ఉన్నాయి, ఎర్లీ చేంజెస్ ఉంటే మనం ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు, దానికి తగ్గ ట్రీట్మెంట్ చేయొచ్చు.
0: ప్రియదర్శిని గారు చాలా బాగా చెప్పారు సర్వైకల్ క్యాన్సర్ ఎలా వస్తుంది, హెచ్పీవీ ఇన్ఫెక్షన్ గురించి, అలాగే ఫైబ్రాయిడ్స్ గురించి కూడా చెప్పారు. కానీ ఇంకా ఈ మధ్యలో మనం బాగా వింటున్నది ఏంటంటే ఎండోమెట్రియాసిస్. అసలు ఈ ఎండోమెట్రియాసిస్ అంటే ఏంటి?
1: ఎండోమెట్రియోసిస్ అంటే ఎవ్రీ మంత్ విమెన్కి రెగ్యులర్గా పీరియడ్స్ రూపంలో షెడ్ అయ్యే బ్లీడింగ్ అనేది ఎండోమెట్రియల్ లేయర్ అని ఉంటుంది. అంటే గర్భాశయం లోపలి పొర, ఉంటుంది. ఈ గర్భాశయం లోపలి పొర అనేది ఎవ్రీ మంత్ మనకి బ్లీడింగ్ రూపంలో పోతుంది. ఒక్కొక్కసారి అంటే దానికి డిఫరెంట్ డిఫరెంట్ థియరీస్ ఉంటాయి. ఆ ఒక్కొక్కసారి ఆ ఎండోమెట్రియం ఎవ్రీ మంత్ షెడ్ అయ్యేది మనకి యూట్రస్ మజిల్లోకి వెళ్తే దాన్ని ఎడినోమయోసిస్ అంటాము. ఆర్ అదర్వైజ్ ఆ ఎండోమెట్రియల్ టిష్యూ అదర్ దాన్ యూట్రైన్ టిష్యూ అంటే లైక్ ఓవరీస్, ఫలోపియన్ ట్యూబ్స్, లోపలున్న ఇంటర్నల్ ఆర్గాన్స్ లైక్ యూరినరీ బ్లాడర్ అంటే మూత్రాశయము, ఆర్ వెనకాతలున్న మన ఇంటెస్టైన్స్ పేగులు వాటికి అంటుకొని అక్కడ అది ఎవ్రీ మంత్ మనకి హార్మోన్ చేంజెస్ ఎలా అవుతాయి, ఎలాగ మన యూట్రస్ గర్భాశయం లోపలి పొర అనేది ఎవ్రీ మంత్ రెస్పాండ్ అవుతుందో ఆ ఎక్స్ట్రా ఉన్న టిష్యూ కూడాను బయట యూట్రస్ బయటన రెస్పాండ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది అనంటే సో మనకి అవుట్లో అనేది బ్లీడింగ్ రూపంలో పోతుంది ఎవ్రీ మంత్. కానీ లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్కి ఉన్నప్పుడు బ్లీడింగ్ రూపంలో పోదు కాబట్టి అది అక్కడ ఎవ్రీ మంత్ కలెక్ట్ అవుతూ ఉంటుంది. లైక్ ఎండోమెట్రియోటిక్ సిస్టు, ఓవరీలో సిస్ట్ వచ్చింది అని అంటారు కదా ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అని, అదే అనమాట. ఎవ్రీ మంత్ కలెక్ట్ అవుతూ ఉండడం వలన అది సిస్ట్ రూపంలో అంటే ఒక ఫ్లూయిడ్ ఫిల్డ్ సిస్ట్ లాగా బ్యాగ్ లాగా తయారవుతుంది. దీని వలన తనకి సివియర్గా పీరియడ్స్ అప్పుడు పెయిన్ రావడము ఆర్ ఇన్ బిట్వీన్ కూడా పెయిన్ ఉండడము ఇట్లాంటివన్నీ ఉంటాయి. అండ్ వన్ మోర్ మేజర్ థింగ్ ఏంటి అంటే ఈ ఎండోమెట్రియోసిస్ వలన కూడాను ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్.
0: మీరు వింటున్నారు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మహిళల్లో వచ్చే నెలసరి సమస్యలు, గర్భాశయ సమస్యలు, గర్భాశయ ముఖ ద్వారా సమస్యల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి మీకేమైనా గైనకాలజిస్ట్ ప్రాబ్లం ఉన్నా, నెలసరి సమస్యలున్నా, గర్భాశయ సమస్యలున్నా, గర్భాశయ ముఖ ద్వార సమస్యలున్నా డాక్టర్ ప్రియదర్శిని పంపన గారు ప్రముఖ గైనకాలజిస్ట్ నారు ఈ నేరుగా సమాధానాలు పొందవచ్చు. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి అమ్మా.
3: మేడం నాకు మ్యారేజ్ అయింది, ఒక పాప 7 ఇయర్స్. అయితే వైట్ రెడ్ మామూలు పీరియడ్ టైమ్ లో కాకుండా మామూలుగా కూడా అవుతుంది మేడం.
1: ఓకే, మీ పేరేంటండి?
3: చిన్నబాయి మేడం.
1: చిన్నబాయి గారు, మీ వయసు ఎంత అండి?
3: 30 ఇయర్స్.
1: సో మీకు నార్మల్గా నెలంతా అవుతుందా వైట్ డిశ్చార్జ్ అనేది పీరియడ్ వచ్చే ముందులే అవుతుందా?
3: పీరియడ్ రాకపోయినా కూడా అవుతుంది మేడం.
1: అటువంటప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే అది ఏమైనా హెవీగా అవుతుందా అంటే మీరు వేసుకునే బట్టలకు అవుతుందా, లేకపోతే ఏమైనా బ్యాడ్ స్మెల్ డర్టీ స్మెల్ వస్తుందా, ఆ వైట్ డిశ్చార్జ్తో పాటు దురద ఉంటుందా? అటువంటప్పుడు అది మనం వల్వో వెజినల్ ఇన్ఫెక్షన్ అంటాము. దానికి మీరు డాక్టర్ ని కన్సల్ట్
3: చేయాలి.
1: ఏం మెడిసిన్ వాడారు? ఓకే, నో ప్రాబ్లం. మీరు దానికి ఏం చేయాలి అని అంటే ఒక్కొక్కసారి మనం దాన్ని టెస్ట్ కూడా పంపించాల్సి వస్తుంది. దానికి తగ్గట్టు టెస్ట్కి పంపించి కల్చర్ అండ్ సెన్సిటివిటీ అంటాం, అది ఏదర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షనా అని ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని అప్పుడు దానికి తగ్గ మెడిసిన్ వాడాల్సి వస్తుంది, మీకు రిపీటెడ్గా వస్తుంది కాబట్టి. ఓకేనా? ఒకసారి మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ని కలవండి, మీరు మీకు వాళ్ళు హెల్ప్ చేస్తారు. థ్యాంక్ యూ.
0: డాక్టర్ ప్రియదర్శిని గారు, ఇప్పుడు కొంతమంది అంటారు గర్భాశయం కిందికి జారిపోతుంది, జారిపోయింది అని అంటారు, అసలు ఇలా ఎందుకు అవుతుంది, దీనికి రీజన్ ఏంటి?
1: గర్భాశయం కిందికి జారింది అనడాన్ని మనము యుట్రైన్ ప్రొలాప్స్ అంటాం, యుట్రైన్ యుట్రోవెజైనల్ ప్రొలాప్స్ అని అంటాము. ఇది ఎందుకు అవుతుందంటే సో మెనీ రీజన్స్. ఇంతకు ముందు ప్రీవియస్ డేస్లో నార్మల్ డెలివరీస్ అనేవి, హోమ్ డెలివరీస్ అనేవి ఎక్కువగా ఉండేవి. సో దాని వలన ప్రాపర్ కేర్ అండ్ ట్రీట్మెంట్ ఉండేది కాదు కాబట్టి ఆ మల్టిపుల్ బర్త్స్ కూడా ఉండేవి. అంటే ఒకరు 4-5 మెంబర్స్ ఉండడం, అలాగే మాక్సిమం 10 మెంబర్స్ ఉండేవాళ్ళు కూడా ఉంటారు కిడ్స్. అలాంటి వాళ్ళకి ఏంటి అని అంటే ఆ యుట్రస్ అనేది లిగమెంట్స్ తోటి అంటే సపోర్టింగ్ స్ట్రక్చర్స్ తోటి అది డైనమిక్గా ఇట్లా టైట్గా ఉంటుంది. సో మల్టిపుల్ బర్త్స్ ఉండడము అండ్ ఇంప్రాపర్ డైట్ ఇదంతా ఉండడం వలన ఆ యుట్రస్ అనేది కిందికి జారుతుంది. దాన్ని మనం యుట్రోవెజినల్ ప్రొలాప్స్ అని అంటాము. అందులో ఉన్న డిగ్రీస్ అంటే క్లాసిఫికేషన్ని బట్టి వాళ్ళకి ఏం చేయాలి, ఏజ్ని బట్టి అండ్ వాళ్ళు ఉన్న కండిషన్ని బట్టి రిమైనింగ్ అదర్ కోమార్బిడిటీస్ అంటే అదర్ వ్యాధులు ఏమన్నా ఉన్నాయా చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది.
0: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: హలో మేడం,
0: మీరు రేడియో సౌండ్ తగ్గించాలమ్మా, కాల్ కట్ అవుతుంది, రేడియోకి దూరంగా వచ్చి మాట్లాడండి.
4: నా పేరు పుష్ప అండి, మాది ఇక్కడ సమీర్పేట. నాకు 64 సంవత్సరాలు అండి. నాకు 2010 లో యూట్రస్ రిమూవ్ చేశారు. మరి ఓవరీస్ అట్లాగే ఉన్నాయి మేడం, ఓవరీస్ ఉంటే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా?
1: పుష్ప గారు, నేను డాక్టర్ ప్రియదర్శిని మాట్లాడుతున్నానండి. మీకు యూట్రస్ ఎందుకు తీసారండి 2010 లో?
4: యూట్రస్ ఎందుకు అంటే హెవీ బ్లీడింగ్ అయ్యేది మేడం.
1: హెవీ బ్లీడింగ్ అయింది అని చెప్పి
4: నాకు HB% పైకి వచ్చింది. తర్వాత కొంచెం గర్భసంచి వాపు వచ్చిందని మన హన్మకొండలో రోహిణి హాస్పిటల్లో తీసేశారు.
1: ఓకే, సరే. అప్పుడు మీకు ఓవరీస్ ఉంచారు?
4: అవునాయండి.
1: ఓకే, దాంతో ఏమీ ప్రాబ్లం కాదు, అది వాళ్ళు చేసింది మంచి పని. ఎందుకు అనంటే ఓవరీస్ యూట్రస్ రెండూ తీసేస్తే మీకు తర్వాత వచ్చే అంటే బీపీ షుగర్ అవనివ్వండి, కొలెస్ట్రాల్ అవనివ్వండి, హార్ట్ ఇష్యూస్ అవనివ్వండి ఎర్లీగా వస్తాయి. సో మీకు ఓవరీస్ వాళ్ళు ఉంచి మంచిదే చేశారు. అది ఉన్నంత మాత్రాన్ని ఇప్పుడు మీకు ఏమీ ప్రాబ్లం ఉండదు.
4: అదే మేడం, నైట్ యూరిన్ అసలు వచ్చింది వస్తుంది కానీ బాత్రూమ్ పోయే వరకు కంట్రోల్ కాలేకపోతుంది మేడం.
1: అది దానికి మీరు యూరినరీ ఇన్ఫెక్షన్ లేకపోతే దానికి ఏమన్నా కొన్ని ఎక్సర్సైజెస్ చేయాలా ఏంటి అన్నది మీకు చెప్తారు. ఓవరీస్ ఉండడం వలన మీకు అదేం ఉండదండి. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా లేకపోతే ఇంకా వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి. ఓవరీస్ కి మీ యూరిన్ కి ఊరుకూరికే రావడము దానికి ఏమి రిలేషన్ సంబంధం ఏమీ ఉండదు. ఓకే అమ్మా.
0: డాక్టర్ ప్రియదర్శిని గారు, ఇప్పుడు పుష్ప గారు అన్నారు గర్భసంచి వాపు వచ్చింది అందుకే గర్భ తీసేశారని. అసలు ఈ గర్భసంచి వాపు ఎందుకు వస్తుంది?
1: గర్భసంచి వాపు అని అంటే ఎండోమెట్రియం, మనం ఎవ్రీ మంత్ షెడ్ అయ్యే ఎండోమెట్రియం అనేది థిక్నెస్ మనం నార్మల్గా ఎంఎంలో అనేసి మెజర్ చేస్తాము. ఈ థిక్నెస్ అనేది ఎక్కువగా ఉంది అని అంటే కామన్ యూజ్ చేసే వర్డ్ ఏంటి అంటే గర్భసంచి వాపు ఉంది దాని వలన బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అనేసి అంటాము. దీనికి ఏంటి అంటే ఇంతకు ముందు గర్భసంచి వాపు ఉంది బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అనుకుంటే గర్భసంచి రిమూవ్ చేయాల్సిన సర్జరీస్ చేసేవాళ్ళు. నవేడేస్ ఏంటి అనంటే ఆ వాపు ఉంటే దాన్ని బయాప్సీ లాగా తీసి అది టెస్ట్ చేసిన తర్వాత అది హార్మోనల్ చేంజెస్ వలనే ఇలా అవుతుంది, అదర్ దాన్ క్యాన్సర్ అట్లాంటి ఏం ప్రాబ్లమ్స్ లేవు అనుకున్నప్పుడు మాత్రం ఇప్పుడు వేరే అంటే యూట్రస్ని ప్రిజర్వ్ చేయాల్సిన మెడిసిన్స్ కూడా వచ్చాయి. అందులో ఒకటి ఏంటి అనంటే మనం ఇంటర్ ప్రెగ్నెన్సీ ఇంటర్వెల్ ఎక్కువగా ఉండడం కోసం కాపర్టీ లూప్ ఎలాగా వేస్తారు దీనికి కూడాను హార్మోన్ ఇంప్రిగ్నేటెడ్ లూప్ అనేసి ఉంటుంది, దాన్ని మనం మెరీనా అంటాం. ఆ మెరీనాని ఇన్సర్ట్ చేస్తే అది లోకల్గా హార్మోన్ని రిలీజ్ చేయడం వల్ల సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఇంకొకటి ఏంటి అని అంటే తనకి ఆ బ్లీడింగ్ ఇష్యూ కూడా నెమ్మది నెమ్మదిగా ఒక 3-6 మంత్స్లో రిజాల్వ్ అవుతుంది. దాంతోపాటు హిమోగ్లోబిన్ అది తక్కువ ఉంటే దానికి సపోర్టింగ్ మెడిసిన్ అది యూజ్ చేయొచ్చును.
0: హలో నమస్తే అండి, మీ పేరు అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి. డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి, మాట్లాడండి. చెప్పండి, మీ కాల్ డిస్టర్బెన్స్ వస్తుంది. చెప్పండి, మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి.
5: హలో
0: డాక్టర్ ప్రియదర్శిని గారు, ఇప్పుడు గర్భసంచి గురించి మాట్లాడుతున్నాం, గర్భం దాల్చడం గురించి చెప్తున్నారు కాబట్టి ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను. మామూలుగా గర్భాశయ సమస్యలు ఉంటే గర్భం దాల్చడం మీద కూడా ప్రభావం చూపుతుంది అని అంటారు, ఇది నిజమేనా? ఉంటే ఎలా చూపుతుంది?
1: ఇప్పుడు ఒకటి, గర్భాశయం లోపలి పొర, అది వాపు అని అన్నారు కదా, అలా ఎండోమెట్రియల్ పాలిప్స్ ఏమైనా ఉన్నాయా? అండ్ ఇంతకు ముందు మనం ఒకటి డిస్కస్ చేసాం కదా, ఫైబ్రాయిడ్స్ అనేవి, ఆ ఫైబ్రాయిడ్స్ ఉంటే ఉన్నాయా లేదా, ఉంటే అవి ఏ లొకేషన్లో ఉన్నాయి? లైక్ ఇప్పుడు ఎండోమెట్రియంకి దగ్గరగా ఉన్నాయి అంటే అవి కూడా ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చును. అదే ఎండోమెట్రియంకి దూరంగా ఉన్నాయి అంటే దాన్ని మనం ఏమంటామంటే సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్స్ అంటాము, వాటితోటి ఏమీ ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అని అంటే, ఇందాక మనం అనుకున్నాం కదా ఎండోమెట్రియం అనేది మజిల్లోకి ఇన్వాడ్ అయితే దాన్ని ఎడినోమయోసిస్ అంటాము, ఆర్ యుట్రస్ బయట స్ట్రక్చర్స్కి వస్తే ఎండోమెట్రియోసిస్ అని అన్నాం కదా, అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ప్రెగ్నెన్సీకి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
0: మీరు వింటున్నారు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో. మహిళల్లో నెలసరి సమస్యలు, గర్భాశయ సమస్యలు, అలాగే గర్భాశయ ముఖద్వార సమస్యలు, వీటితో పాటు మీకు ఇంకేమన్నా గైనిక్ సమస్యలుంటే 2324-0852, 2324-0853, 2955-0923 ఈ నెంబర్కు ఫోన్ చేసి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియదర్శిని పంపన్ గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. మీరు వింటున్నారు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం.
5: పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
6: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567457.
0: హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అండి, చెప్పండి.
7: కాళ్ళు చేతులు కూర్చున్నాయి.
1: హలో అండి, నేను డాక్టర్ మాట్లాడుతున్నాను. మీ మిసెస్ ఏజ్ ఎంత అండి?
7: 40-42.
1: ఎందుకు తీసేశారండి గర్భసంచి?
7: అంటే కొద్దిగా అది క్యాన్సర్ కంటలు వచ్చినాయి.
1: అంటే గర్భాశయం గడ్డలు, ఫైబ్రాయిడ్స్ అన్నారు అండి?
7: గడ్డలు వచ్చినాయి.
1: దాని వల్ల ఆమెకి ఎక్కువగా నెలసరి బ్లీడింగ్ అవుతా ఉండేదా?
7: రక్తం వస్తుంది.
1: ఓకే, అంటే మీరు గర్భసంచి తీసేసారు కాబట్టి కొంచెం వీక్నెస్ అది అనేది మాత్రం ఉంటుందండి. దానికి సప్లిమెంటరీ మెడిసిన్స్, తన్ని ఎగ్జామినేషన్ చేసిన తర్వాత సప్లిమెంటరీ మెడిసిన్స్ అంటే ఏంటంటే కాల్షియం, వైటమిన్ డి ట్యాబ్లెట్స్ వేసుకోవడం కానీ, హీమోగ్లోబిన్ చెక్ చేసుకొని, హీమోగ్లోబిన్, బీ12 వైటమిన్స్ చెక్ చేసి దానికి సంబంధించిన మెడిసిన్స్ యూజ్ చేయడం వలన మీ ఇప్పుడున్న సమస్యని మీరు తగ్గించుకోవచ్చు.
7: కొన్ని రోజులు వాడింది
1: ఎప్పటికీ వాడేదంటూ ఏముండదండి. తనకి మెయిన్ కాజ్ అంటే ఎందుకు కాళ్ళు చేతులు లాగుతున్నాయి అనేది మెయిన్ రీజన్ పట్టుకుంటే దాన్ని ఒకేసారి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది.
7: అంటే దీనివల్ల
1: ఇంకా తీసేశారు కదండి, ఇంకా తీసిన తర్వాత ఇంకా తీసేశారు కాబట్టి కొంచెం హెల్దీ డైట్ అది మెయింటైన్ చేయాలి తను. అంటే ఆకుకూరలు, కూరగాయలు అవి ఎక్కువ తీసుకోవడం లాంటివి చేయాలి. అండ్ బీపీ షుగర్ రాకుండా చూసుకోవాలి, వస్తే దానికి తగ్గట్టు మెడిసిన్స్ అవి వాడాలి. ఏముండదు, ఇప్పుడు బ్లీడింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది కదా, తగ్గిపోయింది కదా మీకు. అదేం లేదు కదా, ఇంకా మళ్ళీ దానితోటి ఇక బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అంటూ ఏమీ రావు. వేరేవి ఏమైనా ఉంటే దానికి తగ్గ మెడిసిన్స్ యూజ్ చేస్తే సరిపోతుంది.
0: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
8: హలో మేడం, నేను చికినవాడు కమల మేడం నా పేరు.
0: చెప్పండి కమల గారు.
8: మా కోడలు ప్రెగ్నెంట్ అయింది మేడం.
1: చెప్పండి అమ్మా.
8: అయితే అది ఆమె అది నెల 15 రోజులకు మళ్ళా కడుపు నొస్తుంది అని బాగా బాధపడి డేట్ అయింది మేడం. దానికి ఏమన్నా చెప్తారా?
1: అంటే ప్రెగ్నెన్సీ వచ్చి తెలిసింది ఎన్ని రోజులకు తెలిసింది మీకు నెలసరి మిస్ అయిన తర్వాత?
8: వారం రోజులకు చూసినాం మరి.
1: వెంబటి మరి డాక్టర్ ని కన్సల్ట్ చేయలేదా మీరు?
8: చేయలేదు మేడం, కొంచెం రెండు నెలల తర్వాత చూద్దామని.
1: అట్లానే అట్లాంటియే చేస్తారు, రెండు నెలలకు వెళ్దాం మూడు నెలలకు వెళ్దాము డాక్టర్ దగ్గరికి అని. డాక్టర్ దగ్గరికి మీరు ప్రెగ్నెన్సీ మిస్ అయింది అని, అదే పీరియడ్ మిస్ అయింది అనేసి మీరు ఎప్పుడైతే చూసుకుంటారో అప్పుడు డాక్టర్ గారిని కలిస్తే ఏమ

0: నాకు ఏమన్నా సమస్యలు ఉన్నాయా ఏంటి అనేది చూసి దానికి తగ్గ మెడిసిన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ 2 నెలలకు 3 నెలలకు వెళ్దాము అనుకుని అనుకుంటే ఇట్లాంటివే అవుతాయి. ఎప్పుడైనా కానీ పీరియడ్ మిస్ అయింది, ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాము, పాజిటివ్ వచ్చింది అని అంటే ఇమీడియట్ గా అట్లీస్ట్ ఆ రోజు కాకపోయినా నెక్స్ట్ డే అన్నా వెళ్ళి మీ డాక్టర్ గారిని కలవాలి. ఓకేనా? దాంతో ఏం కాదు, ప్రాబ్లం ఏం ఉండదు. మళ్ళా ఒక 3 మంత్స్ గ్యాప్ తీసుకొని ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చు. అవునమ్మా, తనని చూసి ఇస్తారు.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో
2: హలో,
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ రేడియో సౌండ్ తగ్గించండి, లేకపోతే కాల్ కట్ అవుతుంది. రేడియో దూరంగా వచ్చి మాట్లాడండి, చెప్పండి మీ సమస్య ఏంటో.
2: ఇప్పుడు లేడీస్ గురించి ప్రోగ్రామ్ నడుస్తుంది, అదే నా ఇది అని.
1: మీ సమస్య ఏంటో చెప్పండి.
2: మా భార్యకు 55 ఏజ్ ఉంటది. ఇప్పుడు ఒక 1 మంత్ కింద వైట్ ఎక్కువ అవుతున్నది, అంటే ఎక్కువ అంటే నార్మల్ ఇట్లా అప్పుడప్పుడు అవుతున్నది అనమాట.
0: తనకి నెల సార్లు ఆగిపోయినాయా అండి? నెల నెల అవ్వడం ఆగిపోయిందా?
2: అయిపోయింది, అయిపోయి ఒక 2 ఇయర్స్ అయిపోయినది.
0: ఒకసారి అట్లా ఆగిపోయిన తర్వాత వైట్ డిశ్చార్జ్, అది బ్లీడింగ్ కానీ వైట్ డిశ్చార్జ్ కానీ కనిపిస్తే ఒకసారి డాక్టర్ని కలవాల్సి వస్తుందండి. అంటే జస్ట్ ఇన్ఫెక్షన్ లాగా ఏమైనా ఉందా చూసేసి మెడిసిన్స్ ఇస్తారు దానికి తగ్గట్టుగా.
2: ఇంకొకసారి రెడ్ అనిపించిందంటే దాని తర్వాత మళ్ళీ ఏంటంటే అయితే అప్పుడప్పుడు జనరేట్గా కొంచెం కనిపిస్తున్నది అనమాట.
0: ఒకసారి మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయండి, ఏమున్నది చూసి చెప్తారు.
2: ఓకే మేడం.
1: డాక్టర్ ప్రియదర్శిని గారు, ఇప్పుడు కొంతమందికి పదే పదే గర్భస్రావం అవుతుందని అంటారు, అంటే దీనికి కారణం ఏంటండి?
0: దీన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ ఆర్ బ్యాడ్ ఆబ్స్ట్రిక్ హిస్టరీ అంటాము దీన్ని. దీనికి రకరకాల కారణాలు ఉంటాయి, అంటే ఏదర్ ప్రెగ్నెంట్ అది మదర్లో ఉండొచ్చు, విమెన్లో ఉండొచ్చు, ఆర్ హస్బెండ్లో ఉండొచ్చును. మెయిన్ ఏంటి అని అంటే విమెన్కి వచ్చేసి ఏదర్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండడము, అదర్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండము. ఏంటి అంటే గర్భసంచిలో స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ అంటాం, అంటే లైక్ గర్భసంచిలో ఉండాల్సిన షేప్ కానీ సైజ్ కానీ తక్కువ ఉండడము, ఆర్ 2 గర్భసంచులు ఉండడము అని అంటారు కదా, అట్లాంటి ఏమన్నా ఉన్నా కూడాను రికరెంట్గా అంటే ఊరికూరికి గర్భస్రావం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి ఏంటి అని అంటే సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అని అంటాం, అంటే అది మనకి 16 to 24 weeks మధ్యలో రికరెంట్గా, అంటే 5th మంత్లో అబార్షన్ అయింది, 4th మంత్లో అబార్షన్ అయింది, ముందంతా బాగానే ఉందన్నారు, తర్వాత సడన్గా పెయిన్ కూడా ఏం లేదు, బ్లీడింగ్ అయ్యి అబార్షన్ అయిపోయింది అని అంటారు. దాన్ని సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం, అంటే గర్భాశయ ముఖ ద్వారం అనేది చిన్నగా ఉండడం, లెంత్ తక్కువగా ఉండడం, ఆర్ లూజ్గా ఉందని చెప్పి అంటారు కదా, దానివల్ల ఉండొచ్చు. ఇంకొకటి మేల్స్లో వచ్చేసి వాళ్ళకు కూడా ఏమైనా లైక్ డయాబెటీస్ ఉండడము, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండడము, అబ్నార్మల్ సిమెన్ అంటే స్పెర్మ్ కౌంట్ కానీ మార్ఫాలజీ కానీ అబ్నార్మల్గా ఉంటే కూడాను ఏర్పడే పిండం అనేది అబ్నార్మల్గా ఏర్పడడం వలన రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ అనేవి ఉంటాయి.
1: అంటే ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటండి? ఇప్పుడు కొంతమంది పాపం చాలా ఆశలతో ఉంటారు, పిల్లలు కావాలని ఫ్రీక్వెంట్గా అబార్షన్స్ అవుతుంటాయి, సో ఇలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: నార్మల్గా 1 అయింది, మ్యారేజ్ అయింది, 1 ఇయర్కో 2 ఇయర్స్కో ప్రెగ్నెన్సీ వచ్చింది, 1.5 మంత్కి ఇప్పుడు ఇంతకు ముందు ఒక కాలర్ కాల్ చేశారు, 1.5 మంత్కి పెయిన్ వచ్చి బ్లీడింగ్ అయిపోయిందమ్మా అనేసి, సో ఒకటే ఉంటే నో ప్రాబ్లం, నెక్స్ట్ది ఒక 3 మంత్స్ గ్యాప్ ఇచ్చి దానికి అంటే ముందు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాము అన్నదానికి 3 మంత్స్ ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అండ్ అదర్ ఏమైనా హార్మోన్ అబ్నార్మాలిటీస్ ఉంటే లైక్ థైరాయిడ్ కానీ షుగర్స్ కానీ ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ ఆర్ ఎక్సర్సైజ్ హెల్దీ డైట్ తీసుకొని ప్రెగ్నెన్సీని ప్లాన్ చేయొచ్చు. అండ్ సెకండ్ టైం కూడా సేమ్ ప్రాబ్లం అయింది అంటే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి వస్తుంది, అప్పుడు దానికి తగ్గట్టుగా

0: ఏం చేయాలి అన్నది చూసి మీకు సజెషన్స్ ఇస్తారు డాక్టర్.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? హలో
2: హలో అండి, నేను మిఠాపూర్ నుంచి మాట్లాడుతున్నానండి.
1: చెప్పండి అమ్మా.
2: ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానండి, ఎక్టోపిక్ ప్రెగ్నెంట్ అనేది వచ్చిందండి, కాకపోతే అది ఓవర్ రిస్క్ ఉంది. అది తీసేసిన తర్వాత కూడా బిహెచ్డి లెవెల్ ఎక్కువ కనిపిస్తుందండి, దానివల్ల అంటే ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది మాకు డౌట్ అండి.
0: ఇప్పుడు నేను డాక్టర్ని మాట్లాడుతున్నానమ్మా, మీకు ఎప్పుడు జరిగింది ఇది ఓవరీలో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది?
2: 2 డేస్ బ్యాక్ అండి.
0: మీకు ఏం చేశారు, సర్జరీ చేశారా?
2: సర్జరీ చేశారండి, లాప్రోస్కోపిక్ చేసి ఓవరీస్ కి టచ్ అయి ఉన్నాయి తీసేశారండి.
0: ఓవరీలో వచ్చిందన్నారా, ఫలోపియన్ ట్యూబ్ లో వచ్చిందన్నారు?
2: లేదండి, ఓవరీస్ కి వచ్చినాయి, బైలేటరల్ ఓవరీస్ కి వచ్చాయండి.
0: బైలేటరల్ ఓవరీస్? అంటే 2 ఓవరీస్ వచ్చినాయా?
2: అవునండి.
0: ఓకే, మీకు ఏం తీసేశారు, ప్రెగ్నెన్సీ వచ్చిన తీసేశారా, మరి ఓవరీస్ తీసేశారా?
2: ఓవరీస్ కి టచ్ అయినవి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అది తీసేశారు, కానీ స్టిల్ బీటీ లెవెల్
0: బీటా హెచ్సీజీ అంటున్నారా మీరు,
2: ఆ లెవెల్ 700-800 చూపిస్తుందండి.
0: మీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ సర్జరీ చేయకముందు ఎంత ఉంది వాల్యూ?
2: అది అప్పుడు 600 ఎంత ఉందండి, ఇప్పుడు ఏమో 750 చూపిస్తుంది.
0: ఇంజెక్షన్ ఇచ్చారా, మీకు ట్రీట్మెంట్ చేశారా?
2: ఇంజెక్షన్ కాదండి, సర్జరీ చేశారు. ఇప్పుడు మళ్ళీ స్కాన్ చేస్తే మేబీ యూటెరస్ లో ఉండొచ్చు అంటున్నారు, అంటే నేను ఇప్పుడు దానికి పాజిటివ్ గా తీసుకోవాలా, ప్రెగ్నెన్సీ వచ్చినట్టు తీసుకోవాలా?
0: ఇప్పుడు మీకు చెప్తాను, మీకు లాప్రోస్కోపీ ద్వారా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అన్నది రిమూవ్ చేశారు అని చెప్తున్నారు కదా? సో ఒక్కొక్కసారి ఏంటి అంటే హెటిరోటోపిక్ ప్రెగ్నెన్సీ అంటాము, అంటే లైక్ ప్రెగ్నెన్సీ అనేది గర్భాశయంలో రావచ్చును, అంటే అది నార్మల్ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు మీకు ఫలోపియన్ ట్యూబ్స్ ఆర్ ఓవరీస్ లో వచ్చింది అన్నారు కదా, దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాము. అలాగే 2 ప్రెగ్నెన్సీస్, గర్భాశయంలో ప్రెగ్నెన్సీ అండ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, రెండు కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి రేర్ కండిషన్స్ లో. అటువంటప్పుడు ఏం చేయాలి అని అంటే, మీరు బీటా హెచ్సీజీని ఎవ్రీ 48 అవర్స్ కి చేస్తారు. ఎవ్రీ 48 అవర్స్ కి చేస్తూ మనకి మోర్ దాన్ 50% అనేది, ఇప్పుడు సపోజ్ ఈ రోజు 500 ఉంది అంటే ఎల్లుండికి అట్లీస్ట్ అది 700 or 750 అవ్వాలి. అంటే మోర్ దాన్ 50% రైజ్ ఉంది అని అంటే సమ్వేర్ హెల్దీ ప్రెగ్నెన్సీ ఉంది అనేసి. సో మనకి కాకపోతే స్కాన్స్ లో చేయాలి అనుకున్న బీటా హెచ్సిజీ వాల్యూ 1500 ఉంటే కానీ మనకి తెలీదు, స్కాన్స్ లో ఎక్కడ కనిపించదు. సో ఎవ్రీ 48 అవర్స్ కి బీటా హెచ్సిజీ రిపీట్ చేసి వాల్యూ ఎలా ఉంది అన్న దాన్ని బట్టి మీరు డాక్టర్ కి కలిస్తే వాళ్ళు మీకు కరెక్ట్ సజెషన్స్ చేయగలుగుతారు.
2: అదే అండి, ఈ రోజు మళ్ళీ ఉంది స్కాన్, అందులో ఒకవేళ 1000-1200 వచ్చిందంటే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తారు. జస్ట్ మేము ఇంకో ఒపీనియన్ కోసం అని మిమ్మల్ని కాల్ చేసాము.
0: కరెక్ట్, స్కాన్ లో మనకి కనిపిస్తే అది 1200 వచ్చింది అని అంటే మాత్రం ఇట్స్ హెల్త్ ప్రెగ్నెన్సీ యూట్రస్ లో ఉంది అని మనం అస్యూమ్ చేసుకోవచ్చును.
2: కానీ చిన్నగా బ్లీడింగ్ అంటే జస్ట్ కనిపించింది, అంటే బ్లీడింగ్ ఎక్కువ అవ్వట్లేదు,
0: చూడాలి ఈ ప్రెగ్నెన్సీ ఉన్న ప్రెగ్నెన్సీ కూడా ఎలాగా ఉంటది ఏంటి అనేసి. అంటే ఏదైనా సర్జికల్ స్ట్రెస్ అనేది ఉంటుంది కదా బాడీ మీద, ఒకవేళ ఈ ప్రెగ్నెన్సీ గర్భాశయం యుట్రస్ లో ఉన్నా కూడా ఇది ఎలాగ రెస్పాండ్ అవుతుంది ఏంటి అన్నది మనం వెయిట్ అండ్ వాచ్ లాగా మానిటరింగ్ చేసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి.
2: అంటే ఇది పాజిటివ్ గా కన్సిడర్ చేసుకోవచ్చు అండి, అంటే కొంచెం మాకు ధైర్యంగా ఉంటదని.
0: అంటే మనం ఇప్పుడే అష్యూరెన్స్ అయితే చేయలేము, ఎందుకంటే మనకి ఎక్కడో ఒక దగ్గర ప్రెగ్నెన్సీ అనేది కనిపించాలి కదా, మీరు అన్నట్టు బీటా హెచ్సిజీ వాల్యూ రైజ్ అవుతుంది అన్నప్పుడు, రైజ్ అవుతుంది మోర్ దాన్ 50% ఉంది ఇన్ 48 అవర్స్ లో అనుకుంటే అప్పుడు మనము ప్రెగ్నెన్సీ ఉంది అనేసి అది ఎక్కడ ఉంది ఏంటి అనేది కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి.
2: ఓకే అండి.
1: మీరు వింటున్నారు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో. మహిళల్లో నెలసరి సమస్యలు, గర్భాశయ సమస్యలు, అలాగే గర్భాశయ ముఖద్వార సమస్యలు గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ నంబర్లకు కాల్ చేసి మీకేమైనా గైనకాలజిస్ట్ సమస్యలు ఉంటే మీరు డాక్టర్ ప్రియదర్శిని గారు గైనకాలజిస్ట్ గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందొచ్చు. ప్రియదర్శన్ గారు, సాధారణంగా ఋతుక్రమం గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఋతుక్రమం ఎన్ని రోజులకు రావాలి, వచ్చినా ఎన్ని రోజుల వరకు ఈ ఋతుక్రమం అనేది ఉండాలి?
0: నార్మల్గా 28 డేస్ సైకిల్ని మనం నార్మల్ రెగ్యులర్ సైకిల్ అంటాము. అంటే సపోజ్ 1st తారీఖు వచ్చింది పీరియడ్ అనుకుంటే 28 డేస్ అప్పటి నుంచి, అంటే 28th కి పీరియడ్ వచ్చింది అంటే దట్ ఈస్ రెగ్యులర్ సైకిల్స్ అంటాము. కానీ కొంతమందికి 2-3 డేస్ ముందే వస్తుంది, కొంతమందికి కరెక్ట్గా 3-4 డేస్ డేట్ తర్వాత వస్తుంది. సో దానికి ఏమంటాము అంటే 28 డేస్కి 7 డేస్ ముందు కానీ 7 డేస్ తర్వాత కానీ మనం దాన్ని నార్మల్గా తీసుకోవాలి. అంటే 28 డేస్ సైకిల్ తీసుకుంటే 7 డేస్ ముందు అంటే 21, సపోజ్ 1st తారీఖు పీరియడ్ వచ్చింది అంటే 21కి పీరియడ్ వచ్చి హెవీగా ఏం లేదు ఆర్ అలా అని తక్కువగా కూడా లేదు, నార్మల్ ఎప్పుడైనట్టే అవుతుంది అనుకుంటే దట్ ఈస్ కాల్డ్ నార్మలే 21 డేస్కి వచ్చిన. ఆర్ 35 డేస్, 28 డేస్ నుంచి 7 డేస్ ఆఫ్టర్ తీసుకుంటే 35 డేస్ అంటాం. 35 డేస్కి వచ్చిన రెగ్యులర్ 35 డేస్కి వస్తుంది ఆర్ 35 డేస్ లోపల వస్తుంది అండ్ నార్మల్ ఫ్లోనే ఉంటుంది, ఎక్కువ ఫ్లో లేదు అని తక్కువ లేదు ఆర్ బ్రౌనిష్ ఆర్ బ్లాకిష్ డిశ్చార్జ్ పీరియడ్ ముందు లేదు ఆర్ ఆఫ్టర్ పీరియడ్ కూడా లేదు, హెవీ పెయిన్ అట్లాంటివి ఏమీ లేవు అనుకుంటే దాన్ని కూడా మనం నార్మల్గా తీసుకోవచ్చు. అండ్ నార్మల్ ఫ్లో అని ఎప్పుడు అంటామే అంటే కొంతమందికి 3 డేస్ అవ్వచ్చు, కొంతమందికి 5-6 డేస్ అవ్వచ్చును. సో 3-5 డేస్ని మనం నార్మల్ ఫ్లో లాగా తీసుకుంటాం. ఆర్ మనం మెజర్ చేస్తే 70-80 ml బ్లడ్ లాస్ అనేది ఉంటుంది మనకి ఎవ్రీ పీరియడ్ ఫ్లో అనేది. సో దానికంటే ఎక్కువ ఉన్నా ఆర్ తక్కువ ఉన్నా మనం దాన్ని అబ్నార్మల్ అంటాము, పీరియడ్ ఫ్లో కానీ డ్యూరేషన్ కానీ.
1: ప్రియదర్శిని గారు, ఇప్పుడు కొంతమందికి హెవీ బ్లీడింగ్స్ అవుతుంటాయి, కొంతమందికి ఏమో చాలా తక్కువ బ్లీడింగ్ అవుతుంది పీరియడ్ టైమ్స్లో, ఇంకా చెప్పాలంటే కొంతమందికి ఏమో బ్లడ్ క్లాట్స్ అవుతుంటాయి, కొంతమందికి ఏమో పీరియడ్ టైమ్స్లో కళ్ళు తిరగడము, తల తిరగడము, వామిటింగ్స్ అవ్వడము, కడుపు నొప్పి రావడము, తలనొప్పి రావడం లాంటివి అవుతూ ఉంటాయి. ఇలా అవుతుండే వాళ్ళకి అది ఇంకా ఏదైనా అనారోగ్యానికి సంకేతమా లేకపోతే నార్మల్గా ఉంటాయా?
0: నార్మల్గా పీరియడ్ వచ్చిన రోజు పెయిన్, దాంతోపాటు కొంతమందికి లైక్ యంగ్ టీనేజ్ గర్ల్స్కి పెయిన్ ఉండి దాంతో వామిటింగ్స్ ఉండడము, నీరసంగా ఉండడము, అది వరకు ఓకే. అంటే ఎప్పుడు పెయిన్ని మనం అబ్నార్మల్ అంటాము అంటే మన డైలీ డే టు డే యాక్టివిటీస్ని ఆ పెయిన్, ఆ పీరియడ్ బ్లీడింగ్ అనేది హ్యాంపర్ చేస్తుంది. అంటే బికాజ్ ఆఫ్ పెయిన్ మనం డైలీ డే టు డే లైక్ టీనేజ్ గర్ల్స్ స్కూల్కి వెళ్ళలేకపోవడము ఆర్ కాలేజ్కి వెళ్ళలేకపోవడము, 2-3 డేస్ ఇంట్లో ఉండాల్సి రావడము, అటువంటిది ఉంటే మాత్రం అబ్నార్మల్ పెయిన్గా తీసుకోవాలి, డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. లైక్ నెక్స్ట్ కమింగ్ టు పీరియడ్ బ్లీడింగ్, లైక్ మనం ఇందాక చెప్పుకున్నట్టు 3-5 డేస్ నార్మల్ వాటరీ ఫ్లో ఉంది, క్లాట్స్ ఏమీ లేవు, లైక్ 2-3 ప్యాడ్స్ పర్ డే చేంజ్ చేస్తుంది అనుకుంటే దట్ ఈజ్ ఆల్సో నార్మల్ పీరియడ్ ఫ్లో అని అంటాము. హెవీ ఫ్లో అని ఎప్పుడు అంటామంటే ఒక 2-3 ప్యాడ్స్ ఇన్ 2 అవర్స్ అలాగ యూస్ చేయడము, పెద్ద పెద్ద క్లాట్స్ లాగా రావడము, ఆ బ్లీడింగ్ వలన వీక్ అయిపోవడము, హీమోగ్లోబిన్ పడిపోవడము, అంటే రక్తం శాతం అనేది తగ్గడము, ఇట్లాంటివి ఉన్నప్పుడు దాన్ని అబ్నార్మల్ బ్లీడింగ్ అంటాము. అప్పుడు మాత్రం డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి వస్తుంది.
1: హలో నమస్తే అండి, మీ పేరు అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, చెప్పండి స్వప్న గారు.
3: నేను పాప గురించి కాల్ చేశానండి. మా పాపకి 11 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 12 ఇయర్స్.
0: చెప్పండి అమ్మా.
3: అయితే తనకి ఈ వ్యాక్సిన్ గురించి మాట్లాడదామని ఒకసారి కనుక్కుందామని కాల్ చేశాం.
0: HPV వ్యాక్సిన్, సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి అమ్మా?
3: దాని గురించి అమ్మా.
0: మీ పాపకి 11 ఇయర్స్ ఆ ఇప్పుడు?
3: 11 ఇయర్స్ కంప్లీట్
0: అయిపోయినాయి, 12 ఇయర్స్ అయినాయి కదా. సో మీ పాపకి మీరు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ని వేయించవచ్చు. ఇప్పుడు 14 ఇయర్స్ వరకు వేయించవచ్చును. సో 2 డోసెస్ అనేవి ఉంటాయి, అంటే మనం దాని షెడ్యూల్ అనేసి 2 డోసెస్, అంటే ఇవాళ ఒకటి తీసుకుంటే 6 మంత్స్కి ఇంకొక డోస్ తీసుకోవాలి, అలాగా 2 డోసులు తీసుకోవాల్సి వస్తుంది. అందులో గార్డాసిల్ 4 అని ఉంటుంది, గార్డాసిల్ 9 అని ఉంటుంది, సర్వావ్యాక్ అని ఉంటుంది. దీన్ని గార్డాసిల్ 4 కానీ, సర్వావ్యాక్ కానీ, గార్డాసిల్ 9 కానీ ఏదైనా తీసుకోవచ్చు. రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే గార్డాసిల్ 4 కానీ గార్డాసిల్ 9కి కానీ అంటే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్ని కాజ్ చేసే వైరసెస్ అనేవి హై రిస్క్ ఉంటాయి, లో రిస్క్ ఉంటాయి. లో రిస్క్ ఏం చేస్తాయంటే యానోజెనేటల్ వార్ట్స్, అంటే అక్కడ పులిపిరులాగా రావడము కింద ప్రైవేట్ పార్ట్ దగ్గర, ఓరోఫారెంజియల్ అంటే నోట్ చుట్టూతా లోపల కానీ పులిపిరులు రావడము, అలాంటివి కాజ్ చేస్తాయి. ఇంకొకటి హై రిస్క్ ఏం చేస్తాయి అని అంటే క్యాన్సర్కి మోర్ ప్రోన్ ఉంటాయి. సో గార్డాసిల్ 9 అనేది ఏదైతే ఉందో ఆ వ్యాక్సిన్లో లో రిస్క్ వైరసెస్ని కవర్ చేస్తుంది, హై రిస్క్ వైరసెస్ని కవర్ చేస్తుంది. అదే గార్డసిల్ 4 అయితే మాత్రము ఓన్లీ హై రిస్క్ వైరసెస్ ని మాత్రమే కవర్ చేస్తుంది. అలాగే సర్వవ్యాక్ కూడా హై రిస్క్ వైరసెస్ ని మాత్రమే కవర్ చేస్తుంది. సో యంగ్ గర్ల్ కాబట్టి గార్డసిల్ 9 తీసుకుంటే బెటర్ ఉంటుంది. పర్వాలేదమ్మా, తీసుకోవచ్చును. దానికి మెచ్యూరిటీ పీరియడ్స్ రావాలనేసి ఏమీ ఉండదు, తీసుకోవచ్చును.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
4: మేము హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం మేడం.
1: చెప్పండి.
4: నాకు ఇద్దరు పాపల ట్విన్స్ మేడం. వాళ్ళకి 3 ఇయర్స్ క్రితం పుష్పవతి అయ్యారు. అప్పటి నుంచి వాళ్ళకి ఇంకా పీరియడ్ 1 మంత్ 2 మంత్స్ వచ్చింది కడుపు నొప్పితోటి. తర్వాత ఇంకా పీరియడ్ ఇర్రెగ్యులర్ అయింది మేడం.
0: అంటే ఎన్ని రోజులకు ఒకసారి వస్తుందమ్మా?
4: వాళ్ళకి అసలు డేటే రాదు మేడం.
0: అంటే అప్పుడు అవడమే మళ్ళీ అవలేదా?
4: 6 మంత్స్ వరకు చూస్తున్నా మేడం నేను, స్టార్టింగ్ కదా 6 మంత్స్ ఆగుతాము, తర్వాత అవుతారేమో అని చూస్తే ఇద్దరికి డేట్ రాలేదు. నేను హాస్పిటల్ చూపించాను చాలా హాస్పిటల్స్, అయితే స్కానింగ్ చేసి ఇప్పుడు ఎందుకు అమ్మంత టెన్షన్ పడుతున్నా, వాళ్ళకి ఎక్సర్సైజ్ అవి చేయించండి వస్తుంది అని అంటే, వాళ్ళు స్పోర్ట్స్ కూడా వేసాం మేము, అయినా కూడా వాళ్ళకి 2 మంత్స్ అట్లా స్పోర్ట్స్ వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి ఏం డేట్ అనేది రాలేదు. నేను మళ్ళీ మేడం ని కలిస్తే అప్పుడు డేట్ వచ్చింది, కానీ కడుపు నొప్పి తోటి విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది ఇద్దరికి.
0: అంటే
4: బ్లీడింగ్ కూడా ఎక్కువ కాలేదు, ఒక 1 వీక్ అవుతారు మేడం. ఒకవేళ డేట్ టాబ్లెట్ వేసుకుంటే 1 వీక్ వరకు డేట్ వస్తానే ఉంటది, కానీ విపరీతమైన స్టమక్ పెయిన్ వస్తుంది వాళ్ళకి.
0: అప్పుడు స్కాన్స్ అవి చేశారా?
4: స్కానింగ్ అది నేను ఏమన్నా అంటే, నాకు కూడా కొంచెం పిసిఓడి ఉండే మేడం పిల్లలు రాకముందుకు, నేను అప్పుడు హాస్పిటల్ చూపించుకొని టాబ్లెట్స్ వాడిన తర్వాత నాకు ట్విన్స్ పుట్టారు ఇద్దరు. నేను నాకు పీసీఓడి కదా, మా పిల్లలకు కూడా అలాగనే వస్తుందేమో, స్ట్రగుల్ అవుతారేమో మేడం, మరి ఒకసారి టెస్ట్ చేయండి అంటే ఒకసారి స్కానింగ్ రాసేది. ఒక 6 మంత్స్ క్రితం స్కానింగ్ చేస్తే పీసీఓఎస్ వచ్చింది అని చెప్పారు మేడం ఇద్దరికి.
0: ఓకే, మీ పిల్లలు లా ఉంటారమ్మా? వెయిట్ ఎక్కువ ఉంటారా, సన్నగానే ఉంటారా?
4: అయితే చిన్నగా ఉన్నప్పుడు వెయిట్ తక్కువనే ఉన్నారు మేడం. అయితే ఇప్పుడు ఇద్దరులో ట్విన్స్ లో ఒక ఆమె సన్నగా అవుతుంది, ఒక ఆమె కొంచెం వెయిట్ పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. నేను అప్పటి నుంచి కూడా నేనేం నెగ్లెక్ట్ చేయలేదు మేడం, నేను హాస్పిటల్ చూపిస్తానే ఉన్నా, థైరాయిడ్ టెస్ట్ షుగర్ టెస్ట్ స్కానింగ్ అన్ని చేయిస్తానే ఉన్నాను. అయినా కూడా మేడం ఏమన్నదంటే, ఒక 2 మంత్స్ పీసీఓడికి అవి టాబ్లెట్స్ అవి రాసింది, తర్వాత 3 మంత్స్ అయిన తర్వాత మళ్ళీ డేట్ రాకపోతే మళ్ళీ రండి అన్నది. అయినా ఇప్పుడు 4 మంత్స్ నేను హాస్పిటల్ నుంచి, అయినా వాళ్ళకి డేట్ రాలేదు మేడం.
0: మరి వాళ్ళు వెయిట్ తగ్గడము ఎక్సర్సైజ్ చేయడము అవి చేస్తారా?
4: డైలీ సూర్య నమస్కారాలు, కొంచెం స్కిప్పింగ్ అవి. వాళ్ళు 10th క్లాస్ మేడం, ఇప్పుడు వాళ్ళు చదువుకుంటున్నారు, టైం ఉన్నంత వరకు వాళ్ళు చేస్తున్నారు మేడం.
0: జంక్ ఫుడ్ తింటారా, బయట ఫుడ్ తింటారా?
4: బయట ఫుడ్ ఏం తినరు మేడం, మేము ఇంట్లో కూడా బయటది ఏమి ఎక్కువ ఇంట్లోనే చేస్తాను నేను, రొట్టె గానీ కొర్రలు అవి. కొర్రలు అవి పెట్టొచ్చు మేడం వాళ్ళకి?
0: పెట్టొచ్చమ్మా, ఏం కాదు. ప్రాపర్ స్లీప్, నిద్రపోతారా?
4: నిద్ర మంచిగానే పోతారు. కొర్రలు అవి మాకు బయట ఫుడ్ కూడా ఎక్కువ ఏం తినరు, ఇంట్లోనే చేసుకుంటాం సాధ్యమైనంత వరకు.
0: పర్వాలేదు, ఏం కాదు. హెల్దీ డైట్, ఎక్సర్సైజ్ చేపించండి, ప్రాపర్ స్లీప్ పెట్టియండి, వాళ్ళకి పీరియడ్స్ అనేవి రెగ్యులరైజ్ అయిపోతాయి.
1: చాలా చక్కగా మా శ్రోతలు అడిగిన ప్రశ్నలకి, అలాగే మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా చక్కగా ఓపిక్గా ఆన్సర్స్ చెప్పారు డాక్టర్ ప్రియదర్శిని గారు. ధన్యవాదాలండి మీకు. నమస్కారం.
0: థ్యాంక్ యూ.
5: పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
6: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567457.
7: ఇంతవరకు మీరు యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. అనుసంధానకర్త శ్రీమతి కె నీలి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయం సమయం 5 గంటలు. శ్రోతలకు నమస్కారం. 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై ఈ పూట కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా పసందైన పాటలు కోరే కార్యక్రమం అభిరుచి.

శ్రోతలు, మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో మొదటగా వినబోయే పాట ఆంధ్రకేసరి చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ పోలాంగ్ చౌరస్తా నుండి లహరి, శ్రీపతి, పంచమి, యశోధ, రాగిణి, మీనా, రమేష్, వీణ ఇంకా వారి కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాట.

శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై అభిరుచి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి కలేలవాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో వివిధ రకాల కంటి సమస్యలకు నేత్రవైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

0: కార్యక్రమంలో ఇప్పుడు విన్నాం ప్రకటనలు.
1: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
3: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట.
3: 24 గంటలు అత్యవసర సేవలు.
2: ఎన్ఏబిహెచ్ గుర్తింపు.
3: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
2: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, ఎంబీబీఎస్, ఎంఎస్, ఆప్తాల్ టాపికల్ ఫాకో సర్జన్,
4: తేజ హాస్పిటల్ దగ్గర ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 8639345694.
4: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
2: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, ఈహెచ్ఎస్, క్యాష్ లెస్ సౌకర్యం కలదు.
1: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
5: భూమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
6: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్ తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్ తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
5: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
6: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.
1: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: శ్రోతలు, మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. మీకు నచ్చిన పాట మా అభిరుచి కార్యక్రమంలో వినాలనుకుంటే మీరు రాయండి పోస్ట్ కార్డ్. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, నిజామాబాద్. రాస్తారు కదూ, మర్చిపోవద్దు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట పిడుగు రాముడు చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు వెల్లుల్లి లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, జాప భూలక్ష్మి, పారిపల్లి శ్రీశాంక్, బండి కిషోర్, దాసరి రాజేశ్వర్, లలిత, శ్రీనిధి, బండి శివాజీ, చంద్రకళ, సహస్ర, జోగునర్సయ్య, పద్మ, మహశ్రీ, అక్షర, బాస నరేందర్, శ్యామల, భారతి, వీరిందరి కోసం ఈ పాట.

శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై అభిరుచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా వినవచ్చు. శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 26వ తేదీ శనివారం ఉదయం 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మెదడులో నరాలు చిట్లిపోవటం, మెదడు పనిచేయకపోవటం, తల తిరగటం, వెన్నుపూస దెబ్బతినటం, పక్షవాతం రావటం, కాళ్ళు చేతులు మూతి వంకర్లు పోవటం గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. అదేవిధంగా మరొక గమనిక. ఈ నెల 26వ తేదీ శనివారం ఉదయం 8:00 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండెపోటు, రక్తపోటు, గుండెదడ, గుండె కవాటాలు మూసుకుపోవటం, గుండె ఆపరేషన్లు, గుండె మార్పిడికి గల అవకాశాల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

0: కార్యక్రమంలో తీసుకుందాం చిన్న విరామం.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ముద్దుల మొగుడు చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ వినాయక్ నగర్ నుండి కూర్చున్న శ్రీహరి, జ్యోతి, రాజ్కమల్, స్నిగ్ధ, వినోద్ కుమార్, గ్రీష్మ, రామ్నందన్, రధీమ, ఇంకా వారి మిత్రబృందం అందరి కోసం ఈ పాట.

శ్రోతలు, మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అదేవిధంగా మరొక గమనిక. ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాటరాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: అలనాటి మేటి సినీ గీతాల కార్యక్రమం మధుర.

నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహిట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు. శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట మాంగళ్య బలం చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కొరుట్ల రామ్నగర్ నుండి బింగి గణేష్, రజని, జయ, బింగి కీర్తన, బింగి విష్ణు వర్ధన్, బింగి హర్షవర్ధన్, బింగి సత్య నారాయణ, రమ్య, శ్రీవేణి, కె రాఘవాచారి, సూర్యకళ, డాక్టర్ భాగ్యవీర్చారి, శంకర్, వీరందరి కోసం ఈ పాట.

ఇంతటితో అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:30. ఇప్పుడు విందాం లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీ

0: గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి. హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
3: హ్యాపీ యానివర్సరీ డియర్.
4: సెలబ్రేషన్స్ ఒకటే తక్కువైంది ఇప్పుడు.
3: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
4: ఏమీ కాలేదనే కదా నా బాధ.
3: అంటే
4: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
3: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
4: సంప్రదించండి.
3: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
4: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 0846225334.
5: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: ముఖాన్ మొటిమలా
8: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి. సైబాల్
9: పిత్తాశయంలో రాళ్లు, అపెండిక్స్ ఫైల్స్, ఫిస్టులా, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి.
10: డాక్టర్ రమేష్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, భైంసా. సెల్ 7036706785.
9: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి.
10: డాక్టర్ శ్యామ్ సుందర్, స్కిన్ క్లినిక్,
9: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
10: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
9: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
10: 9848118027.
11: 103.2 MHz పై మీరు వింటున్నారు లలిత్ సంగీత కార్యక్రమం.

ఇంతటితో లలిత సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, నిలయంలో సమయం 5:45. సినీ రంజని సినీ గీతాల కార్యక్రమం.

0: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490407880. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీరు వింటున్న ఈ పాట మున్నా చిత్రంలోనిది.

0: శ్రోతలు, మీరు వింటున్నారు సినీ రంజని కార్యక్రమం. ఇప్పుడు విందాం ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇంతటితో సినీ రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6 గంటలకు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. అదేవిధంగా 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. మరియు 6:20 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: in a mixed scheme team category. The Indian pair missed just four of their 48 shots and finished level with South Korea, but lost in the tie break. They finished just 1 point behind the leading Chinese pair to secure India another shooting medal. China defeated South Korea by 52-51 to win the gold. Indian boxer Parveen made it to the quarterfinals of the women's K-65 kg category after receiving a walkover from Tajikistan's Malika Nozimova in the round of 16 at Nishuya in Japan today. Satnam Singh and Salman Khan won a bronze in the men's double sculls as India concluded the rowing campaign at the Asian Games 2026 in Aichi, Nagoya with one medal today. Prime Minister Narendra Modi has lauded the Indian duo after their bronze-winning feat at the Games. Human rights violations and socio-economic deprivation in the Pakistan-occupied Jammu and Kashmir POJK were raised at the ongoing 63rd session of the UN Human Rights Council in Geneva. Social activist Harleen Kaur said the people in POJK have been on the streets for months demanding food, electricity and employment. And that is the end of this news bulletin.
1: Akashavani, సమయం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మి ప్రసూన. శాసనసభ సభ్యత్వ అనర్హతపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్వాగతించారు. దానం పిటిషన్పై సుప్రీంకోర్టు నిర్ణయం అనంతరం కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల రాజకీయ అవకాశవాద వైఖరిపై కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. తన శాసనసభ సభ్యత్వ అనర్హతపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్వాగతించారు. చట్టబద్దమైన ప్రక్రియపై గౌరవంతోనే న్యాయ పోరాటం చేసినట్లు తెలిపిన ఆయన, పార్టీ మార్పిడి నిరోధక చట్టం కింద ఉపశమనం కోరే క్రమంలో ఈ తీర్పును ముందే ఊహించానని అన్నారు. అనివార్యమైన ఉప ఎన్నికకు సిద్దంగా ఉన్నట్లు ప్రకటించిన దానం ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలతో ఉన్న సుదీర్ఘ అనుబంధం ఆధారంగా వారి మద్దతు కోరతానని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల రాజకీయ అవకాశవాద వైఖరిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ అనర్హత పిటిషన్ కేసుపై మీడియాలో వస్తున్న తప్పుడు కథనాలను ఖండించిన మంత్రి బండి సంజయ్ కుమార్, ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనివార్యమని స్పష్టం చేశారు. పోటీ చేసేందుకు ఇరు పార్టీలకు నైతిక హక్కు లేదని పేర్కొంటూ అనైతిక పార్టీ మార్పిడులకు స్వస్తి చెప్పేలా ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. అలాగే ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హతను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ బీజేపీ అధ్యకుడు ఎన్ రామచంద్రరావు స్వాగతించారు. ఈ సందర్భంగా పార్టీ మార్పిడులను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును తప్పుపట్టారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలందరూ వెంటనే రాజీనామా చేసి ఉప ఎన్నికలను ఎదుర్కోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హతపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విజయమని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. దానం నాగేందర్ అనర్హతను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ పరిరక్షణ విషయంలో కాంగ్రెస్ వైఖరిని బయటపెట్టిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రాజ్యాంగ నైతికతపై తనకున్న నిబద్దతను తెలియపరిచేలా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తక్షణమే పార్టీ మారిన ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించి ప్రజా తీర్పును ఎదుర్కొనేలా చూడాలని డిమాండ్ చేశారు. తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ప్రజాభవన్లో నిర్వహించిన సమీక్షలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యాలు, ఆస్తుల ధృవీకరణ, రామప్ప వంటి వారసత్వ సంపద పరిరక్షణ, ఆదాయాన్నిచ్చే పర్యాటక సర్క్యూట్ల ఏర్పాటు, విద్యార్థుల కోసం తెలంగాణ దర్శిని విద్యా కార్యక్రమం ప్రోత్సాహంపై వారు ప్రత్యేకంగా దృష్టి సారించారు. 77 ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. క్రమబద్దమైన ఆడిట్లు, లోపాల గుర్తింపు

0: ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఉదయాన్నే శోభాయాత్ర ప్రారంభమై నగర వ్యాప్త ట్రాఫిక్ మళ్లింపుల నడుమ రేపు మధ్యాహ్నానికి నిమజ్జనం పూర్తవచ్చని అధికారులు తెలిపారు. గణేష్ నిమజ్జన శోభాయాత్ర కారణంగా తెలంగాణ హైకోర్టు రేపు సెలవు ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని హైకోర్టు కోర్టులకు ఈ సెలవు వర్తిస్తుంది. దీనికి బదులుగా డిసెంబర్ 5 శనివారం నాడు పనిదినంగా ప్రకటించింది. ఈ నెల 30న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్న నూతన సమీకృత కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ జిల్లా అధికారులను ఆదేశించారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, సుందరీకరణ పనులను స్థానిక ఎమ్మెల్యేలు, కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంలతో కలిసి సమీక్షించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్లోని భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7 నుంచి 9 వరకు జరిగే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో భాగంగా రక్షా ఎక్స్పో 2026 నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ప్రకటించారు. అంతర్జాతీయ పెట్టుబడులను ప్రోత్సహించే లక్ష్యంతో జరిగే ఈ కార్యక్రమంలో B2B సమావేశాలు, ఎయిర్ షోలు, ప్రత్యక్ష సాంకేతిక ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. ఇంటర్న్షిప్ సమయంలో విష ప్రయోగానికి గురై మృతి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని హత్యకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. రేగడి మద్దికుంటలోని బాధితురాలి కుటుంబాన్ని స్థానిక అధికారులతో కలిసి పరామర్శించారు. 412,500 రూపాయల ప్రభుత్వ పరిహారం అందించిన మంత్రి కుటుంబానికి పూర్తి మద్దతిస్తామని స్పష్టం చేస్తూ నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసులను ఆదేశించారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిపై వరంగల్ IODCలో రేపు జరిగే ప్రాంతీయ సమీక్ష సమావేశానికి మంత్రి సీతక్క అధ్యక్షత వహించనున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, రక్షిత మంచినీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల కింద చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలను మంత్రి సమీక్షిస్తారు. అక్టోబర్ 2026 నుండి జూన్ 2027 వరకు ఎల్నినో ప్రభావాన్ని తగ్గించే చర్యలు, మౌలిక వసతుల నిర్మాణం, హ్యామ్ రోడ్లు, తాగునీటి సరఫరా అంశాలపై ఈ సమావేశం కోటి 80 లక్షల రూపాయలతో నిర్మించనున్న ఎస్సీ బాలుర వసతి గృహానికి మంత్రి వివేక్ వెంకటస్వామి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్టీపీసీ సమర్థవంతంగా పనిచేస్తోందని, ఉద్యోగాల కల్పనతో పాటు సీఎస్ఆర్ నిధులతో అభివృద్ది పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
1: ప్లాంట్ మంచిగా నడుస్తుంది, ఉద్యోగాలు ఇస్తున్నారు, సిఎస్ఆర్ వర్క్స్ నడుస్తున్నాయి. వాళ్ళు ఇంతకు ముందేమో సిఎస్ఆర్ నిధులు ఇక్కడ తీసుకెళ్లి సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ లో ఖర్చు పెట్టడం జరిగింది. కానీ నేను వచ్చిన తర్వాత సిఎస్ఆర్, డిఎంఎఫ్టి నిధులు అన్ని కూడా మన ఈ చెన్నూరు నియోజకవర్గంలో ఖర్చు పెడుతున్నాము.
0: ఎఫ్పీఓల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఈ రోజు జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై రైతులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వ్యవసాయ, ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఎగుమతుల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో 360 డబల్ బెడ్రూమ్ ఇళ్లకు ఈ రోజు లక్కీ డ్రా ద్వారా లబ్దిదారులను ఎంపిక చేశారు. మొత్తం 4611 దరఖాస్తులు అందగా క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం 1254 మందిని అర్హులుగా గుర్తించి లక్కీ డ్రా తీసినట్లు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. తెలంగాణ రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య 5 కమిషన్ సభ్యులతో కలిసి సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. సంగారెడ్డి కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎస్సీ ఎస్టీల భూ సమస్యలు, ఎస్సీ ఎస్టీ అస్ట్రాసిటీకి సంబంధించిన అంశాలు, రోస్టర్ పాయింట్ల అమలు, ప్రభుత్వ శాఖల్లో ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల బ్యాక్లాగ్ ఖాళీలు తదితర అంశాలపై చర్చించారు. ఆసిఫాబాద్ జిల్లాలో నిన్న రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి ప్రధాన ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని కిందకి వదులుతున్నారు. జిల్లాలో ఈ రోజు ఉదయం నుండి కొన్ని మండలాల్లో వర్షం ఆగినప్పటికీ ఏజెన్సీ మండలాలైన కెరమురి, తిరియాని, జైనూర్లలో వర్షం కురిసింది. జైనూర్లో అత్యధికంగా 114 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 26న ఖరీ జిల్లా కేంద్రంలోని జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిణి ఎన్ పద్మ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్

0: అధికారులను ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్లో జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాసరలో గోదావరి పుష్కరాల పనులను నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పరిశీలించారు. భక్తుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన పూర్తి వసతులు, సరైన పార్కింగ్, హెలీప్యాడ్లు, మౌలిక వసతుల అభివృద్ది పనులను అనుకున్న సమయానికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో రోడ్ల విషయంలో బీఆర్ఎస్ పార్టీ విద్యార్థులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం సరైంది కాదని సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: పిఎం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సేవాభావం జీవనస్య పరమ పురుషార్థత్వేన ప్రఖ్యాపయత్. సేవా పరమో ధర్మ ఇతి న్యాయః సర్వథా అనుసరణీయః ముఖ్య సంకల్పః ఇత్యపి అసౌ సబలం అకథయత్. సంయుక్త రాష్ట్ర మహాసభాయాః ఉపవేశనే విదేశకార్యమంత్రిణా డాక్టర్ ఎస్ జయశంకరేణ ఫిప్పెక్ విదేశమంత్రిమండలస్య సమలంకృత ద్వితీయపీఠికా. ప్రశాసనేన ప్రోదీరితం భారతం స్వాభ్యంతరావశ్యకతానాం 99.2% జంగమదూరవాణీయంత్రాణి స్వదేశే ఏవ సంపాదయతి. చికిత్సా స్నాతకోత్తర ప్రవేశార్థం NBEMS సంస్థయా నీట్ PG పరిణామః సముద్ఘోషితః. ఒడిశా పశ్చిమబంగ ప్రభృతి పంచ రాజ్యేషు అతివృష్టిపరా రక్తవర్ణీయ సంచేతనా ఋతు విజ్ఞాన విభాగేన ప్రఖ్యాపితా. అపి చ ఏషియాయి క్రీడాసు పురుష కబడ్డీ స్పర్ధాయాం అంతిమ సమూహ క్రీడాయాం చీనీ తైపే దళం పరాభూయ భారతం ఉపాంత్య చక్రే ప్రవేశం ప్రసాధయత్. అథ వార్తాః విశదీకృత్య. వర్నగర్ వారాణసీ సేవాయాత్రా ప్రసంగే ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా సేవాభావః జీవనస్య పరమ పురుషార్థత్వేన ప్రతిపాదితః. తేన ప్రోదీరితం యత్ రాజనీతి శీర్షం ప్రాప్తేనాపి అధికారిణా సేవా పరమో ధర్మ ఇతి న్యాయః సర్వథా నమస్మరణీయః. సాక్షాదాభాస్య సంభాషణే తేన సేవా ప్రవృత్తిః సర్వనాగరికేషు సమాహూతా.
2: సేవా యహీ ముఖ్య హమారా కామ్ హోనా చాహియే ఔర్ హమ్ సేవా కర్ కర్ కే హీ సేవా కా సందేశ్ దేంగే శబ్దో మే నహీ దేంగే హమారే ఆచరణ్ సే లోగో కో పతా చలే కి రాజనీతి మే సత్తా కితనీ హీ క్యో నా బడీ హో జాయ్ లేకిన్ హమారా మార్గ్ సేవా కా హీ రహేగా. హమ్ కభీ భీ సేవా కే మార్గ్ సే నహీ విచలిత్ హోంగే. కితనే హీ ఉంచే శిఖర్ పర్ పహుంచేంగే లేకిన్ సేవా పరమో ధర్మ ఇస్ భావ్ కో లేకే ఆగే బడేంగే.
1: ప్రధానమంత్రి ప్రఖ్యాపయత్ యత్ సేవాభావః ఏవ రాష్ట్ర వికాసస్య ముఖ్య ప్రవర్తక బలమస్తి. తేన సబలం ప్రోక్తం యత్ పిఎం కిసాన నిధిః వా పిఎం సూర్యఘర యోజనా వా ఏతాదృశీనాం అనంతానాం జనకల్యాణ పరియోజనానాం అంతిమ జన ప్రాపణ సామర్థ్యమేవ తాసాం సఫలతాయాః ముఖ్యం ప్రమాణమస్తి.
2: హమారే కిసానో కే పాస్ పీడియో సే బనా హువా జ్ఞాన్ కా భండార్ హై. బేస్ నాలెజ్ కో హర్ దిన్ అప్నే జీవన్ మే అప్నాతే హై. హమే ఇన్ అనుభవో సే భీ సీఖనా హై. అగర్ అనుభవ్ కర్తే తో భారత్ కీ వివిధతా కీ అనుభూతి హోతీ ఔర్ ఉన్ సే భీ వివిధతా మే భీ ఏక్తా కే భీ దర్శన్ హోతా హై. వో హమే హిందుస్తాన్ కే హర్ కోనే మే పహుంచానే హై. ఏక్ గాంవ్ కా అచ్చా ప్రయోగ్ దూసరే గాంవ్ కే కామ్ ఆయే. ఏక్ యువా కా సమాధాన్ దూసరే యువా కీ తాకత్ బనే.
1: రాష్ట్ర నిర్మాణ వ్రత ధారిణః వయం వికసిత భారత రచనాయాః సంకల్ప సిద్ధ్యై ప్రవృత్తాః ఇతి ప్రధానమంత్రిణా ప్రోదీరితం. 47.2 వర్షే వికసిత భారత నిర్మాణాభియాని యువకానాం ముఖ్య సామర్థ్యం సర్వజనైః పూర్ణ శక్త్యా సమున్నేతవ్యం ఇతి తేన సాధ్వవాచి.
2: 2047 తక్ వికసిత్ భారత్ కే నిర్మాణ మే హమే యువా శక్తి కీ బహుత్ బడీ భూమికా కో ఏక్దమ్ సే మజబూతీ కే సాథ్ ఆగే బడానా హై. ఆజ్ కీ యువా పీఢీ వికసిత్ భారత్ కీ నిర్మాతా భీ హై ఔర్ యహీ పీఢీ ఏక్ బడీ లాభార్థీ భీ హోగీ. ఔర్ ఇస్ దాయిత్వ కో నిభానే కే లియే భారత్ కో జమీన్ పర్ జాన్నా సమజ్నా దేశ్ కీ హర్ బారీకియో కో అనుభవ్ కర్నా బహుత్ జరూరీ హై ఔర్ ఇస్ మే सेवा संकल्प यात्रा निश्चित रूप से आपके जीवन में अहम भूमिका निभाने वाली।
1: न्यूयॉर्क नगरे 88तम संयुक्त राष्ट्र महासभा प्रसंगे विदेश कार्य मंत्री एस जयशंकरेण फिपिक विदेश मंत्रिमंडलस्य द्वितीय उपवेशनम् समलंकृतम्। तेन सहभागी देशैः सह क्षेत्रीय सहयोग संवर्धनाय दृढ़ संकल्पः प्रख्यापितः। त्रयोविंशत्युत्तर द्विसहस्रतमे वर्षे उद्घोषितायाः प्रधानमंत्री मोदिनः द्वादश सूत्रीय कार्य योजनायाः प्रगतिमधिकृत्य सम्भूय समीक्षा प्रोदीरिता। प्रमुख रक्षा अध्यक्षः जनरल एन एस राजा सुब्रह्मण्यः अद्य न्यगादीत् यत् युद्धकलायाः परिवर्त्यमान स्वरूपानुसारं भारतस्य सैन्य अधिग्रहण तन्त्रस्य द्रुत परिवर्तनं सर्वथा अनिवार्यम्। नवदिल्ल्यां रक्षाशिखर सम्मेलने सम्बोध्य तेन समदीदृशि यत् प्रौद्योगिकी दत्त सामग्री उद्योगानां समवायि सम्बन्धेनैव रक्षा पारिस्थितिकी तन्त्रं सुदृढं भवति। तेन प्रोदीरितं यत् प्रौद्योगिकी उद्योग संशोधनानां त्रिवेणी संगमेन रक्षा पारिस्थितिकी तन्त्रं अभूतपूर्वां प्रतिष्ठां प्राप्स्यति। संचार विघ्नेषु अपि अप्रतिहता कृत्रिम प्रज्ञा एव भावि युद्धानां जय हेतुः संभविष्यति। संस्कृत वार्तायाः संस्करणमिदं इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीय तन्त्रांशे अपि समुपलब्धो भविष्यति। अद्य नवदिल्ल्यां पब्लिक अफेयर्स फोरम ऑफ इंडिया पीएएफआई 20-26 इत्यस्य त्रयोदश वार्षिक अधिवेशनस्य उद्घाटन सत्रे इलेक्ट्रॉनिक सूचना प्रौद्योगिकी विभागस्य सचिवः एस कृष्णन वर्यः प्रतिपादितवान् यत् भारतवर्षम् अधुना देशस्य स्वदेशीयायाः चलदूरभाषमाङ्गल्यस्य प्रायः 99.2% भागं स्वयमेव निर्माति। तेन विशदीकृतं यत् भारते प्रतिवर्षं 30 वा 32 कोटि परिमिताः चलदूरभाषाः उत्पद्यन्ते। सहैव विश्वस्य 5 प्रमुखाः चलदूरभाष निर्माण संस्थाः अधुना भारते उपस्थिताः सत्यः अत्रैव स्वकीय यन्त्राणां निर्माणं सोत्साहं कुर्वन्ति। आयुर्विज्ञान राष्ट्रीय परीक्षा मण्डलेन अद्य नीट पीजी 20-26 इत्यस्याः प्रतिष्ठित परीक्षायाः परिणामः उद्घोषितः। परीक्षा एषा समग्रे अपि भारतवर्षे गते अगस्त मासस्य 30तमे दिनांके 20-26-27 इत्यस्य शैक्षणिक सत्रस्य विविध चिकित्सा स्नातकोत्तर पाठ्यक्रमेषु यथा हि एमडी एमएस डीएनबी द्रवीभूत षण्मासिक पाठभेदेषु तथा पीजी मेडिकल डिप्लोमा पाठ्यक्रमेषु प्रवेशार्थं सोत्साहं समायोजिता आसीत्। मण्डलेनानेन विज्ञापितं यत् सर्वे अपि परीक्षार्थिनः अक्टूबर मासस्य प्रथम दिनांकादारभ्य अग्रे वा स्वकीय संगणकीय पट्टिकायाम् आसाद्य आत्मनः अंकपत्रं स्वीकर्तुं पारयिष्यन्ति। भारतर्तु विज्ञान विभागेन अद्य पश्चिम बंग तेलंगाना छत्तीसगढ़ तटीयांध्र प्रदेश ओडिशा राज्येषु अतिभीषण वृष्टेः संभावनामधिकृत्य रेड अलर्ट इति संचेतना प्रख्यापिता। ऋतु विज्ञान विभागेन बिहार झारखंड विदर्भ सिक्किम राज्येषु च अद्य अतिवृष्टि परं पूर्वानुमानं प्रकटितम्। एतदतिरिच्य अंडमान निकोबार द्वीप समूहेषु असम मेघालय पूर्वीय मध्य प्रदेश पूर्वीय उत्तर प्रदेश कर्नाटक केरल माहे मराठवाड़ा क्षेत्रेषु च अतिवृष्टेः संभावना प्रकटिता। ग्रेटर नोएडा मण्डलस्थे यमुना द्रुत मार्गे ह्यः अर्धरात्रौ संवृत्तायां दारुणायां यानाग्नि दुर्घटनायां न्यूनातिन्यूनं 9 यात्रिणः मृत्युमुपगताः। आरक्षक सूचनानुसारेण दुर्घटना एषा जेवर आरक्षक स्थानान्तर्गत दयातानपुर ग्रामस्य समीपे मध्यरात्रौ समजनी। आरक्षकैः प्रोक्तं यत् मृतकानां 9 यात्रिणां अभिज्ञान प्रक्रिया सम्प्रति साध्या न जाता। जापान देशे समायोजितासु एशियाई क्रीडा विंशति षड्विंशति इत्येतासु

0: भारतस्य पुरुष कबड्डी दलं स्वकीयायाम् अन्तिमायां वर्ग अ प्रतिद्वन्द्वितायां चीनी ताइपे दलं 37-21 इति सुस्पष्ट अंकांतरालेन पराजय्य उपांत्य स्पर्धायां प्रविष्टम्। भारतेन क्रीडारम्भादेव स्वकीयं प्रभुत्वं संस्थाप्य मध्यानन्तरं यावत् 23-11 इति सुदृढा अग्रता गृहीता। उत्तरार्धे च पुनरपि 14-10 वर्गचक्रे भारतस्य एषः अनुक्रमात् चतुर्थः विजयः अस्ति इति वार्ताः।
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:30 రేడియో శ్రోతలకు ఒక ముఖ్యమైన సమాచారం. 2027-28 విద్యా సంవత్సరానికి గాను జవహర్ నవోదయ విద్యాలయాలలో 9 మరియు 11 తరగతులలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల విద్యార్థులు 30 సెప్టెంబర్ 2026 లోపు cbseitms.nic.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక పరీక్ష 10 April 2027 నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాలకు నవోదయ అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. అదేవిధంగా శ్రోతలకు ముఖ్య గమనిక, నిజామాబాద్ నగరంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గారు వాహనాల రూట్లపై ప్రాముఖ్యమైన సూచనలు జారీ చేశారు. జానకంపేట వద్ద హైటెన్షన్ రైల్వే వైర్లు ఉన్నందున 8 ఫీట్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న గణేష్ విగ్రహాల వాహనాలను ఆ రూట్లో వెళ్లడం నిషేధించారు. మరియు 8 ఫీట్ల లోపు ఉన్న విగ్రహాలు పాత రూట్ అయిన నెహ్రూ పార్క్, అరసపల్లి, జానకంపేట్, నవిపేట్ మీదుగా బాసరకు వెళ్ళవచ్చు. అదేవిధంగా 8 ఫీట్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలను పులాంగ్, ఎన్టీఆర్ చౌరస్తా, రైల్వే ఓవర్ బ్రిడ్జ్, బైపాస్ రోడ్డు, మాక్లూర్, నందిపేట్ లేదా నవిపేట్ మీదుగా గోదావరి బ్రిడ్జ్ వైపు మళ్లించారు. గణేష్ మండలి నిర్వాహకులు మరియు ప్రజలు ఈ మారిన రూట్లను గమనించి నిమజ్జనం ప్రశాంతంగా మరియు సమయానికి పూర్తి కావడానికి పోలీస్ వారికి సహకరించగలరని విజ్ఞప్తి చేస్తున్నారు. గమనిక విన్నారు. ఇప్పుడు విందాం ప్రబోధ గీతం.

ప్రబోధ గీతం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. నిలయముల సమయం 6:36. సినీ రంజని సినీ గీతాల కార్యక్రమం. మీరు వింటున్న ఈ పాట శుభలగ్నం చిత్రంలోనిది.

0: పాట విన్నారు. ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462240066. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
2: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490404780. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
0: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్జ్ పై సినీ రంజని కార్యక్రమం. ఇప్పుడు విందాం ఆయనకిద్దరు చిత్రంలోంచి ఈ

0: ఇంతటితో సినీ రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాలు
1: కార్లో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
2: ఆకాశవాణి ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సహకారంతో రైతు సోదరులకు వ్యవసాయ సూచనలు.

0: పశువుల్లో వచ్చే గాలికుంటు వ్యాధి నిర్ధారణ నివారణ చర్యల గురించి రాజేంద్ర నగర్ పివి నరసింహారావు పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ గోపాల్ గారు అందించే వివరాలు వింటారు.
1: నమస్కారము. ఈరోజు మనము పశువులలో వచ్చే గాలికుంటు వ్యాధి లక్షణాలు నివారణ చర్యల గురించి మాట్లాడుకుందాం. ఈ గాలికుంటు వ్యాధి అనేది ఒక అంటువ్యాధి. ఇది మన రాష్ట్రంలో ఒక 2-3 రకాల పికోర్నా వైరస్ స్ట్రెయిన్ల వల్ల సోకుతుంది. ఈ వ్యాధి సోకడం వల్ల ప్రాణాల శక్తిగా ఉండి వ్యాధి నిరోధక శక్తిని కోల్పోతాయి. అలాగే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న పశువుల్లో కూడా ఈ వ్యాధి సంక్రమణ ఎక్కువగా ఉంటుంది. దేశవాళీ పశువుల్లో కంటే సంకరజాతి పశువుల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఈ లక్షణాలు వచ్చేసరికి ఈ గాలికుంటు వ్యాధిలో శరీర ఉష్ణోగ్రత 103 నుంచి 105 డిగ్రీల ఫారెన్హీట్, ముందుగా జ్వరమును మనం గుర్తిస్తాము. దాని తర్వాత నోటిలో పుండ్లు, చిగుళ్ళు, నాలుక, ముట్టే లోపలి ప్రాంతాల్లో బొబ్బలు ఏర్పడి అవి 24 గంటల్లో చితికిపోవడం వల్ల పశువులు నొప్పి కలగడం వల్ల మేత తినవు. అలాగే నోటి నుంచి చొంగ కారుతూ ఉంటుంది. వీటితో పాటు గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడి ఆ తర్వాత అవి చితికిపోవడము, ఆ నొప్పి వల్ల పశువులు సరిగ్గా నడవలేకపోవడము అలాగే కుంటుతూ ఉంటాయి. పొదుగుపై బొబ్బలు ఏర్పడి ఒక్కోసారి పొదుగు వాపు వ్యాధి కూడా వస్తుంది. బ్యాక్టీరియా ఈ బొబ్బలను ఆశించడం వల్ల చీముతో కూడిన పుండ్లు తయారయ్యి చిరాకును కలిగిస్తాయి. వ్యాధి సోకిన పశువులు వాటి పాలు తాగిన దూడలు మరణిస్తాయి. దుక్కిటి పశువులు పనులను ఉపయోగపడవు, ఎందుకంటే అవి సరిగ్గా నడవలేవు కాబట్టి. అలాగే పాడి పశువుల్లో పాల ఉత్పత్తి అకస్మాత్తుగా తగ్గిపోతుంది, ఎందుకంటే పొదుగువాపు వ్యాధి వచ్చి అవి పాలను పిండవు. అలాగే చూలి పశువుల్లో గర్భస్రావాలు సంభవిస్తూ ఉంటాయి. వ్యాధిగ్రస్త పశువులు 2-3 రోజుల్లో మేత తినడం ప్రారంభించిన వ్యాధి వల్ల కలిగే దుష్ఫలితాల నుండి కోలుకోవడానికి 4-6 మాసాల సమయం పడుతుంది. పశువులు రక్తహీనత కలిగి శ్వాస తీసుకోవడము కష్టంగా మారుతుంది. అవి శ్వాసను కష్టంగా పీల్చుతూ రొప్పుతూ ఎండవేడిమిని తట్టుకోలేక నీరసించిపోతాయి. దీన్ని ప్యాంటింగ్ అంటారు. ఈ ప్యాంటింగ్ లక్షణాలని ఎక్కువగా సంకరజాతి పశువుల్లో గమనిస్తూ ఉంటాము. ఇలా వ్యాధిగ్రస్తమైన పశువులను గుర్తించి వాటికి తగిన చికిత్స చేయించాలి. ఆ చికిత్స అనగా వ్యాధి సోకిన పశువులను వేరు చేసి సత్వర చికిత్స చేయించాలి. పొటాషియం పర్మాంగనేట్ నీళ్లతో పుండ్లను శుభ్రం చేసి నోటి పుండ్లను బ్లోరోగ్లిజరిన్, ఆ నోటి పుండ్లకు బోరోగ్లిజరిన్ ఆర్ కాలిపుండ్లకు జింక్ ఆక్సైడ్, లోరాక్సిన్, హిమాక్స్ వంటి ఆయింట్మెంట్లను పోయాలి. అలాగే వీటి మీద ఈ పుండ్ల మీద ఈగలు వాలకుండా వేప నూనె కూడా రుద్దొచ్చు. వాటితో పాటు నిమ్లెట్ అనే మందును కూడా వాడాలి. మైలతుత్తం 1% తారుల మిశ్రమాన్ని కాలిగిట్టల సందుల్లో నింపవచ్చు. వైరస్పై మందులు పనిచేయవు కాబట్టి వాటి తర్వాత కలిగే అనర్థాల ఆ నివారణను యాంటీబయాటిక్స్ వాడి 3-5 రోజులు వాడడం వల్ల ఈ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని రాకుండా మనము కాపాడవచ్చు. అలాగే ఏదైతే బొబ్బలు ఏర్పడ్డాయో ఈ బొబ్బల వల్ల మేత మేయని పశువులకు ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. ఈ బొబ్బల వల్ల ఈ మేతలు మేయవు కాబట్టి తగు సంరక్షణ చర్యలు తీసుకోవాలి, లేని పక్షంలో అవి మరణిస్తాయి. అందువల్ల వాటికి సులభంగా జీర్ణమయ్యే పోషక పదార్థాలతో కూడిన ఆహారాన్ని అందించాలి. అనగా జావ, జొన్నగడక, అన్నము, కొంచెం చిటికెడు ఉప్పు కలిపి ఆ వాటితో పాటు బెల్లం కూడా కలిపి ఇస్తే అలా ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఇలా ఇవ్వడం వల్ల అవి బలహీనత నుంచి కొంచెం బయటపడతాయి. ఈ విధంగా మనము జాగ్రత్త వహించాల్సి వస్తుంది. ఈ బలహీనత తీవ్రంగా ఉంటే గ్లూకోజ్ ఇంట్రావీనస్ ఆ సలైన్లో ఎక్కించాల్సి వస్తుంది. ఈ వ్యాధి రాకుండా మనం ఏ విధంగా నివారణ చర్యలు చేపట్టాలి అంటే, ఈ గాలికుంటు వ్యాధి చికిత్స వ్యయ ప్రశ్నలతో కూడుకున్నందున నివారణ మార్గాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మన సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి ప్రతి సంవత్సరము 2 సార్లు ఈ టీకాలు, ఉచిత టీకాలు అందిస్తూ ఉన్నాయి. ఈ ఉచిత టీకాలు ఈ పశువులకి అన్నిటికీ ఉచితంగా టీకాలు ఇస్తున్నాయి. ఒక ఈ 0FMD అనే ప్రోగ్రామ్ని మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. ఈ గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు మొదటిసారి 2 నెలల వయసులో, తర్వాత బూస్టర్ డోసు 1 మాసం తర్వాత వేయించాలి. ఆ తర్వాత ప్రతి సంవత్సరము ఒకసారి క్రమం తప్పకుండా, అలాగే 2 సార్లు కూడా వాడుతూ ఉన్నారు. సో ఈ టీకాలు వేసిన తర్వాత 1 నుంచి 3 వారాల్లో వ్యాధి నిరోధక శక్తి పెరిగి పశువు దాని ఇమ్యూనిటీ పెంపొందించుకుంటుంది. 1 సంవత్సర కాలం వరకు వ్యాధి సోకకుండా ఉంటుంది. అలాగే నిండు చూడిగా ఉన్న పశువులు ఈదిన తర్వాత టీకాలు వేయిస్తే మంచిది. ఏమవుతుందంటే, చూలి పశువుల్లో ఈ టీకాలు వేస్తే అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ప్రతి పశువుపై టీకాల సుమారు 10 రూపాయల లోపు ఖర్చు పెడితే 1 సంవత్సరమంతా వ్యాధి బారిన ఉన్నప్పటికీ రాష్ట్రంలో అన్ని కాలాల్లో వ్యాధి అక్కడక్కడ ప్రబులుతూనే ఉంటుంది. అందువల్ల ప్రతి సంవత్సరం అన్ని వైరస్ స్ట్రెయిన్లతో కూడిన టీకాలు వేయించాలి. అలాగే ఈ గొర్రెలు మేకల్లో, అలాగే పందుల్లో ఈ వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ గ్రామంలోని ఇతర పశు సంతతికి ఈ వ్యాధిని వ్యాపిస్తుంది. అందువల్ల పశువులతో పాటు వీటికి కూడా నిరోధక టీకాలు వేయించడం అవసరం. వ్యాధిని కలగజేసే వైరస్ గాలి ద్వారా చాలా దూరం వరకు, అంటే 50 నుంచి 60 కిలోమీటర్ల పైగా తొందరగా ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తుంది. కావున అనుమానం కలిగిన వెంటనే వ్యాధి సోకిన ప్రాంతాల్లో నివారణ చర్యలు చేపట్టాల్సి వస్తుంది. అనగా ఈ టీకాలు వేయించడము, ఏదైతే పశువుకైతే ఇలాంటి లక్షణాలు ఉంటాయో వాటిని వేరే మంద నుంచి సపరేట్ చేయడము, అలాగే వ్యాధిగ్రస్తమైన పశువుల నోటి చొంగల్లో వైరస్ అధికంగా ఉంటుంది, పశువుల పుండ్లు కలుషితమైన మేత, దాణా, నీరు, మలమూత్రాలు మొదలగు వాటి వల్ల ఈ వైరస్ అనేది వ్యాపిస్తుంది, పశువుల శాలల్లో వైరస్ క్రిములు 1 సంవత్సరం వరకు దాగి ఉంటాయి, అనుకూల పరిస్థితుల్లో వ్యాధిని కలగజేస్తాయి. కావున ఈ దాణా, మేత, నీరు, గాలి కలుషితం కాకుండా జాగ్రత్త వహించాల్సి వస్తుంది. పశువుల శాలలకు సాధారణ క్రిమిసంహారక మందులతో పాటు సోడియం హైడ్రాక్సైడ్, అలాగే 2% ఫార్మలిన్, అలాగే 4% సోడియం కార్బోనేట్లు వంటి మందులతో శుభ్రం చేయడం వల్ల ఈ వైరస్ నశిస్తుంది. వ్యాధి సోకినదనే అనుమానం ఉన్న పశువులను వేరు చేయాలి. కొత్తగా పశువులను సంతలోనికి తీసుకెళ్లడం కానీ కొనడం కానీ చేయరాదు. ఇతర పశువులకు వ్యాధి సోకకుండా వ్యాధిగ్రస్తమైన పశువులు సామూహికంగా బీళ్లల్లో, కుంటల్లో నీరు త్రాగి కలుషితం చేయకుండా చూడాలి. ఈ విధంగా మనం జాగ్రత్తలు పాటించి ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చును.

0: ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడ్డాయి.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయముల సమయం 7:00.

ప్రసార వివరాలు. నూట 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై ఈ పూట మరియు రేపు ఉదయం ప్రసారం కానున్న వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారం కానున్న వివరాలు తెలుసుకుందాం. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో మిరప పంటలో సమగ్ర సస్యరక్షణ గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం రాజశేఖర్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమ అనుసంధానకర్త సంగీత గారు. మీరు ఈ కార్యక్రమానికి ఫోన్ చేయవలసిన నంబర్లు ఎస్టీడి కోడ్ 040 జత చేసి 2324085 2324085 రైతులు శ్రోతలు మీ ప్రశ్నలకు సమాధానాలు పొందవచ్చు. వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా ఇష్టమైన పాటలు కోరే కార్యక్రమం అభిరుచి వింటారు. 8:30 జానపద సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. అదేవిధంగా 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:00 జపాన్లో జరుగుతున్న ఆసియన్ గేమ్స్ 2026లో భాగంగా 25వ భాగం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 10:20 మధురమైన గీతాలతో మధుర గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 11:10 ఈనాటి మా నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు ముగుస్తాయి. ఇక రేపు ఉదయం ప్రసారం కానున్న వివరాలు. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో దేవిస్థుతి వింటారు. 6:40 సూక్త సుధ కార్యక్రమంలో ఎంఎస్ ఇమాం బాషా గారిచే హితోక్తులు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:00 ప్రసార వివరాలు వింటారు. తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రభాతలహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం వింటారు. 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ హై హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇంకా ఇదే కార్యక్రమంలో 8:00 స్వచ్ఛతా హీ సేవ ప్రచారంలో జిల్లాలో సాధించిన పురోగతి, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీ జి సాయన గారితో పరిచయం వింటారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ ఎస్ కృష్ణ శరత్ గారు, సహకారం టి పాండు గారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 మహిళావాణి కార్యక్రమంలో పోషకాహారం గురించి కావ్య భండారి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. ఇంకా ఇదే కార్యక్రమంలో స్వచ్ఛతా హీ సేవ గురించి కొన్ని సూచనలు వినిపిస్తారు డి నిర్మల గారు. 9:00 మీరు ఎంతగానో ఎదురు చూసే కార్యక్రమం హృదయరాగాల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమానికి మీరు వాట్సాప్ సందేశం పంపించవలసిన మా నంబర్ 8462245066. 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్క పెద్ది మృణాలిని. ముందుగా ముఖ్యాంశాలు. హిందుత్వం ఎవరికీ వ్యతిరేకం కాదని, ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో రేపు జరిగే ఆరోగ్య మంథన్ 2026 కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పీజీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఆసియా క్రీడల్లో భాగంగా పురుషుల రోయింగ్ డబుల్స్ స్కల్స్ విభాగంలో సత్నం సింగ్ సల్మాన్ ఖాన్ జోడీ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. హిందుత్వం ఎవరికి వ్యతిరేకం కాదని, ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ఈరోజు ఢిల్లీలో విశ్వ సంచార్ హిందుత్వ కా అనే పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశపు గొప్ప వారసత్వం పిలుపునిచ్చారు. భారత సంస్కృతి, జాతీయ అంతర్జాతీయ వ్యవహారాలు, ముఖ్యమైన సామాజిక అంశాలపై పుస్తకాలు, పరిశోధనాత్మక సాహిత్యాన్ని ప్రోత్సహించాలని ఆయన అన్నారు. 1925 నాగ్పూర్లో డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్ స్థాపించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సేవ సంఘ్ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈ పుస్తక ప్రచురణ ఎంతో సకాలంలో జరిగిందని ఉపరాష్ట్రపతి అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి రేపు బెంగళూరులో సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం యువతను సమాజంలో వారు చూసే సమస్యలను గుర్తించి, పరీక్షించి, మెరుగుపరిచి అమల్లోకి తీసుకురాగల పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ప్రోత్సహిస్తుందని విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఛాలెంజ్లో పాఠశాలలు, పారిశ్రామిక శిక్షణా సంస్థలు, పాలిటెక్నిక్లు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుండి యువత పాల్గొంటారు. ఈ ఛాలెంజ్ స్వచ్ఛమైన, సుస్థిర భారత్, సంపన్న రైతులు, సంపన్న భారత్, ఆరోగ్యకరమైన సమ్మిళిత భారత్, విద్యావంతులైన నైపుణ్యం కలిగిన భారత్, సురక్షిత భారత్ అనే 5 జాతీయ ఇతివృత్తాలపై దృష్టి సారిస్తుంది. ఈ పోటీ జాతీయ ఫైనల్ డిసెంబర్లో న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ ఛాలెంజ్ను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, అఖిల భారత సాంకేతిక విద్యామండలి, విశ్వవిద్యాలయ నిధుల సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. న్యూఢిల్లీలో రేపు జరిగే ఆరోగ్య మంథన్ 2026 కార్యక్రమంలో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన 8, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ 5 ఉత్సవాల్లో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య భరోసా, డిజిటల్ ఆరోగ్యం వంటి కీలక అంశాలపై దృష్టి సారించే చర్చలు ఉంటాయి. దేశ డిజిటల్ ఆరోగ్యం, ఆరోగ్య భరోసా వ్యవస్థను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఆరోగ్య మంథన్ 2026 అనేక కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో ఈ 2 యోజనల కింద వివిధ విభాగాలలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కూడా గుర్తించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్ సేవాసే దేశ సేవ అనే మంత్రంతో అల్లు పెరగని నిబద్ధతతో కూడిన తన ప్రస్థానంలో 25 ప్రజాసేవను పూర్తి చేసుకుంటున్నారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. సర్వతోముఖ అభివృద్ధి, సాధికారత ద్వారా ప్రజల జీవితాలను మార్చే దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ అధికారుల సామర్థ్యాన్ని, నైపుణ్యాలను బలోపేతం చేయడం, సివిల్ సర్వీసులను మరింత అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా మిషన్ కర్మయోగి 2020 ప్రారంభించారు. మిషన్ కర్మయోగి కింద ఉన్న ఐగాట్ ప్లాట్ఫామ్లో 1.7 కోట్లకు పైగా నమోదిత వినియోగదారులు ఉన్నారు. యుద్ధ స్వరూపంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా దేశ రక్షణ సేకరణ వ్యవస్థ వేగంగా మారాల్సిన అవసరం ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణి చెప్పారు. న్యూఢిల్లీలో ఒక మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ, రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంలో సాంకేతికత, డేటా, పరిశ్రమల సమన్వయం యొక్క ప్రాముఖ్యతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రస్తుతం జరుగుతున్న భారత్ అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు యుద్ధ అభ్యాస్ 2026 వీక్షించేందుకు భారతదేశంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఈరోజు రాజస్థాన్కి చేరుకున్నారు. ఇరు సైన్యాలు వ్యూహాలు, పద్ధతులు, విధానాలు పంచుకోవడానికి, సైనిక కార్యకలాపాలు చేపట్టే తమ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఇది ఒక అవకాశాన్ని కల్పిస్తుంది.
దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పీజీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఈరోజు మధ్యాహ్నం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ విడుదల చేసింది. ఆగస్టు 30 నిర్వహించిన నీట్ పీజీ పరీక్షకు 265,960 మంది హాజరయ్యారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. బ్రిక్స్ నాటకోత్సవం వచ్చే నెల 12 నుండి 14 వరకు న్యూఢిల్లీలో జరగనుంది. ఈ 3 రోజుల ఉత్సవానికి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా NSD ఆతిథ్యం ఇవ్వనుంది. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్ మాట్లాడుతూ, ఉమ్మడి కథలు ఉమ్మడి భవిష్యత్తు అనే ఇతివృత్తంతో జరుగుతున్న ఈ ఉత్సవం వివిధ రకాల నాటకరంగ సంప్రదాయాలను చాటి చెప్తూనే మానవ సంబంధాలను, ప్రజల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తుందని అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సమక్షంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఈరోజు న్యూటౌన్లోని బెంగాల్ సిలికాన్ వ్యాలీలో 2,000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. దేశంలోనే ఈ తరహా ఆసుపత్రి ఇదే మొదటిది అవుతుందని ముఖ్యమంత్రి సువేందు అధికారి తెలిపారు. దీనిలోని 2,000 పడకలలో 1,000 పడకలను పేద నిరుపేద రోగుల కోసం కేటాయిస్తారు. మిగిలిన పడకలను వాణిజ్యపరంగా ఉపయోగిస్తారు. రాబోయే కొన్నేళ్లలో పశ్చిమ బెంగాల్లోని వివిధ రంగాల్లో అదానీ గ్రూప్ 100,000,000 రూపాయల పెట్టుబడి పెట్టనుందని అదానీ తెలిపారు. మల్టీ స్పెషాలిటీ అదానీ ఆరోగ్య మందిర్ కోసం తమ గ్రూప్ 4,000 కోట్లు ఖర్చు చేస్తుందని, 10,000 ఉద్యోగాలను కల్పిస్తుందని కూడా ఆయన అన్నారు. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భాగంగా ఈరోజు పురుషుల రోయింగ్ డబుల్స్ స్కల్స్ విభాగంలో సత్నం సింగ్ సల్మాన్ ఖాన్ జోడీ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఈ విభాగంలో భారత్కు పతకం రావడం ఇదే మొదటిసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందిస్తూ ట్వీట్ చేశారు. అలాగే షూటింగ్ మిక్స్డ్ స్కీట్ టీం విభాగంలో అనంత్జీత్ సింగ్ నరూకా పరినాజ్ ధాలీవాల్ జోడీ కాంస్యం గెలుచుకుంది. ఈ విభాగంలో కూడా పతకం రావడం ఇదే తొలిసారి. దీంట్లో చైనా స్వర్ణం గెలుచుకోగా సౌత్ కొరియాతో భారత్ గట్టి పోటీ ఇచ్చి టై బ్రేక్లో ఓడిపోవడంతో కాంస్యం దక్కింది. అలాగే మహిళల బాక్సింగ్లో భారత క్రీడాకారిణి పర్వీన్ క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్నారు. కాగా నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారం అవుతుంది. అలాగే ఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రి శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా పశ్చిమ రైల్వేలోని వడోదరలో ఉన్న అల్కాపురి వద్ద 4 లేన్ల రోడోవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి భారతీయ రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు వ్యయం 166 కోట్ల రూపాయల పైగా ఉంటుందని, ఈ వ్యయాన్ని రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సమానంగా భరిస్తాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. రైల్వే కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా మెరుగైన, మరింత సమర్థవంతమైన క్రాసింగ్ సౌకర్యాన్ని ఈ రోడోవర్ బ్రిడ్జ్ అందిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. విద్యుత్ మంత్రిత్వ శాఖ కొత్త జాతీయ విద్యుత్ విధానాన్ని రూపొందిస్తోందని కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి పంకజ్ అగర్వాల్ తెలిపారు. విశ్వసనీయమైన, సరళమైన, మార్కెట్కు సిద్ధంగా ఉన్న విద్యుత్ వ్యవస్థను నిర్మించడం అనే అంశంపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 2వ భారత్ విద్యుత్ రంగ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ ఏడాది జనవరిలో మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదాను పంపిణీ చేసిందని చెప్పారు.

0: పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఆసియా క్రీడల్లో భాగంగా పురుషుల రోయింగ్ డబుల్స్ స్కల్స్ విభాగంలో సత్నం సింగ్ సల్మాన్ ఖాన్ జోడి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి.

ಕಿಸಾನ್ ವಾಣಿ ಪ್ರಾಯೋಜಿತ ಕಾರ್ಯಕ್ರಮ. ఈ కార్యక్రమంలో మిరప పంటలో సమగ్ర సస్యరక్షణ ఈ అంశం గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం రాజశేఖర్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేస్తూ 23240852, మరొక నెంబర్ 23240853. ఈనాటి కార్యక్రమ అనుసంధానకర్త శ్రీమతి సంగీత. కార్యక్రమం వినే ముందు ఓ ప్రకటన.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: శ్రోతలకు నమస్కారం. కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మిరప పంటల్లో సమగ్ర సస్య రక్షణ గురించి రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి కీటక శాస్త్ర విభాగం నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం రాజశేఖర్ గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి రాజశేఖర్ గారు.
7: నమస్కారం మేడం.
6: అయితే మిరప పంట మన రాష్ట్రంలో ముఖ్యమైన వాణిజ్య పంటల్లో ఒకటి. రైతులకు మిరప పంటల్లో ఎదురయ్యే పురుగులు, తెగుళ్లు, వాటి నివారణ చర్యలు, అలాగే సమగ్ర సస్య రక్షణ పద్ధతుల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మీ ద్వారా నాతో పాటు మన రైతు సోదరులు కూడా తెలుసుకుంటారు. అయితే మొదటగా ప్రస్తుతం తెలంగాణలో ఏ ఏ ప్రాంతాలలో మిరప పంటను సాగు చేస్తున్నారు?
7: తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో సాగు చేస్తున్నటువంటి కూరగాయ పంటల్లో మిరప పంట అనేది చాలా ముఖ్యమైనది. ఈ మిరప పంటను మన తెలంగాణ రాష్ట్రంలో చాలామంది రైతులు వాణిజ్య పంటగా సాగు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క మిరప పంట అనేది దాదాపుగా 120,000 ఎకరాల్లో సాగవుతుంది. ఈ యొక్క మిరప పంటను ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల లోపల ఎక్కువగా సాగు చేయడానికి అవకాశం ఉంటుంది. అందులోపల చూసుకున్నట్లయితే మరి కొత్త జిల్లాలలో చూసుకున్నట్లయితే మనకు మహబూబాబాద్ కానీ, తర్వాత నెక్స్ట్ కొద్దిపాటు జోగులాంబ గద్వాల, వికారాబాద్ ప్రాంతం లోపల ఈ యొక్క మిరప పంటను ఎండుమిర్చి యాజ్ వెల్ యాజ్ ద పచ్చిమిర్చిగా ఎక్కువగా మన రైతు సోదరులు సాగు చేయడం అనేది జరుగుతుంది.
6: అయితే రాజశేఖర్ గారు, ప్రస్తుతం సాగు చేసిన మిరప పంట ఏ దశలో ఉంది?
7: చాలా ప్రాంతాల లోపల ప్రస్తుతం మన ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే కొంచెం ఎల్నీనో ప్రభావం వలన చాలామంది రైతు సోదరులు మిరప పంటను సాగు చేయడానికి ముందుకు రాలేదు. కొద్ది ప్రాంతాల లోపల సాగు చేసిన ప్రాంతాల లోపల చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాల లోపల ఎవరైతే రైతులు ముందుగా నారు పోసుకొని, అంటే జూన్ చివరికి నారు పోసుకొని జూలైలో నాటేసుకున్న వాళ్ళదేమో ప్రస్తుతం పూత దశ నుంచి లేత కాయలు ఏర్పడే దశ లోపల ఉంది. బట్ ఎక్కువ శాతం, అంటే దగ్గరగా 35-40% ఈ యొక్క మిరప పంట అనేది ట్రాన్స్ప్లాంటింగ్, అంటే మనము ప్రధాన పొలంలో నాటుకునే దశ లోపలనే ఎక్కువగా ఉంది.
6: ఇప్పుడు జూన్ జూలైలో నాటుకున్న పంట. శ్రోతలు వింటున్నారు కదా, మిరప పంటల్లో

0: సమగ్ర సస్య రక్షణ గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం రాజశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా మీరు మాకు కాల్ చేయవచ్చు. మా ఫోన్ నంబర్లు 0402324052. మరొక నెంబరు 0402324052. మరొక నెంబర్ కూడా ఉంది 0402955092. మరి రాజశేఖర్ గారు, మిరప పంటల్లో విత్తన శుద్ధి ఆవశ్యకత ఏమిటంటారు?
1: చాలా మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది ఇది. ఎందుకంటే చాలామంది రైతు సోదరులు కూరగాయ పంటలు సాగు చేస్తారు, ఆ కూరగాయ పంటల లోపల మిరపను సాగు చేసుకునే రైతులు తప్పకుండా విత్తన శుద్ధి అనేది చేపట్టాలి. విత్తన శుద్ధి చేపట్టకపోవడం వల్ల ఏమవుతుందంటే మనకు తొలి దశ లోపలనే ఈ యొక్క రసం పిలిచే పురుగుల యొక్క ఉధృతి ఎక్కువగా మనకు మిరప పంటను ఎక్కువగా నాశనం చేసే అవకాశం ఉంటుంది. విత్తన శుద్ధి చూసుకున్నట్టయితే ముఖ్యంగా కీటక నాశనం లోపల చాలా ముఖ్యమైన కీటక నాశనం అయినటువంటి ఇమిడాక్లోపిడ్ అనేటటువంటి మందు మనము, అంటే అది 70% డబ్ల్యూజీ గౌచో అనే పేరు మీద కానీ లేదంటే అడ్మేర్ అనే పేరు మీద కానీ మనకు అవైలబుల్ ఉంటుంది. అది మనం ఒక 5 మిల్లీలీటర్లు కేజీ విత్తనానికి పట్టించి ఒక అరగంట నీళ్ళలో ఆరబెట్టుకున్న తర్వాత విత్తుకోవడం అనేది చేయాలి. ఇంకా మనకి ఒకవేళ శిలీంద్ర నాశిని చూసుకున్నట్లయితే శిలీంద్ర నాశిని లోపల ట్రైకోడర్మా విరిడి ఒక 5 నుంచి 10 గ్రాములు కేజీ విత్తనానికి పట్టించి ఒక 10 నుంచి 15 నిమిషాలు నీళ్ళలో ఆరబెట్టుకొని, ఎందుకు ఆరబెట్టుకోవాలని చెప్తున్నానంటే మనం అప్లై చేసినటువంటి కీటకనాశిని కానీ శిలీంద్ర నాశిని కానీ విత్తనానికి అంటి పట్టుకున్నప్పుడు మాత్రమే అది మొక్కకు అందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ విత్తన శుద్ధి చేయడం వలన రైతు సోదరులకు 3 రకాల లాభాలు ఉంటాయి. ఫస్ట్ లాభం వచ్చేసి మనకు ఈ యొక్క మిరప పంటను తొలి దశలో ఆశించేటటువంటి తామర పురుగు కానీ ఆకుగూడు పురుగు కానీ ఆకుముడత పురుగు కానీ వాటి యొక్క ఉధృతి తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. రెండోది వచ్చేసి మనకు ఈ యొక్క నారు యాజ్ వెల్ యాజ్ ద ప్రధాన పొలం లోపల వేసుకున్నటువంటి మొక్కలు అంతా ఒకటే దశ లోపల పెరగడానికి అవకాశం ఉంటుంది. మూడో ఉపయోగం ఏంటంటే ఈ యొక్క విత్తన శుద్ధి చేసినప్పుడు పంట యొక్క వేరు వ్యవస్థ బలంగా ఉండి మనకు పంట అనేది తొందరగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా రైతు సోదరులు ఇమిడాక్లోపిడ్ ప్లస్ మనకు ట్రైకోడర్మా విరిడితోటి విత్తన శుద్ధి చేసుకోవడం వలన చాలా వరకు మిరప పంటలో వచ్చేటటువంటి పురుగులను తెగులను అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: ఇప్పుడు చెప్పారు కదా, అంటే మిరప పంటను ఆశించే వివిధ పురుగులు తెగుళ్ళు ఎన్నో ఉంటాయి. మరి అలాంటి పురుగులు తెగుళ్ళు వాటి గురించి తెలుస్తారు?
1: మంచి క్వశ్చన్. మిరప పంటలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా చాలా రకాలైన, ఫస్ట్ పురుగులు చూసుకున్నట్లయితే చాలా రకాలైన పురుగులు మనకు తామర పురుగు, తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, పిండినల్లి, అదేవిధంగా కాయదొలచ పురుగులు చూసుకున్నట్లయితే మనకు పొగాకు లద్ద పురుగు, శనగపచ్చ పురుగు, ఈ విధంగా ఇవన్నీ పురుగులు మిరప పంటను ఆశించడానికి అవకాశం ఉంటుంది. అదే తెగుళ్ళు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు సర్కోస్పురా ఆకుమచ్చ తెగులు, తర్వాత బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు, అదేవిధంగా కోనియోపుర కాండంకుళ్ళు తెగులు, తర్వాత ఆంథ్రక్నోజు, తర్వాత డ్యాంపింగ్ ఆఫ్, తర్వాత నారుకుళ్ళు తెగులు, ఇటువంటివి పురుగులు తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది.
0: అయితే ఈ తెల్లదోమ, పేను వీటితో పాటు ట్రిప్స్ కూడా పురుగే కదండి?
1: అవును.
0: అయితే మిరప పంటను ఆశించే వివిధ పురుగుల గురించి అయితే ఇప్పుడు చెప్పారు. ముఖ్యంగా మిరప పంటల్లో పై మడతలు కలగజేసే పురుగు గురించి మాకు చెప్తారా?
1: మొత్తం చూసుకున్నట్లయితే నాట్ ఓన్లీ తెలంగాణ రాష్ట్రం, మన భారతదేశం లోపల మిరప సాగు చేసే అన్ని ప్రాంతం లోపల ఈ పై ముడత అనేది చాలా ప్రధాన సమస్య. ఈ పై ముడత అనేది ముఖ్యంగా మనకు ఒక రకమైనటువంటి రసం పిలిచే పురుగు వల్ల జరుగుతుంది. ఆ రసం పిలిచే పురుగు పేరే తామర పురుగు. ఈ యొక్క తామర పురుగు అనేది మనకు ముందుగా ఈ రెక్కల పురుగు వచ్చేసి మనకు లేత ఆకుల అడుగు భాగం మీద గుడ్లను పెడుతుంది. వాటి నుంచి పొదిగినటువంటి పిల్ల పురుగులు ఆకుల యొక్క పై భాగం నుంచి మరియు కొమ్మల నుంచి ఆకు యొక్క అడుగు భాగం నుంచి రసం పీల్చడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆకులు పైకి ముడుచుకుంటాయి, కాబట్టి దాన్ని పై ముడత అంటారు. ఇప్పుడు పైకి ముడుచుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు పంటకు కావలసినటువంటి కిరణజన్య సమక్రియ అనేది సక్రమంగా అందకపోవడం వలన చాలా వరకు మనకు మొక్కలు అన్నది వరిలిపోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పైకి ఆకులు ముడుచుకోవడం వలన కిరణజన్య సమక్రియ అనేది తగ్గిపోయి మొక్క యొక్క ఎదుగుదల అనేది లోపిస్తుంది. కాబట్టి ఈ పై ముడతను యాజమాన్యం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క, ఇంకోటి ఏంటంటే ఈ తామర పురుగు యొక్క జీవిత చక్రం అనేది మనకు చాలా ఓన్లీ 10 నుంచి 15 రోజుల్లోనే ఈ యొక్క పురుగు యొక్క జీవిత చక్రం అనేది కంప్లీట్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే మన తెలంగాణ ప్రాంతం లోపల చాలామంది రైతులు తామర పురుగు అనగానే ఓన్లీ ఆకుల పైభాగాన్ని పిచికారి చేస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ బట్ ఆ యొక్క పురుగు అనేది ఒక 5 నుంచి 6 రోజులు మనకు నేల లోపల ఉంటుంది. కాబట్టి ఓన్లీ పంట పై భాగాన పిచికారి చేస్తే ఈ పురుగును కంట్రోల్ చేయలేము, కింద నేల భాగంలో కూడా పిచికారి చేయడం అనేది ఉపయోగం. మనం ఈ యొక్క పురుగును కూడా ఓన్లీ పిచికారి మందులతో కూడా మనం అదుపు చేయలేం. కాబట్టి తప్పకుండా మన టాపిక్ అయినటువంటి సమగ్ర సస్యరక్షణ పద్ధతుల ద్వారా మాత్రమే మనం ఈ యొక్క పురుగును అదుపు చేసుకుంటాం. ఆ సమగ్ర సస్యరక్షణ పద్ధతి లోపల చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎవరైనా ఏ ప్రాంతం లోపలైనా ఈవెన్ మన ఇంటి దగ్గర కూడా మిరప పంటను పెట్టుకున్నట్లయితే, మిరప చెట్లు పెట్టుకున్నట్లయితే తప్పకుండా మనము నీలిరంగు జిగురటలు అనేది అమర్చుకోవాలి. ఎకరానికి ఒక 10 నుంచి 15 నీలిరంగు జిగురటలను అమర్చుకోవాలి. ఎందుకు ఈ నీలిరంగు జిగురటలను అమర్చుకోవాలి అంటే ఈ నీలిరంగుకు ఈ యొక్క తామర పురుగు అనేది ఆకర్షితం అయిపోయి అక్కడనే ఆ యొక్క దానికి అట్రాక్ట్ అయిపోయి అక్కడనే పురుగు ఉధృతి తగ్గడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఎక్కడైతే ఈ యొక్క నీలిరంగు జిగురటలను అమర్చుకున్న తర్వాత కూడా మనం పంట చుట్టూ ఏపుగా పెరిగేటటువంటి మొక్కలు, ఏపుగా పెరిగేటటువంటి మొక్కలు అంటే మనకు మొక్కజొన్న కావచ్చు, జొన్న కావచ్చు, సజ్జ కావచ్చు, అటువంటివి కూడా పెంచుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ యొక్క తామర పురుగును మన యొక్క ప్రధాన పంట అయినటువంటి మిరప లోపలికి రానియకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మిరప లోపల మిరపతో పాటు ఇతర పంటలు అంటే మిరపతో పాటు ఇతర అంతర పంటలు కూడా సాగు చేసుకున్నట్లయితే లైక్ సజ్జ కానీ తర్వాత ఏదైనా మనకు బంతి కానీ సాగు చేసుకున్నట్లయితే కూడా కొద్ది వరకు మనం ఈ యొక్క తామర పురుగుల ఉధృతి తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇవన్నీ కాకుండా
0: సార్, ఒక్క నిమిషం సార్, మనతో పాటు మాట్లాడడానికి కాల్ చేశారు రైతులు. హలో హలో
2: హలో నమస్తే అండి, నేను వై వెంకటరెడ్డి మాట్లాడుతున్నాను.
0: నమస్కారం అండి.
2: నక్కవరం గ్రామం నుంచి.
0: నమస్కారం అండి వెంకటరెడ్డి గారు, మీ ప్రశ్న ఏదైతే ఉందో మన సార్ ని అడగొచ్చండి.
1: వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి వెంకటరెడ్డి గారు, చెప్పండి వెంకటరెడ్డి గారు.
2: ఇప్పుడు చాలా పంటలలో పురుగులు తెగుళ్ళు వీటిని నివారించడానికి మాటికి క్రిమి సంహారక మందులు రసాయనాలు వాడకుండా ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతుకుతున్నటువంటి కాలం కాబట్టి మరి మిరప తోటలలో మిరప పంటలో ఆశిస్తున్నటువంటి ఈ పురుగులు తెగుళ్ళని వీటిని కూడా మనం వీటి నుంచి బయటపడడానికి ఇలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు అంటే క్రిమి సంహారకాలు రసాయనాలు ఇవన్నీ వాడకుండా కాస్త వాటిని తగ్గిస్తూ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా
1: ఎగ్జాక్ట్లీ వెంకటరెడ్డి గారు, చాలా చాలా చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే మనము ఈ యొక్క మిరప అనేది మనము చూస్తున్నట్లయితే పచ్చిమిరప ఎవ్రీడే మీరు నేను అందరం తినేదే, దాన్ని పురుగు మందులు కొట్టి తినడం వల్ల మనకే మన ఆరోగ్యానికి చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి మీరు అడిగిన దానికి ఫస్ట్ పురుగులను మనము కెమికల్స్ లేకుండా ఎట్లా యాజమాన్యం చేసుకోవాలనే దాని గురించి చూసుకున్నట్లయితే నేను చెప్పినటువంటి పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక, తామర పురుగు ఇవన్నీ రాకుండా మనం ఏం చేయాలంటే అంటే వాటికి పురుగు మందులు పిచికారి చేయకుండా మనం ఫస్ట్ జిగురటలు అనేది అమర్చుకోవాలి. అంటే ఎకరానికి 10 పసుపు 10 నీలి 10 తెలుపు రంగు జిగురటలు అమర్చుకున్నట్లయితే చాలా వరకు ఈ యొక్క తామర పురుగు కావచ్చు, పేనుబంక కావచ్చు, తెల్లదోమ కావచ్చు వాటికి అతుక్కొని ఉండడానికి అవకాశం ఉంటుంది. అది ఒక పాయింట్. ఇంకొకటి ఏంటంటే మనం మిరప పంట చుట్టూ ఎత్తైన పంటలు అంటే మనకు జొన్న, సజ్జ, రాగి ఇటువంటి పంటలు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క రసం పీల్చే పురుగులను పంట లోపలికి రానియకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. మనం ఈ జిగురటలు ప్లస్ ఎత్తైన పంటలు వేసుకున్నప్పటికీ కూడా ఇంకా ఎక్కడన్నా మనకు ఈ యొక్క రసం పీల్చే పురుగులు వస్తే మనం ఏం చేయాలి అంటే మనకు కొన్ని వేప సంబంధితమైనటువంటి మందు అయినటువంటి అజాడిరాక్టిన్ 10,000 ppm ఒక 2 ml నీటికి కలిపి పిచికారి చేసుకోవచ్చు. లేదంటే ఇట్లా మనకు బయోపెస్టిసైడ్ అంటే జీవ సంబంధితమైనటువంటి పురుగు నాశనం అయినటువంటి బెవెరియా బెసియానా 5 gl/L నీటికి కలిపి పిచికారి చేసుకోవచ్చు. లేదా ఇంకా ఉధృతి ఎక్కువగా ఉంటే మనకు గ్రీన్ లేబుల్డ్ అంటే అసలు మనం కొట్టినా కూడా ఎటువంటి హానికరం లేనటువంటి మందులు కూడా అవైలబుల్ ఉన్నాయి. అందులో కూడా మనకు స్పైనోసాడ్ అనేటటువంటి మందు 0.3 ml నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే అంటే 60 ml ఒక ఎకరానికి పిచికారి చేసుకున్నట్లయితే మనకు ఈ యొక్క మిరపలో వచ్చేటటువంటి రసం పీల్చే పురుగులు అదేవిధంగా కాయ తొలిచే పురుగులను మనం ఎటువంటి హానికరమైనటువంటి క్రిమి సంహారక మందులు వాడకుండా ఈ యొక్క జీవ సంబంధిత మరియు వేప సంబంధితమైనటువంటి మందులతోనే మనం అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ బట్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే రైతు కంటిన్యూగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఈ వీటిని ఉపయోగించుకొని మనం ఎఫెక్టివ్గా కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వెంకటరెడ్డి గారు, నేను చెప్పేది 3 పద్ధతులు. ఒకటి జిగురటలు పెట్టుకోవడం, లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవడం, అదేవిధంగా మనము వేపగింజల కషాయం పిచికారి చేయడం, లాస్ట్కు మాత్రమే స్పైనోసైడ్ అనేటటువంటి మందును పిచికారి చేసుకున్నట్లయితే మనం ఎఫెక్టివ్గా ఈ యొక్క మిరపలో ఆశించేటటువంటి పురుగులను అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వెంకటరెడ్డి గారు,
0: అయితే వెంకటరెడ్డి గారు, మీకు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం దొరికిందని అనుకుంటున్నాను. అయితే రాజశేఖర్ గారు, అంటే ఇలాంటి సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కేవలం రసాయనిక పురుగు మందులపైనే ఆధారపడకుండా పంట పరిశీలన, నివారణ చర్యలు, జీవ నియంత్రణ పద్ధతులు, యాంత్రిక పద్ధతులు ఇలాంటివన్నీ, రసాయనిక నియంత్రణ వంటి అన్ని పద్ధతులను సమన్వయంగా ఉపయోగించడమే సమగ్ర సస్యరక్షణ. శ్రోతలు వింటున్నారు కదా, మిరప పంటల్లో సమగ్ర సస్యరక్షణ గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం రాజశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మీ నివృత్తికై 0403240852 ఈ నెంబర్కు కాల్ చేయొచ్చు. మరొక నెంబరు 0400 జత చేసి 2324085 ఈ నెంబర్కు కాల్ చేసి మీకు ఎలాంటి సందేహాలున్నా కూడా నివృత్తి చేసుకోగలరు. రాజశేఖర్ గారు, అంటే ముఖ్యంగా మిరప పంటను ఎక్కువగా ఆశించే నల్ల తామర పురుగు యాజమాన్యం చెప్పండి.
1: అయితే ముఖ్యంగా ఇది ఈ మధ్య కాలంలో, అంటే మనకు గత 4-5 సంవత్సరాల నుంచి ఈ యొక్క నల్ల తామర పురుగు అనేది మిరప పంటను ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతుంది. ఈ యొక్క నల్ల తామర పురుగు అనేది మన భారతదేశానికి చెందినటువంటి పురుగు కాదు, ఇది ఇతర విదేశాల నుంచి మన భారతదేశం లోపలికి రావడం అనేది జరిగింది. ఈ పురుగు 2015 సంవత్సరంలో మన భారతదేశంలో గుర్తించడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క, అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి తామర పురుగుకు ఈ యొక్క నల్ల తామర పురుగుకు తేడా ఏంటంటే, ఈ పురుగు అనేది నలుపు రంగులో ఉంటుంది కాబట్టి దాన్ని నల్ల తామర పురుగు అంటారు. ఈ పురుగు మనం ఇంతకుముందు చెప్పుకున్న నార్మల్ తామర పురుగు కంటే చాలా ఉధృతి ఎక్కువ కలుగజేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ పురుగు అనేది ఎక్కువగా మనకు పూతను ఎక్కువగా ఆశించుతుంది. ఏమైనా మనకు ఆ పూతను ఆశించడం వల్ల ఏమవుతుందంటే, ఎస్పెషల్ ఆ పూత లోపల ఉండేటటువంటి పుప్పొడిని తినడం, దానివల్ల ఏమవుతుందంటే ఆ యొక్క పూతనే మనకు కాయగా మారాలి. కాబట్టి ఈ యొక్క తామర పురుగు ఆ పూతను తినడం వలన ఆ పుప్పొడి కిలోగ్రామ్కి రీచ్ కాకపోవడం వలన పరాగ సంపర్కం అనేది జరగక మనకు కాయ అనేది ఏర్పడదు. దానివల్ల రైతుకు మొదటికే ఈల్డ్ అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది.
0: కాబట్టి ఇందాక మీరు అంటున్నారు కదా, అంటే తామర, నార్మల్ తామర వేరు, నల్ల తామర వేరు, దానికి దీనికి డేస్ డిఫరెంట్ ఉంది. ఇందాక 10-15 రోజుల్లో గుర్తించవచ్చు అని అన్నారు, ఇది ఎన్ని రోజులలో గుర్తించవచ్చు?
1: అంటే జనరల్ గా ఇది 40-45 రోజులు, అంటే పూత ఏర్పడే దశ నుంచి దీని యొక్క ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఇది మనకు నవంబర్ మాసంలో ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది.
0: అయితే సార్, మరొక కాలర్ రెడీగా ఉన్నారు మాట్లాడడానికి. హలో,
3: హలో,
0: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: నేను జగత్పల్లికి సార్. నేను కృష్ణ యాదవ్.
0: నమస్కారం అండి కృష్ణ యాదవ్ గారు, మీ ప్రశ్న సార్ అడగండి.
1: కృష్ణ గారు చెప్పండి.
3: వనపర్తి జిల్లా పెద్దమంది మండలం జగత్పల్లి గ్రామం అండి.
1: చెప్పండి చెప్పండి కృష్ణ గారు.
3: నేను పచ్చిమిర్చి క్వాలిటీ వెరైటీ ఏది మంచి ఉంటుంది సార్? ఇది
1: అంటే ఇప్పుడు పచ్చిమిర్చికి చూసుకున్నట్లయితే మనకు, అంటే ప్రైవేట్ రకాలే చాలా బాగున్నాయండి, లేదంటే గిట్ల మనకు గవర్నమెంట్ రకాల్లో చూసుకున్నట్లయితే మనకు అర్కా యశస్విని అనేటటువంటి రకం, అదొకటి మంచిగా ఉంది. తర్వాత మనకు అర్క మీద దొరికేటటువంటి ఎటువంటి రకాలైనా కూడా చాలా మంచివండి. ఒకవేళ ప్రైవేట్ రకాలు చూసుకున్నట్లయితే మనకు, అంటే చాలా రకాలు ఉన్నాయండి ప్రైవేట్వి, బట్ గవర్నమెంట్ రకాలు అయితే ఇది మనకు అర్క యశస్విని, తర్వాత నెక్స్ట్ జ్వాల, తర్వాత అర్క శ్రావణి, ఇవన్నీ ఏంటంటే చాలా మంచి రకాలండి.
3: అదే సార్, మంచి వెరైటీ,
1: వెరైటీ పచ్చిమిర్చికి అండి ఇవి.
3: సన్న రకం ఉండాలి, మంచిగా ఉండాలి.
1: అవును అవును. లేదంటే గిట్ల ఇంకా ఎల్సీఏ 625 అనే రకం కూడా ఉందండి, మన ఆంధ్రప్రదేశ్ రకం అది. ఎల్సీఏ 625
3: చెప్పండి.
1: ఎల్సీఏ 625 ఎల్సీఏ 625
0: మళ్ళొకసారి చెప్తున్నానండి, ఎల్సీఏ 625
1: ఇప్పుడు వేసుకోవచ్చు అండి. ఇప్పుడు మీరు నారు పోసుకొని ఒక 1 మంత్ తర్వాత నాటు వేసుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. కానీ నీళ్లు ఉండాలండి.
0: థ్యాంక్ యూ అండి. మీరు అన్నారు కదా, అంటే పచ్చిమిర్చికి రకాలు చెప్పారు, అంటే ఎండుమిర్చి కూడా ఉంటుంది కదా?
1: ఎండుమిర్చి కూడా రకాలు ఉన్నాయండి, బట్ ఎండుమిర్చి అంటే సేమ్ మనం అరక యశస్విని అనే రకం అయితే పచ్చిమిర్చికి వాడుకోవచ్చు, ఎండుమిర్చి కూడా వాడుకోవచ్చు. తర్వాత చాలా రకాలు ఏంటంటే ఇప్పుడు మిర్చి లోపల చూసుకున్నట్లయితే ఎండుమిర్చికి వాడే రకాలు అనేటివి ఏంటంటే ప్రైవేట్ రకాలే ఎక్కువగా వాడుతున్నారు. ఎందుకు ప్రైవేట్ రకాలు ఎక్కువ వాడుతున్నారు అంటే దిగుబడి పరంగా కానీ తర్వాత మనం నిల్వ ఉంచుకునే సామర్థ్యం కానీ ఈ యొక్క ప్రైవేట్ రకాలకే ఎక్కువగా సామర్థ్యం ఉంది.
0: పచ్చిమిర్చికి అయితే
1: గవర్నమెంట్వి చాలా రకాలు, చాలా రకాలు మంచి అవైలబుల్ ఉన్నాయి. ఎండుమిర్చికి కూడా ఉన్నాయి కానీ బట్ అవి ఇంకా అంత మంచిగా లేవు కాబట్టి ఫ్యూచర్ లో మంచి
0: వాటిపైన రీసెర్చ్ జరుగుతుంది. అదే అలాంటి జరిగితే మా రైతులకు కూడా సులభంగా ఉంటుంది. అయితే సార్, మనం అయితే చెప్పుకుంటూ వస్తున్నాం కదా, ఇందాక నల్ల తామర, నార్మల్ తామర, నల్ల తామర గురించి చెప్తున్నారు కదా, దానికి దీనికి డేస్ డిఫరెన్స్ ఉందని అన్నారు. 10-15 డేస్ నార్మల్ తామరకు ఉంటుంది, దీనికి
1: దీనికి నల్ల తామర పురుగు అనేది చూసుకున్నట్లయితే మనకు చాలా ప్రాంతాల లోపల ఏంటంటే ఎక్కువగా చలికాలం అంటే మనకు నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలలు ఏ ప్రాంతంకి వెళ్ళినా ఈ యొక్క నల్ల తామర పురుగు అనేది ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది.
0: ఇప్పుడు వచ్చే కాలం
1: కంపల్సరీ నెక్స్ట్ ఉండే నెక్స్ట్ ఒక 1 మంత్ తర్వాత ఎక్కడ మిర్చి ఉంటే అక్కడ మిర్చి లోపల తప్పకుండా 90% ఈ యొక్క నల్ల తామర పురుగు అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే రైతు సోదరులందరూ తప్పకుండా ఎకరానికి 10 పసుపు, 10 నీలి, 10 తెలుపురంగు జిగురటలు అనేది తప్పకుండా అమర్చుకోండి. అంతేకాకుండా మనం జిగురటలు ఒకటే కాకుండా మనం ఏం చేయాలంటే పంట చుట్టూ కొంచెం ఎత్తైన పంటలు కూడా సాగు చేసుకోవడం అనేది ఉత్తమం. తర్వాత మందుల విషయంలో చూసుకున్నట్లయితే మిరప అనగానే చాలామంది రైతు సోదరులు ఏం చేస్తారంటే వారానికి ఒక 3-4 సార్లు అనేది పిచికారి చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ మందు పనిచేయడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. ఇంకోటి ఏంటంటే మందులు ఒక మందు లోపల ఇంకో మందు కూడా కలిపి పిచికారి చేయడం వలన పనిచేసే మందు కూడా పనిచేయకుండా ఉంటుంది. కాబట్టి చాలామంది రైతు సోదరులు నేను చెప్పే మందులను ఒక్కసారి మీరు జాగ్రత్తగా గుర్తించుకోండి, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఈ యొక్క మందులు అనేది చాలా ఉపయోగకరమైన మందులు. అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు తొలి దశ లోపల మాత్రం ఎప్పుడైనా మనం అజాడిరాక్టిన్ 10,000 ppm అది 2 ml లీటర్ నీటికి అది కొట్టిన తర్వాత ఒక 1 వారం రోజుల తర్వాత మనకు డయాఫెన్థురాన్ అనేటటువంటి మందు దొరుకుతుంది. ఆ డయాఫెన్థురాన్ అనేటటువంటి మందు 250 గ్రాములు ఎకరానికి, లేదా మనకు సయాంత్రానోలిపోల్ అనేటటువంటి మందు దొరుకుతుంది అది ఒక 2 ml, లేదా స్పైనోసాడ్ అనేటటువంటి మందు 60 ml, లేదా ఈ మధ్యకాలంలో ఇమిడాక్లోపిడ్ ప్లస్ విప్రోనిల్ కలిసినటువంటి మందు 50 గ్రాములు. ఈ విధంగా ఈ పై చెప్పినటువంటి మందుల్లో ఏదో ఒక మందులను మార్చి మార్చి వాడడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది. కానీ రైతు సోదరులు ఏ మందులు పడితే ఆ మందులు పిచికారి చేయకుండా స్పెసిఫిక్గా మనకు తామర పురుగులకే వచ్చేటటువంటి మందులు, ఈ మధ్యకాలంలో చాలా ఎక్సలెంట్ మందు కూడా ఒకటి వచ్చిందండి, బ్రఫ్లానిడిన్ అనేటటువంటి మందు. అది ఎక్సలెంట్ మందు, 34 ml ఎకరానికి పిచికారి చేసుకున్నట్లయితే మనకు మంచిగా కంట్రోల్ కావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా జీవ సంబంధితమైనటువంటి మందు అయినటువంటి మనకు బెవేరియా బెసియానా లేదంటే లెకాని అనేటటువంటి మందులను ఆకుల మీద పిచికారి చేస్తూ అదేవిధంగా వీలైతే మన వరుసల మీద కూడా పిచికారి అంటే నేల మీద కూడా పిచికారి చేసుకున్నట్లయితే, ఎందుకంటే ఈ యొక్క కోశస్థ దశ తామర పురుగుకు ఒక కోశస్థ దశ ఉంటుంది, ఆ దశ నేల లోపల ఉంటుంది కాబట్టి మనం దాన్ని నేల మీద కూడా పిచికారి చేసుకున్నట్లయితే సమర్థవంతంగా ఈ యొక్క నల్ల తామర పురుగును అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: అయితే మీరు ఇందాక చెప్పారు కదా అజారిరెప్టాన్, ఇంకా లాస్ట్ లో చెప్పారు కదా బ్రోఫ్రాలిడిన్ అని చెప్పి, ఇదంతా అంటే మంచి మందు, దేనికి దానికే విడిగా పిచికారీ చేయాలి, కలిపి మాత్రం చేయకూడదు. రైతులు విన్నారు కదా, అలా ఎప్పటికీ చేయకండి, దేనికి దానికే విడిగా చేస్తే మనకి పంట లాభం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు చెప్పినట్టుగా చాలా విషయాలు మా రైతులకి చెప్తున్నారు. అయితే మిరప పంటల్లో వచ్చే నారుకుళ్ళు తెగుళ్ళ గురించి మా రైతులకు చెప్తారా?
1: ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నారుకుళ్ళు అనేది నారుమడి దశ అంటే మనం పంట చాలామంది రైతు సోదరులు ఈ మధ్యకాలంలో అయితే కొద్ది వరకు అవేర్నెస్ రావడం వలన ఈ యొక్క నారుకుళ్ళు తెగులు అనేది కొద్ది వరకు అదుపు చేసుకుంటున్నారు. నారుకుళ్ళు తెగులు అనేది ఏంటంటే మనం ఒక నీడ లోపలనే నారును పెంచుకునే సమయంలో వస్తుంది. ఎప్పుడు నారుమడి పెట్టినా ఎప్పుడు నారుబడి పెట్టినా రైతు సోదరులు కొంచెం ఎత్తుగా అంటే నార్మల్గా ఉండే నేల కంటే ఒక మీటర్ ఎత్తు ఉండేటట్టు మడి అంటే మట్టిని పెట్టుకొని ఆ నారుమడిని పోసుకునడం అనేది ఉత్తమం. ఇంకోటి ఏంటంటే ఈ నారుమడి పోసుకునేటప్పుడు కూడా చాలామంది రైతు సోదరులు ఏంటంటే విత్తనాలు అనేది బ్రాడ్కాస్టింగ్ అంటే వెదజల్లుతుంటారు, అట్లా వెదజల్లకుండా ఒక సింపుల్గా ఒక గీత గీసుకొని ఆ గీతలోనే విత్తనాలు వేసుకొని ఆ పైన నుంచి మన్నును కప్పుకుంటే ఇట్లా మనకు అదే వరుస లోపల విత్తనాలు అనేది పెరిగడానికి అవకాశం ఉంటుంది. వెదజల్లినప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క ఎక్కువ విత్తనం ఇంకో విత్తనం మీద పడినప్పుడు తర్వాత మొక్కలు ఒత్తుగా ఎక్కువగా మొలిసినప్పుడు కూడా ఈ యొక్క మొక్కలు కుళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా గీతలు కొట్టే అనేది విత్తుకోండి. ఇంకోటి ఏంటంటే మొక్క మొలిసిన తర్వాత మనకు ఒక 5 నుంచి 6 రోజుల తర్వాత మాత్రం తప్పకుండా ఒకసారి మనం ట్రైకోడర్మా విరిడి అనేటటువంటి జీవశిలీంద్ర నాశనిని మనం ఒక 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్క వేర్ల దగ్గర అనేది పోసుకోవడం వలన లేదంటే రోజ్ స్కాన్ తోటి మనం పోయడం వలన ఏమవుతుందంటే ఈ యొక్క నారుకుళ్ళు తెగులను రానివ్వకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది.

0: కాకుండా ఈ యొక్క నారు కుళ్ళు తెగులు అనేది నేల ద్వారా మరియు విత్తనం ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి తప్పకుండా విత్తన శుద్ధి చేసినటువంటి విత్తనాలనే వాడాలి. అంతేకాకుండా మనం నేల లోపల కూడా ఈ యొక్క శిలీంద్రం పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేల శుద్ధి కూడా అనేది చేసుకోవడం అనేది ఉత్తమం. ఈ నేల శుద్ధి కూడా ఏ విధంగా చేసుకోవాలంటే మనం పశువుల ఎరువు ప్లస్ ట్రైకోడర్మా విరిడి ప్లస్ వేపపిండి ఈ మూడింటిని కలిపి ఎంచుకున్నటువంటి మిశ్రమంని తీసుకుని ఆ యొక్క మిశ్రమంలోనే నారుమడి పెంచుకున్నట్లయితే మనం యొక్క నారుకులను అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా నాట్లు అంటే ఐ మీన్ 30 రోజుల తర్వాత మొలిసినటువంటి మొక్కలను నాట్లు వేసుకునే ముందు ఒక్కసారి మనం కాపర్ ఆక్సిక్లోరైడ్ అనేటటువంటి ద్రావణంలో ముంచి నాటుకున్నట్లయితే కూడా ఎక్కడన్నా మనకు వేరు వ్యవస్థ ద్వారా వ్యాప్తి చెందే యొక్క నారుకులను కూడా మనం అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: అలాగే అండి, రాజశేఖర్ గారు మా రైతులకి ఎన్నో విషయాలు చెప్పారండి. అయితే మరొక చిన్న సందేహం అండి, అంటే మీరు అన్నారు కదా వరి పంటలా చల్లకుండా ఒక క్రమ పద్ధతిలో గీత గీసుకొని చేస్తే అది ఇంకా ఎక్కువ అవకాశం ఉంది, లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందంటారు, అంతేనండి?
0: అవునండి, అవునండి.
1: సరే అండి రాజశేఖర్ గారు, అంటే ఇంత చక్కగా సులభంగా మా రైతులకు మిరప పంటల్లో సమగ్ర సస్య రక్షణ గురించి ఎన్నో విషయాలు చెప్పారండి. మన కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో మిరప పంటల్లో సమగ్ర సస్య రక్షణ అంశం గురించి మా రైతులకు అంటే మీరు చెప్పిన విషయాలన్నీ కూడా చాలా ఉపయోగకరమైన విశేషాలండి. ఇంత వివరంగా మా అందరికీ చెప్పినందుకు ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.
2: अरे अरे अरे, क्या कर रहा है? इधर इधर इधर, हम बोल रहे हैं तेरे बीजू का.
3: पुतला बोल रहे?
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
3: मतलब?
2: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है. और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. पहली वाली बात कहा,
3: पर हम तो सब यही डाले हैं.
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
3: सच है?
2: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
3: ठीक है भाई, मैं भी आज तक जैविक खेती शुरू करूँगा.
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
5: కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో మిరప పంటలో సమగ్ర సస్యరక్షణ ఈ అంశం గురించి రాజేందర్ నగర్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం రాజశేఖర్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. కార్యక్రమ అనుసంధానకర్త శ్రీమతి సంగీత. ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
6: హలో
7: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
6: మళ్ళీ
7: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
8: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
6: సార్ అంత డబ్బు?
8: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
6: సార్ 2 లక్షలు?
9: ఏమైంది నాన్న?
6: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
7: అరే
6: కట్ చేసావా?
9: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
6: మోసమా?
9: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
6: డబ్బుని పోగొట్టుకుంటారు,
8: ఆర్బీఐ అంటుంది.
9: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 7:45 వస్తుంది. ప్రకటించిన వికసిత్ భారత్ కార్యక్రమంలో ఉజ్వల్ భారత్ గురించి శ్రీ నిమ్మాని సీతారామూర్తి గారి ప్రసంగం ఉంటుంది. మరికొద్ది

0: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఉజ్వల్ భారత్ అంశం గురించి శ్రీ నెమ్మాని సీతారామమూర్తి గారి ప్రసంగం వినండి.
1: దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని మహాకవి గురజాడ అప్పారావు గారు పేర్కొన్నారు. దేశ అభివృద్ధి అంటే దేశంలోని అన్ని రంగాలు సమానమైన ప్రగతి సాధించటం. దీన్ని అక్షరాల ఆచరించి చూపిస్తోంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం. గత 12 సంవత్సరాల నుంచి నిరంతరం దేశాభివృద్ధికి కృషి చేస్తోంది. విజ్ఞానం, సాంకేతికత, ఆర్థిక ప్రగతి, సామాజిక న్యాయం, పర్యావరణ పరిరక్షణ, దేశ భద్రత, పటిష్టమైన విదేశాంగ రాజనీతితో పాటు దేశంలోని ప్రతి కుటుంబం భద్రతపై దృష్టి పెట్టింది. మహిళలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తోంది. దేశంలోని ప్రతి గ్రామం నుంచి నగరం వరకు మౌలిక సదుపాయాలను కల్పిస్తూ రహదారులు, రైల్వేలు, విద్యుత్, త్రాగునీరు, డిజిటల్ సేవలు వంటి రంగాల్లో ప్రగతిని పరుగులు పెట్టిస్తోంది. దేశాన్ని ఆధునిక దృక్పథంతో నడిపిస్తూ ప్రాచీన సంస్కృతిని మేళవిస్తూ ఉజ్వల్ భారత్గా ప్రపంచ దేశాల మధ్య మనల్ని సగర్వంగా ప్రదర్శింపజేస్తోంది. భారతదేశం విజ్ఞాన శాస్త్ర రంగాలలో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO జూన్ 10-11 తేదీలలో 3 కీలక క్షిపణులను విజయవంతంగా పరీక్షించి మన సైనిక శక్తిని చాటి చెప్పింది. బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సామర్థ్యమున్న దేశంగా భారత్ ఆవిర్భవించింది. ప్రత్యర్థి నౌకలను పేల్చే సామర్థ్యమున్న నేషనల్ యాంటీషిప్ మిసైల్ మీడియం రేంజ్ DRDO తొలిసారిగా విజయవంతంగా పరీక్షించింది. రుద్రం 2, అగ్ని 1 పుట్టించాయి. ఇవన్నీ ఉజ్వల భారత్గా మన దేశం అభివృద్ధి చెందుతోందని చెప్పే అంశాలే. ఇక ఆర్థిక రంగం విషయానికి వస్తే 2026-2027 ఆర్థిక సంవత్సరంలో GDP అంటే భారతదేశ స్థూల దేశీయోత్పత్తి 6.8% వృద్ధిని నమోదు చేయవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ విడుదల చేసిన ఎకనమిక్ అవుట్లుక్ 2026-2027 ది అడాసిటీ ఆఫ్ ఫైటింగ్ హోప్ నివేదిక పేర్కొంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రష్యా ఉక్రెయిన్ సంక్షోభ పరిస్థితులను తట్టుకొని 7.6% GDP వృద్ధి నమోదు చేసిన భారతదేశం ఇప్పుడు కూడా అదే ఊపు కొనసాగించడం ఆశావహమైన విషయం. దీనికి అనుగుణంగానే 2026-27 కేంద్ర వార్షిక బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. అన్ని రంగాలకి సమ ప్రాధాన్యం కల్పిస్తూ NDA ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్ ప్రజలని ఉత్సాహపరిచింది. ఉజ్వల్ భారత్ దిశానిర్దేశానికి ఈ బడ్జెట్ మరింత దోహదపడింది. ఈ బడ్జెట్లో కేటాయింపులలో మనం కొన్నిటిని పరిశీలిస్తే ఇదే విషయం తేట తెల్లమవుతుంది. ప్రధానమంత్రి ఆవాస యోజన 2.0కు 73,543 కోట్లు కేటాయించారు. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లో వేలాది ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. అందరికీ ఇళ్ళు అనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం వల్ల పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు అంటే EWS, తక్కువ ఆదాయ వర్గాలు LIG, మధ్య ఆదాయ వర్గాలు MIG లబ్ధి పొందుతున్నారు. NDA ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ పథకాన్ని దిగ్విజయంగా అమలు చేస్తున్నారు. దేశ పౌరులందరినీ సమగ్రమైన అభివృద్ధికి సంసిద్ధులను చేయడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. 2026-27 6.5 లక్షల నిర్మాణాన్ని ప్రధానమంత్రి ఆవాస యోజన లక్ష్యంగా పెట్టుకున్నది. ఇదే విధంగా ప్రధానమంత్రి ఆవాస యోజన గ్రామీణ పథకానికి కేంద్ర ప్రభుత్వం 54,917 కోట్లు కేటాయించారు. 2029 మార్చి నాటికి 2 కోట్లు అదనపు నీళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2026-27 40 లక్షల ఇళ్లు నిర్మించాలని బడ్జెట్ అంచనా. పట్టణాభివృద్ధికి 85,522 కోట్లు, ఐటీ టెలికాం రంగాలకి 74,560 కోట్లు కేటాయింపులతో NDA ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల పట్ల తన నిబద్ధతని

0: ప్రకటిస్తోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకు 1.6 లక్షల కోట్లు ప్రకటించడం ద్వారా ప్రజల ఆరోగ్యమే దేశ సౌభాగ్యమని ఎన్డీఏ స్పష్టంగా చాటి చెప్పింది. దీనిలో జాతీయ ఆరోగ్య మిషన్కి 39,390 కోట్లు, ఆయుష్ శాఖకు 4,408 కోట్లు, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్కి 350 కోట్లు కేటాయింపులు జరిగాయి. ఆరోగ్య రంగంలో పరిశోధనలను ప్రోత్సహిస్తూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్కి 4,000 కోట్లు కేటాయించారు. ఇవన్నీ ప్రజల ఆరోగ్యం పట్ల ఎన్డీఏ ప్రభుత్వానికున్న మక్కువను తెలియజేస్తాయి. ఈ దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం అనే అంశం మీద కూడా కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే దృష్టి పెట్టింది. 25 సెప్టెంబర్ 2014 గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ పిలుపుని ఇచ్చారు. ప్రజలందరినీ దీనితో మమేకం చేసి ఉజ్వల భారత్కి నాంది పలికారు. దానిని గత 12 సంవత్సరాల నుంచి నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. దీంట్లో భాగంగా 2026-27 కేంద్ర బడ్జెట్లో స్వచ్ఛ భారత్ 2వ దశకి 9,692 కోట్లు కేటాయించారు. స్వచ్ఛ భారత్ మిషన్ ఫ్లాగ్ షిప్ పథకం కింద 49,096 గ్రామాలని ఘన వ్యర్థాల నిర్వహణ పరిధిలోకి తీసుకువస్తున్నారు. 36,119 గ్రామాలలో మురుగునీటి నిర్వహణ చేపట్టనున్నారు. వీటిలో 700,000 లక్షలని ఇప్పటికే చేరుకున్నారు. ఇంటింటికి తాగునీరు సౌకర్యం కింద జలజీవన్ మిషన్ ఫ్లాగ్ షిప్కి 670 కోట్లు కేటాయించారు. ఇవన్నీ భారతదేశాన్ని ఉజ్వలంగా ఉంచేందుకు తోడ్పడతాయి అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఎన్డీఏ ప్రభుత్వం దేశ ప్రయోజనాలని బహుళ వేదికలపై సందర్భం వచ్చినప్పుడల్లా చక్కగా ప్రజెంట్ చేస్తోంది. దీనివల్ల మన దేశ ఘనత, అభివృద్ధి, సామర్థ్యము అన్ని దేశాలకి చేరుతోంది. ఫ్రాన్స్ లోని ఎవియాస్ లెస్ బైన్స్ పట్టణంలో జరిగిన గ్రూప్ 7 దేశాల 52వ శిఖరాగ్ర సదస్సే ఇందుకు ఉదాహరణ. ఇందులో పాల్గొన్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంతర్జాతీయ కనెక్టివిటీ వాణిజ్యానికి మరింత ప్రోత్సాహమిచ్చేలా అంతర్జాతీయ సమీకరణ భాగస్వామ్యం ఇంపాక్ట్ ఏర్పాటు చేద్దామని ప్రకటించారు. 2026 ఫిబ్రవరి 16 నుంచి 21వ తేదీ వరకు మన దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో 2026 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ని సారథ్య స్థానంలో నిలిపేందుకు తగిన భౌమికను ఏర్పరిచింది. దక్షిణార్ధగోళం గ్లోబల్ సౌత్ దేశాలలో నిర్వహించిన మొట్టమొదటి అంతర్జాతీయ కృత్రిమ మేధ సదస్సుకు ఇదే కావడం విశేషం. దేశం ఉజ్వలంగా మారుతున్న తరుణంలో ఖనిజాల ప్రాధాన్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దూరదృష్టితో వివిధ దేశాలతో ఒప్పందాలను కుదుర్చుకుంటూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మే 26న న్యూఢిల్లీలో జరిగిన భారత్ అమెరికా జపాన్ ఆస్ట్రేలియా చతుర్భుజ కూటమి విదేశాంగ మంత్రుల సదస్సే ఇందుకు ఉదాహరణ. ఈ సదస్సులో భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఖనిజ ఒప్పంద పత్రంపై సంతకం చేశారు. దీనివల్ల ఖనిజాల త్రవ్వకం, శుద్ధి, సరఫరా విషయంలో ఇరు దేశాలు లాభపడేలా కలిసికట్టుగా ముందుకెళ్లాలని నిర్ణయించాయి. దీనివల్ల భారత ఆర్థిక స్థితి మరింత మేలు జరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా. ఉజ్వల భారత్ను సాకారం చేసేందుకు యువతే ముఖ్యకర్తలని ఎన్డీఏ ప్రభుత్వం గుర్తిస్తూ అనేక విషయాలపై వారికి అవగాహన కల్పిస్తోంది. దీంట్లో భాగంగా వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ BVYLD 2.0 కార్యక్రమము 9 నుంచి 12వ తేదీ వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించారు. దేశ విదేశాలకు చెందిన భారత యువతీ యువకులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంభాషించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా వర్చువల్గా 50 లక్షల మంది యువత పాల్గొన్నారు. వీటన్నిటితో పాటు సామాన్య ప్రజల సాధక బాధకాలను కూడా ఎన్డీఏ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటోంది. ముఖ్యంగా న్యాయ వ్యవస్థలోని బ్యూరోక్రటిక్స్ ప్రాసెస్ సంక్లిష్టత అధిగమించేందుకు ప్రజల కోసం వాట్సాప్ ద్వారా న్యాయ సేత సేవలు ప్రారంభించారు. ప్రజలు 721-771-18-14 నెంబర్కి మెసేజ్ చేసి పలు సేవలు పొందవచ్చు. ఇప్పుడు మనం మరో ముఖ్య విషయం గురించి మాట్లాడుకుందాం. అదే స్టార్టప్ ఇండియా. ఎన్డీఏ గవర్నమెంట్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి 2026 జనవరి 16కి 10 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. 2025 డిసెంబర్ నాటికి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ వద్ద గుర్తింపు పొందిన స్టార్టప్ల సంఖ్య 2 లక్షలు దాటింది. 2014లో కేవలం 4గా ఉన్న బిలియన్ డాలర్లకి పైగా విలువైన కంపెనీలు అంటే యూనికార్నులు నేడు 125కు పైగా పెరిగాయి. వీటి మొత్తం విలువ 350 బిలియన్ డాలర్లు. ఉజ్వల్ భారత్ కి ఇంతకంటే నిదర్శనం మరి ఇంకేం కావాలి? ఈ స్టార్టప్ల ద్వారా 21 లక్షల ఉద్యోగాలు ప్రత్యక్ష కల్పన జరిగింది. ఈ విజయాలు కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాలేదు. గుర్తింపు పొందిన స్టార్టప్ల్లో దాదాపు 50% టైర్ 2, టైర్ 3 నగరాల నుంచే రావడం మరింత ప్రత్యేకత. ఉపగ్రహాల నుంచి నేరుగా మొబైల్ ఫోన్లకి కనెక్టివిటీ లక్ష్యంగా భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో లాంచ్ వెహికల్ మార్క్ 3 M6 రాకెట్ ద్వారా చేపట్టిన బ్లూ బర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం విజయవంతం కావడం ఉజ్వల్ భారత్ కి మరింత ఉత్ప్రేరకం. 2025 డిసెంబర్ 24న ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట నందలి సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం ఇందుకు వేదిక కావడం మనందరికీ ఆనందదాయకం. భారత్ ప్రయోగించిన బ్లూ బర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం బరువు 6100 కిలోలు. ఇక ప్రయాణ రంగంలో ముఖ్యంగా రైల్వే వ్యవస్థలో NDA ప్రభుత్వం సాధిస్తున్న ఘన విజయాలు అన్ని ఇన్నీ కావు. ప్రయాణికుల సౌకర్యార్థం 15 ఫిబ్రవరి 2019న న్యూఢిల్లీ వారణాసి మార్గంలో తొలిసారిగా భారతదేశంలో లాంచ్ చేసిన వందే భారత్ రైలు ప్రజల నుంచి ఎంత విశేషమైన ఆదరణ చూరకుందో మనం మాటల్లో చెప్పుకోలేం. అత్యాధునికమైన సౌకర్యాలు, వేగవంతమైన ప్రయాణం ప్రజలని, వ్యాపార ఉద్యోగ వర్గాల వారిని ఎంతగానో ఆకట్టుకుంది. 2025 డిసెంబర్ నాటికి 164 వందే భారత్ రైళ్ల సేవలు, మార్చి 2026 నాటికి 162 చైర్ కార్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వీటికి లభించిన ఆదరణతో కేంద్ర ప్రభుత్వం వందే భారత్ 22న హౌరా కామాఖ్య మార్గంలో తొలి స్లీపర్ రైలును ప్రవేశపెట్టింది. రైల్వే రైళ్ల విస్తరణ కూడా బాగా జరిగింది. NDA ప్రభుత్వం 2014-2026 మధ్య 36,429 కిలోమీటర్లు కొత్త ట్రాక్లు కమిషన్ చేశారు. 2009-2014 మధ్య ఇది కేవలం 7,599 కిలోమీటర్లు మాత్రమే. 2026 మార్చి 31 నాటికి 3,361 కిలోమీటర్లు కొత్త లైన్లు పూర్తి అయినాయి. వీటి వల్ల సాధారణ ప్రయోగాలతో పాటు గూడ్స్ ట్రాన్స్పోర్ట్ కూడా విస్తృతంగా పెరిగింది, ఆదాయం పెరిగింది. 2014-15లో 1,57,72 కోట్లు ఉన్న రైల్వే ఆదాయం 2024-25 నాటికి 2,65,133 కోట్లకు చేరింది. అంటే సుమారు 69% పెరుగుదల నమోదైంది. ఇలా మనం ఏ రంగం చూసినా NDA ప్రభుత్వం సాధిస్తున్న ఘన విజయాలే కనిపిస్తాయి. ఇవన్నీ ఉజ్వల్ భారత్ కి ప్రత్యక్ష ప్రమాణాలు, ఆధారాలు. అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధే NDA ప్రభుత్వ లక్ష్యం. పేదల కోసం, మహిళల కోసం, రైతుల కోసం, యువశక్తి కోసం, గిరిజనుల కోసం, మైనార్టీ వర్గాల కోసం, గ్రామాల పట్టణాల అభివృద్ధి కోసం, ఇతర రంగాలకి చెందిన అభివృద్ధి కోసం ఇప్పటి వరకు NDA ప్రభుత్వం 124 పథకాలు ప్రవేశపెట్టింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన, దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన, సంసద్ ఆదర్శ గ్రామ యోజన మొదలైన అనేక పథకాలు ఇందులో ఉన్నాయి. ఈ విధంగా NDA ప్రభుత్వం ఉజ్వల్ భారత్ కలని సాకారం చేస్తున్నది.
1: కార్యక్రమంలో మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఉజ్వల్ భారత్ అంశం గురించి శ్రీ నెమ్మాని సీతారామమూర్తి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు.

అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా ఇష్టమైన పాటలు కోరే కార్యక్రమం అభిరుచి. ఈ కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం చెప్తుంది నిజామాబాద్ ఎఫ్ఎం. మీకు నచ్చిన పాట మా అభిరుచి కార్యక్రమంలో వినాలనుకుంటే మీరు రాయండి పోస్ట్ కార్డ్. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, నిజామాబాద్. కార్యక్రమంలో మొదటగా వినిపోయే పాట సిరివెన్నెల చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుండి దాసిరామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాన్ కృష్ణ, వల్లాల భిక్షపతి, సంధ్యారాణి, హర్షిణి, హిమశ్రీ వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 MHz పై అభిరుచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా వినవచ్చు. కార్యక్రమంలో తీసుకుందాం చిన్న విరామం.

0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
1: డాక్టర్ జె బలరాం జాదవ్,
2: ఎత్తు వంకర బల్లకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
1: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యము కలదు.
2: డాక్టర్ జె బలరాం జాదవ్,
1: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
2: ఖలీల్వాడి, నిజామాబాద్.
3: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బుద్ధుల,
4: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
3: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
4: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
3: డాక్టర్ బుద్ధుల రాజేంద్ర ప్రసాద్ ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
4: బారకానగర్, నిజామాబాద్.
3: సెల్ 9032323258.
1: డాక్టర్ సీను నాయక్,
2: ఎత్తు వంకరపల్లు, నోటి దుర్వాసన మొదలైన సమస్యలకు
1: డాక్టర్ సీను నాయక్, డెంటల్ హాస్పిటల్, కలీల్వాడి, నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799905050.
5: అబ్బా, పంటి నొప్పి.
1: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
2: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
1: కలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 9912317190.
6: భూమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
7: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గా ఆఫీసర్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
6: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
7: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి, మా ఫోన్ నెంబర్ 9490407880.
0: అభిరుచి కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ఎదురులేని మనిషి చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఇబ్రహీంపట్నం, జగిత్యాల నుండి అరుణ, ముత్తమ్మ, విహారీ, కృష్ణ, లక్వీర్, కృషిక వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలు, మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట మూగ మనసులు చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కొరుట్ల రామ్నగర్ నుండి బింగి గణేష్, రజని, జయ, బింగి కీర్తన, బింగి విష్ణువర్ధన్, బింగి హర్షవర్ధన్, బింగి సత్యనారాయణ, రమ్య, శ్రీవేణి, రాఘవాచారి, సూర్యకళ, డాక్టర్ భాగ్యవీర్చారి, టి శంకర్. మీరందరి కోసం ఈ పాట.

0: ప్రతి శుక్రవారం ఉదయం 8:30 నుండి 9 వరకు మహిళావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.
1: శ్రోతలు, మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. మీకు నచ్చిన పాట మా అభిరుచి కార్యక్రమంలో వినాలనుకుంటే మీరు రాయండి పోస్ట్ కార్డ్. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుంచి గణవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ ఇంకా వారి కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాట

శ్రోతలు, మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట యమలీల చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు వెల్లెల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారిపల్లి శ్రీశాంక్, జోగ అద్వైత, దాసరి రాజేశ్వర్, లలిత, అక్షర, బండి శివాజీ, చంద్రకళ, సహస్ర, జోగ నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, వాస నరేందర్, శ్యామల, భారతి, గుజ్జేటి ఆనంద్, సరోజిని, శ్రీనిక, బండి కిషోర్, హరిప్రియ వీరందరి కోసం ఈ

0: ఇంతటితో అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:30. ఇప్పుడు విందాం జానపద సంగీత కార్యక్రమం. వినే ముందు ఒక ప్రకటన విందాం.
1: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: శ్రోతలు, మీరు వింటున్నారు జానపద సంగీత కార్యక్రమంలో జానపద సంగీతాలు. ఇప్పుడు విందాం ప్రకటనలు. అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
1: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
0: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
1: 9848118027.
0: పితాశయంలో రాళ్ళు, అపెండిక్స్ ఫైల్స్, ఫిస్టుల, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి
1: డాక్టర్ రమేష్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, భైంసా. సెల్ 7036706785.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి

103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై మీరు వింటున్నారు మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట పిడుగురాముడు చిత్రంలోనిది.

శ్రోతలు, మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. వింటున్న కార్యక్రమం మధుర గీతాల కార్యక్రమం. ఇప్పుడు విన్నాం ఇల్లాలు చిత్రం నుంచి ఈ పాట.

మైకం పొంగుతుంది నేను, మైకం తట్టుకుని మగ తిరి పొగరుంది నాలు, కైపును పెంచుకుందాం సుఖమును పంచుకుందాం.

103.2 MHz పై మీరు వింటున్నారు మదర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ఆలు మొగలు చిత్రంలోనిది.

0: పదే పదే కన్నులివే బెదరు నిందుకు
1: ఎదో ఎదో తకిలిగింత కలిగినందుకు
0: పదే పదే కన్ను

ఇంతటితో మదర్ గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.